0: ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ మానవుడు అహంకార రహితుడై ఉండునో అట్టి మానవుని ప్రపంచమంతా ప్రేమిస్తుంది.
1: దిస్ వాస్ట్ వరల్డ్ ద పర్సన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఎనీ ప్రైడ్ ఆర్ ఈగో యూ విల్ హ్యావ్ ఆల్ ది ఫేవర్ ద రిప్యూట్ ఇన్ దిస్ వరల్డ్.
0: అహంకార సహితుడైన మానవుని కేవలము గౌరవ నిమిత్తమై అతనిని కొంతవరకు నువ్వు గౌరవించవచ్చునే కాని ప్రేమించదు ప్రపంచం.
1: An egoistic person may be respected, but he is not loved in this world.
0: కనుక ప్రతి మానవుడు ప్రజాప్రేమను పొందవరనన్నా లోకాభిమానమును అందుకునవరనన్నా అహంకార రహితుడు కావాలి.
1: Therefore, to win the hearts of everyone and to win all of the hearts of the world, one should be egoless.

0: ఎవనికి ఈ క్రోధమును లేకుండా శాంతమూర్తి అయి జీవించునో అట్టి వానికి ఈ జగములో ఎలాంటి ప్రదేశమునందైనా ఎట్టి స్థితి అయిందని నేను వాడు సుఖమునే అనుభవిస్తాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ ద వన్ హూ హాస్ నో యాంగర్ హూ ఇస్ ఎట్ పీస్ విల్ హావ్ ఆల్ ద హ్యాపీనెస్ ఇన్ విచ్ అవర్ ప్లేస్ హీ ఇస్ ఇన్ వాట్ ఎవర్ పొజిషన్ హీ ఇస్.

0: లేకుండా నిర్విషయుడై నిర్వాంఛుడై ఉంటునో అట్టి వాణిని సమస్త భోగమును కూడాను సౌఖ్యమును కూడాను ఐశ్వర్యం కూడాను అతనిని ఆశ్రయిస్తాయి.
1: The one who has no desire will have all the pleasure, all the affluence around him.
0: కోరన కరలేదు.
1: He need not desire.
0: అడుగుకువే ఓ మనస.
1: Oh mind, do not ask.
0: అడుగు కొలది అది అడుగునపడునని.
1: The more you ask, it will put down.
0: అడుగకున్న పని వడిగానగునని.
1: If you don't ask, the work will done faster.
0: అడుగని శబరిని ఆదరించడి.
1: Has he not given the rescue to Shabari without asking?
0: అడుగక తనకై మరియు జటాయువుకడకు నీకు సద్గతి కలిగించడి.
1: Without asking, has he not taken జటాయువు bird to higher level?
0: అడుగకువే. అడుగనక్కరలేదు.
1: You don't need to ask.
0: అట్టివారిని సర్వైశ్వర్యములు కూడాను అతనిని వారిస్తాయి.
1: Such a person will have all the pleasures and all the wealth.

0: లోభి అనేటువంటి యొక్క లోభితనము అనగా దీనిని పిసినారితనం అంటారు. ఈ లోభితనము ఎవరికి ఉండదో అట్టివాణిని సకల సుఖమును కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: The one who is not miserly, who is not greedy, he will have all happiness.
0: Itti nalugu gunamulu kaliginatuvanti vaade Nachiketa.
1: Nachiketa is the one who has all these four qualities.
0: Madam hitva priyo bhavati. Yetti ahankaramu ledu ee Nachiketunaku.
1: నచికేత హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ఎగో.
0: చిన్న వయసు వాడైనప్పటికీ,
1: దో ఇట్ టెండర్ ఏజ్,
0: అమాయకత్వాన్ని ప్రకటించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇన్నోసెన్స్,
0: అతీతమైన ఆత్మతత్వాన్ని ప్రశ్నించినప్పటికీ,
1: దో హి క్వశ్చన్ ట్రాన్సెండెంటల్ ఆత్మన్,
0: అనేక విధములైన శ్రమలకు పడినప్పటికీ,
1: దో హి హాడ్ ఎగ్జర్టెడ్ లాట్,
0: యమధర్మరాజును చూచినప్పటికీ,
1: దో హి సా ద గాడ్ ఆఫ్ డెత్,
0: ఎట్టి విధమైనటువంటి యొక్క అహంకారము లేక వినయ విధేయతను ప్రకటిస్తూ ఉండేటువంటి వాడు నచికేతు.
1: He had no trace of ego, he had all the obedience and humility.
0: క్రోధం హిత్వా ప్రియో సుఖే. అతనికి యమధర్మరాజును ప్రశ్నించినప్పుడు, ఏదానికి నన్ను నాకు సరైన జవాబు ఇవ్వలేదే అని ఒక క్రోధం కాని, విసుగు కాని, ఇంకే విధమైనటువంటి విరక్తి కాని అతనిలో కలుగలేదు.
1: When he has put questions to Yamadharmaraja, he had no disgust, nor frustration, or anger.
0: అతను వెనుకపోకుటకు ఏమాత్రము వెనుకంజ వేయలేదు.
1: He had never retreated any time.
0: పట్టిన పట్టును సాధించాలి.
1: He wanted to accomplish his determination.
0: కోరిన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: The desire has to be fulfilled.
0: Satya tattvanni gurtinchali.
1: The nature of the truth has to be recognized.
0: Paratattvamlo praveshinchali.
1: And then he has to enter the spiritual arena.
0: Atani sudirghamainatunti vanchara.
1: This is long cherished desire.
0: Dharmaraja.
1: He said, Dharmaraja.
0: Ee drishyakalpitamaina ee jagattunandu.
1: In this world, which is just a scenario.
0: Maraninchina tarvata.
1: After death.
0: తిరిగి ఆ జీవుని యందు ఏదో ఉనికి ఉన్నదని కొంతమంది, లేదని మరికొంతమంది ఈ విధమైనటువంటి యొక్క వాదోపవాదములతో కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: Few individuals have been wasting their time in arguing, saying that there is some awareness even after death.
0: మరణించిన తరువాత జీవుని యొక్క గతి ఏమిటి?
1: After death, what is going to happen?
0: ఇది ఎక్కడ ఉంటుంది?
1: Where does it go?
0: ఏమి చేస్తుంది?
1: What does it do?
0: ఏ విధంగా ఉంటుంది?
1: In what form is it?
0: అనే ప్రశ్నను యమధర్మరాజును ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: He started putting these questions.
0: యముడు చెప్పాడు.
1: Yama said,
0: నాయన, నీ బాల్య వయస్సు,
1: you are young.
0: ఏ విధమైనటువంటి అనుభూతులు ఎరుగినటువంటి వాడవు.
1: You have no experience whatsoever.
0: అమాయకుడవు.
1: You are innocent.
0: ఇట్టు నీకు ఈ మరణం విషయమై ఎందుకు నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి?
1: Why should you trouble yourself in order to know about the death?
0: దేనికి మరణం?
1: Why death?
0: శరీరమునకు మరణం.
1: The body has death.
0: కానీ పుట్టినది దేహము.
1: But the body is born.
0: మరణించినది దేహము.
1: The body dies.
0: జీవించినది దేహము.
1: The body lives.
0: నశించినది దేహము.
1: That which dies is body.
0: పుట్టినది దేహము.
1: That which decays is body.
0: పెరుగునది దేహము.
1: That which grows is body.
0: విరుగునది దేహము.
1: That which degenerates is body.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైనటువంటి యొక్క రూపము.
1: This is a transient form.
0: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉంటున్నది.
1: But there is eternal truth, the Atma.
0: దానికి పుట్టుక లేదు.
1: There's no birth.
0: పావు లేదు.
1: No death.
0: జీవితము లేదు.
1: No life.
0: పెరుగుట లేదు.
1: No growth.
0: విరుగుట లేదు.
1: No decay.
0: కూరుట లేదు.
1: No form.
0: కాలుట లేదు.
1: It doesn't burn.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వమును నీవు దృష్టి అని తెలుసుకున్నప్పుడు ఈ జనన మరణములకు నీవేమాత్రము విచారించవు.
1: When you keep this eternal truth atma in you, there's neither death nor birth.
0: కనుక నీవి జనన మరణములను గురించి నీవు విచారించనక్కరలేదు. నీకు కావలసినన్ని భోగ భాగ్యములు ఇస్తాను.
1: Therefore, don't bother about birth and death. I'll give you lots and lots of property.
0: ఇంత కాలము జీవించు.
1: Live long.
0: దీర్ఘాయుష్మంతుడై ఉండు.
1: Have long life.
0: నీవు కోరినంత వయసు నీకు ఇస్తానన్నాడు.
1: I'll give you the lifespan you want.
0: నచికేతుడు చెప్తాడు, యమధర్మరాజా, ఎంత కాలము నాకు జీవితం ఇచ్చినప్పటికీ ఏదో ఒక కాలము నేను మరణించక తప్పదు కదా.
1: He said, Yamadharmaraja, in spite of the long lifespan of
0: anityamainatvanti korikalu nenu enduku korali?
1: Why should I desire for this temporary thing?
0: Itti asatyamainatvanti jeevithalu nenu enduku korali?
1: Why should desire this life which is
0: dirghayushyam istunnanu antunnavu? Aa dirghayushyam nenu sakramaina margamlo viniyoginchukovali kada?
1: You are going to give me long life. Should I not make proper use of it?
0: Aa sakramaina margamu, pavitramaina margamu, divyamainatvanti margamunu నేను అనుభవించకుండా ఈ దీర్ఘాయుష్ నాకు ఎందుకు?
1: ఇఫ్ ఐ డోంట్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లాంగ్ లైఫ్, ద సీక్రెట్ లాంగ్ లైఫ్, వాట్ ఫర్ ఇస్ దట్?
0: నేను కోరునేది కాదు.
1: ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ దట్.
0: నేను ఇంత దూరం నీ కోసమే వచ్చింది, ఈ నిమిత్తమే కాదు.
1: ఐ హావ్ కమ్ దిస్ ఫార్, నాట్ ఫర్ దిస్ సేక్.
0: అడిగిన పాలిచ్చు కామధేను వెవుండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: బై మియర్లీ ఆస్కింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ కావ్ యుల్ గెట్ ద మిల్క్, దెన్ వై షుడ్ యు బై ద కావ్?
0: నీవు ప్రాణముల కంట అధిపతివి.
1: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: నీవు ప్రాణనాథుడవు.
1: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
0: ప్రాణములను అనుగ్రహించేటువంటి వాడవు.
1: యు గ్రేస్ దిస్ లైఫ్.
0: ధర్మమును పోషించేటువంటి వాడు.
1: యు సస్టైన్ ధర్మ.
0: అట్టు నీవే నాకు సాక్షాత్కరించినప్పుడు
1: when you manifested in front of me,
0: అల్పమైనటువంటి విషయం నేను ఎందుకు నేను కోరాలి?
1: Why should I desire mean thing?
0: యముడు నిత్యుడు.
1: Am I permanent?
0: యముడు సత్యుడు.
1: Am I truth?
0: యముడు అమృత స్వరూపుడు.
1: Am I immortal?
0: అమరత్వ కలవాడు.
1: Is immortal?
0: సర్వ మరణములు సర్వ మృత్యువులు యముని హస్తములో ఉంటున్నాయి.
1: All deaths are in his hands.
0: అట్టి నీవు నాకు చిక్కినప్పుడు ఇట్టి అల్పమైన ఈ యొక్క ప్రాకృతమైన ఈ అనిత్యమైన ఈ జీవితాన్ని నేను ఎందుకు కోరాలి?
1: When I could get you, why should I desire this life which is ephemeral, transient and temporary?
0: కోరిన పాలిచ్చు కల్ప తరువేండ.
1: The moment you get the milk, the moment you desire.
0: కోరిన పాలిచ్చు కామధేనువేండ.
1: When the wish fulfilling cow is there that gives you milk.
0: ధనమిచ్చి ఆవును కొనగనేలా.
1: Why should you purchase the cow paying money for it?
0: నాకు ఎందుకు ఈ ఆవులు?
1: Why do I need cows?
0: ఆవులు ఇస్తే ఏదో అంతో ఇంతో కొంత లిమిట్ లో ఇస్తుంటాయి పాలు.
1: A cow may yield milk to a certain extent.
0: కామధేనువు కోరినంత పాలు ఇస్తుంటాయి.
1: But wish fulfilling cow will give you the milk infinite.
0: అట్టి మారని అమృతమైన సత్యమైన గోవుని ఉండగా నాకు అల్ప గోవులు చింత నాకెందుకు?
1: You are the cow that is changeless, immortal and truth. Why do I need other mean cows?
0: Not a cow.
1: I don't want them.

0: Then the Meru mountain is there with all the shining brilliant. Why should you search for silver
1: and Raja? నాకు భవనాలు ఇస్తుంది అంటావు, ధనమును ఇస్తున్నా అంటావు, అనేక విధమైన కనక వస్తు వాహనాలు ఇస్తానని అంటున్నావు, ఇవి నాకెందుకు?
0: ధర్మరాజా, యు సే యు ఆర్ గోయింగ్ టు గివ్ మీ ద వెల్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాపర్టీ, వై డు ఐ
1: మేరు పర్వతమే నా దగ్గర ఉంటున్నప్పుడు
0: అండ్ దట్ మేరు మౌంటైన్ ఈస్ విత్ మీ,
1: వెండి బంగారు పిట్టాలి నేను ఎందుకు కోరాలి?
0: వై షుడ్ ఐ ఆస్క్ ఫర్ ద సిల్వర్ గోల్డ్ అని నేను
1: కనుక నేను కోరవలసింది ఇది కాదు.
0: ఇట్స్ నాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఫర్.
1: నేను కోరేది అమృతత్వమైనటువంటి యొక్క పరతత్వాన్ని నేను ఆశిస్తున్నాను.
0: ఐ వాంట్ ది ఇమ్మోర్టల్ స్పిరిచువాలిటీ,
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని నేను గుర్తించాలని ఆశిస్తున్నాను.
0: ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ డిజైర్ టు నో
1: మరణము తరువాత జరిగేది ఏమిటి,
0: వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ డెత్,
1: ఈ మరణము తరువాత ఈ జీవితంలో ఉండేది ఏమిటి,
0: ఆఫ్టర్ డెత్ వాట్ ఈజ్ ఇట్ దట్ ఇస్ ప్రెసెంట్,
1: ఇది ఏ చెప్తున్నాడు,
0: దిస్ ఇస్ వాట్ ఈ సెడ్,
1: ఇది ఏ ప్రణవతత్వము అని.
0: హి సెడ్ ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ప్రణవ.
1: నాయన పుట్టుటకు పూర్వము, పుట్టుక తరువాత, మరణించిన తరువాత, పుట్టుకలో కూడా ఉండినటువంటిది అది ఒక్కటే.
0: ప్రయర్ టు యువర్ బర్త్ ఆఫ్టర్ డెత్ డ్యూరింగ్ లైఫ్ దట్ ప్రణవ ఇస్ ప్రెసెంట్.
1: ఇది ఏ విధంగా ఉంటుండాలి,
0: ఇన్ వాట్ ఫార్మ్ ఇస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవ జీవితమే కాదు, ప్రతి ప్రాణికోటి ఎందుకు కూడాను ఆ యొక్క ప్రణవము సర్వత్ర నకర్షిక పర్యంతము సంచరిస్తూ ఉంటుండాలి.
0: It's not only in a human being, but in all of the beings, right from top to toe, this pranava vibrates.
1: దానిని మూలాధార శక్తి అన్నో.
0: That is called మూలాధార శక్తి.
1: నీలతోయ మధ్యస్థ విద్యుల్లేకేవ పాత్ర నివార శోకవర్తంతే. ఇది వేదం యొక్క. నీలతోయ మధ్యస్థ విద్యుల్లేకేవ పాత్ర. ఈ యొక్క ఓంకారం ఎక్కడ ఉన్నది?
0: వెరీ ప్రెసెంట్ దిస్ ఓంకార్.
1: ప్రతి ప్రాణి యొక్క వెన్నెముక ఎందుకు కూడాను నీలతోయుద మధ్యస్థ నల్లటి మేఘములతో నిండినటువంటి ఆకాశంలో తెల్లని మించుమించినట్టుగా ఆ యొక్క ఓంకార శబ్దం ఇందులో ప్రవేశిస్తూ ఉంటుండాలి.
0: ది సౌండ్ ఓంకార ఈస్ ప్రెసెంట్ ద స్పైనల్ కాలమ్, సంథింగ్ లైక్ సిల్వర్ లైనింగ్ రౌండ్ ద డార్క్ క్లౌడ్.
1: కనుక ప్రణవం అనేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు శాశ్వతంగా ఉన్నటువంటిది.
0: సో ప్రణవ ఈజ్ లైంగ్ పర్మనెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: జీవరూపంలో ఉండినా, జీవాన్ని వదలినా, ఇంకే విధమైన పశుమైనా, ఇంకే విధమైన మట్టి అయినా, ఏ విధంగా అయినా మారవచ్చును, కానీ అది మాత్రం మారదు.
0: ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద బాడీ, ఇట్ మే గెట్ బర్న్డ్ ఆర్ రిడ్యూస్ టు దట్ ఆఫ్ ద ఎర్త్, బట్ ఇట్ ఇస్ చేంజ్డ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఫర్ దిస్
1: ఇంద్రియములు దీనికి సుఖ దుఃఖములను అందిస్తున్నాయి.
0: సెన్సెస్ గివ్ దెమ్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: సమస్త దుఃఖములకు విచారములకు ఇంద్రియములు విషయములు రెండు వంటి చేరికనే.
0: ఫర్ ఆల్ ద మిజరీస్ అండ్ పెయిన్ ఇస్ ఓన్లీ ద సెన్సెస్ అండ్ ద వరల్డ్లీ మ్యాటర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఉండినంత మాత్రం మనకు దుఃఖం లేదు.
0: మియర్ ప్రెసెన్స్ ఆఫ్ సెన్సెస్ విల్ నెవర్ మేక్ యు మిజరబుల్.
1: ఇంద్రియములకు విషయము కూడాను చేరినప్పుడే దుఃఖం మనకు ప్రారంభమవుతుంది.
0: ద వరల్డ్లీ మ్యాటర్ ఆల్సో జాయిన్ ద సెన్సెస్.
1: కనుక ఇక్కడ దీని రెండింటి యొక్క ఆకారంలో నిరాకారము, నిరాకారంలోని ఆకారము.
0: హియర్ వి ఫైండ్ ద ఫార్మ్ ఇన్ ఫార్మ్లెస్నెస్.
1: సగుణములో నిర్గుణము, నిర్గుణములో సగుణము.
0: దిస్ ఇస్ వాట్ ఇస్ అట్రిబ్యూట్ లెస్నెస్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ ఇస్ హ్యుమానిటీ.
1: ఈ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించేటువంటిదే దైవత్వం.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఇస్ ప్రూవ్డ్ అండ్ డెమోన్స్ట్రేటెడ్ బై ద డివైన్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనకు ఇంద్రియములు ఉన్నాయి.
0: వి హ్యావ్ ద సెన్సెస్.
1: చెవులు ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది. కానీ ఈ ఇంద్రియములంతా ఎక్కడ ఉన్నాయి? ఒక్క ప్రదేశంలో ఉంటున్నాయి.
0: వేర్ ఆర్ ది సెన్సెస్? దే ఆర్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
1: నీవు ఇప్పుడు ఈ హాల్ లోపల ఆనందంగా నీవు విషయాన్ని వింటున్నావు.
0: యూఆర్ ఇన్ దిస్ హాల్, యూఆర్ లిసనింగ్ బ్లిస్ఫుల్లీ.
1: కానీ నీకే దుఃఖం కానీ, ఏ విధమైనటువంటి విచారం కానీ లేదు.
0: యూ హావ్ నో మిజరీ, నో యాంగ్జైటీ.
1: కానీ ఎక్కడి నుంచినో నీకు ఒక ఫోన్ వచ్చింది.
0: బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ గెట్ ఎ ఫోన్ కాల్.
1: చాలా విచారకరమైనటువంటి ఫోన్ వచ్చింది, విషయం వచ్చింది.
0: యూ గెట్ ద ట్రాజిక్ న్యూస్.
1: విషయం అక్కడ మూడు దినాలు అయిపోయింది జరిగి విచారం.
0: ద ట్రాజిడీ టుక్ ప్లేస్ త్రీ డేస్ బ్యాక్.
1: కానీ నీ ఇంద్రియములు ఇక్కడ ఉండినప్పటికీ నీవేం విచారం చేయలేదు.
0: Though the senses are here, you have not bothered.
1: నీవు పోయి తిరిగి ఫోన్లు మాట్లాడితే ఆ విషయం వచ్చి ఇంద్రియానికి సోకిన ఏడుపు ప్రారంభమవుతుంది.
0: The moment you go to the phone and catch hold of the receiver, then you get all anxiety and botheration. What is the reason for your crying?
1: Shemi ekkado untundadi. Indriyam ekkado untundadi. Ee ekkado undinatundi indriyamunaku ekkado jarigina vishayamunaku sambandham yerpadinappude sukadukkamulaku karanamayindi.
0: Incident has taken place somewhere else. The senses are here. When they go together, the misery or the pleasure happens.
1: Indriyamunu cheddavi kaadu.
0: Senses are not bad.
1: ఇంద్రియములకు చేర్చుకునేటువంటి విషయాలు చెడ్డవి మంచివి.
0: ఇట్స్ ఓన్లీ వరల్డ్లీ మ్యాటర్ దట్ డిస్క్రిమినేట్.
1: కనుక విషయములను మనం మంచిగా చేర్చుకుంటే
0: వెన్ యూ హ్యావ్ ఆల్ గుడ్ థింగ్స్
1: జీవితము ఆనందంగా ఉంటుంది.
0: లైఫ్ విల్ బి బ్లెస్ఫుల్.
1: విషయములను చెడ్డవిగా మనం చేర్చుకుంటే ఇంద్రియాలకు జీవితం అంతా చెడ్డగానే మారిపోతుంది.
0: వి టేక్ బ్యాడ్ థింగ్స్ ఇన్ అవర్ సెన్సెస్ ద హోల్ లైఫ్ గెట్స్ రూయిన్డ్.
1: కనుక విషయము ప్లస్ ఇంద్రియము రెండింటి యొక్క సమస్తనే సుఖ దుఃఖములకు మూల కారణము.
0: దేర్ఫోర్ ఓన్లీ మ్యాటర్ అండ్ సెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రెజెంట్.
1: దేనికున్నాయి?
0: వాట్ ఫార్ ఆర్ ద సెన్సెస్ గివెన్?
1: నీకు ఆత్మకున్నాయా? లేవు. దేహానికి
0: ఆత్మ హ్యాస్ నో సెన్సెస్. ద బాడీ
1: సర్వేంద్రియములు కూడా దేహములకే ఉన్నవి.
0: ఆల్ లింబ్స్ ఆర్ ప్రెజెంట్ ద బాడీ.
1: ఆత్మకి ఏమీ లేదు.
0: ఆత్మ హ్యాస్ నో లింబ్స్.
1: నీవు నిద్రించినా ఆత్మ నిద్రించదు.
0: Even while you are sleeping,
1: you reachina atma yerchadu.
0: Even while you cry, atma doesn't.
1: You navina atma navadu.
0: Even if you laugh, the atma doesn't.
1: Adi eppudu sakshibhutamai untundi.
0: Remains as a witness.
1: Aa sakshibhutamai untundi atma tattvame pranava nadamu.
0: That witness atma is the sound of pranava.
1: Enna cheppinaru?
0: Swami said yesterday.
1: Nada bindu kala.
0: Swami referred to these three. Nada bindu kala.
1: Nadamu mana jeevitamulo untunnatundi pancha pranamulu. ప్రాణ అపాన ధ్యాన ఉదాన సమాన ఈ ఐదింటి యొక్క చేరికను కూడినప్పుడే ఒక విధమైనటువంటి యొక్క శబ్దం ప్రారంభమవుతుంది.
0: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ మీట్ అండ్ జాయిన్ దేర్ ఎమనేట్స్ ద సౌండ్.
1: వీణ వాయించినప్పుడు వీణ శబ్దం మాత్రమే మనకు వినిపిస్తుంది.
0: వెన్ యూ ప్లే ఆన్ వీణ యూ లిసన్ టు
1: ఫ్లూట్. వాయించినప్పుడు ఫ్లూట్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది.
0: వెన్ యూ ప్లే ఆన్ ద ఫ్లూట్ యూ లిసన్ టు
1: కంజర. వాయించినప్పుడు కంజర శబ్దం మాత్రమే వినిపిస్తుంది.
0: వెన్ యూ ప్లే ఆన్ కంజర యూ లిసన్ టు
1: మృదంగం. వాయించినప్పుడు మృదంగం శబ్దమే వినిపిస్తుంది.
0: సో ఆల్సో మృదంగ.
1: కానీ మృదంగం మన చేతిలో ఉన్నది కానీ శబ్దం మన చేతిలో లేదు.
0: బట్ we have got mridanga on hand but sound is not in your hand.
1: Veena mana chetulo unnadi kaani shabdam mana chetulo ledu.
0: Veena is in your hand but not its sound.
1: Aithe ivi anni shabdalu chelinappudu ye shabdam vinipinavochu?
0: When all sounds are there, what sound you are going to listen?
1: Ye shabdamu pilavadaniki veelu kaadu.
0: No sound you can particularly.
1: Anni cheyindi mridangam cheyindi tapala cheyindi kanjera cheyindi veena cheyindi violin cheyindi flute cheyindi అన్ని చేయనప్పుడు కలిగినటువంటి శబ్దం ఏమిటి? అది ఒక విధమైన శ్రావ్యంగా ఆనందంగా ఉంటుంది ఆ శబ్దం.
0: When the sounds of all instruments are joined, what is it you find there?
1: అది ఏ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఐదింటి యొక్క చేరికనే ప్రణవము. అదే ఒక సుందరమైన ఒక శ్రావ్యమైన ఒక పవిత్రమైన ఒక దివ్యమైన నాదం.
0: And all they meet, you get the sound, that is all beautiful, that is all melodious.
1: Aa nadamunu entu manam anubhavinchagalugutunnam.
0: How can you experience that nada sound?
1: Chevulato anubhavistunnama?
0: Do you experience with it?
1: Yani pai ni manase lekapothe chevulu dani pai pore pore.
0: When you don't have attention there, you don't listen.
1: Nee ikkada kucchonu kuda nu nee nenu cheppedi emto vinakunda edo Madras lo edo yochana chestunnam ante nee em cheptanu nee em vinagalavu?
0: Even while you are seated yeah, when your mind is in Madras, what is the
1: kaadu kaadu kaadu kaadu anduvalle sharira indriya manasu ee moodinti yokka parishuddhamainatundi yokka tattvamlo buddhi pravechinchinappudu adi e nadamu ayipothu.
0: Therefore the pure mind, the pure senses, pure mind, and when these are there, there enters
1: adi bindu ayipothu.
0: That is bindu.
1: Ee nadamulo idu oka binduvu.
0: In that sound this is a bindu.
1: సముద్రము లోపల ఎన్నో అలలు వస్తున్నాయి.
0: ఓషన్ హెస్ మెనీ ఇన్యూమరబుల్.
1: కానీ ఒక్కొక్క అలకు ఒక్కొక్క శబ్దం ఉంటుండాలి. అన్ని అలలు చేరినప్పుడు ఏ శబ్దం ఇస్తుంది ఆ సముద్రము?
0: వెన్ ఆల్ వేవ్స్ జాయిన్ వాట్ సౌండ్ యు గెట్?
1: అదే శబ్దం ఇస్తుంది.
0: దేర్ యు గెట్ ఓంకార, ఓన్లీ ద సౌండ్.
1: అన్ని శబ్దముల యొక్క సమ్మిళితమైనటువంటి శబ్దమే ఓంకారం.
0: ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ సౌండ్స్ ఇస్ ఓంకార.
1: ఈ శబ్దము లోపల
0: in this sound,
1: ఈ బుద్ధి అనేటువంటిది సమీపించినటువంటి యొక్క అల యొక్క శబ్దము, అదే బిందువు, సముద్రంలో ఒక బిందువు వంటిది.
0: This intellect is in proximity, it is bindu, a drop in an ocean.
1: అయితే ఈ బిందువు ఏ విధంగా ఉంటాడు?
0: In what form is this bindu?
1: పవిత్రమైనటువంటిదిగా ఉంటాడు.
0: It is sacred.
1: పరిశుద్ధమైనటువంటిదిగా ఉంటాడు.
0: It is pure.
1: ఏ మాలిన్యముతోనో చేరకుండా ఉంటాది.
0: ఇట్ విల్ నాట్ హావ్ ఎనీ డర్ట్ ఆర్
1: ఫిల్త్. అదే బుద్ధి.
0: దట్ ఈజ్ ఇంటెలెక్ట్.
1: ఆ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క పరతత్వమే ఆత్మ అని కళ అన్నాడు.
0: ద డివినిటీ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ ప్యూర్ ఇంటెలెక్ట్ ఈజ్ ఆత్మ, దట్ ఈస్ కళ.
1: నాదా బిందు కళ.
0: ఇత్రి నాదా బిందు కళ.
1: అయితే కళకు ఒక ఆకారం ఉంది.
0: హౌఎవర్ కళ హ్యాస్ ఎ ఫామ్.
1: ఇది కొంచెం నృత్యం కళ, లేక సంగీతం కళ, లలిత కళ, పెయింట్ కళ అని ఏదో కొన్ని కొన్ని కళలుగా దీనికి రూపొందుతూ ఉంటుంది.
0: వి వ్యూ దెమ్ యాజ్ ఫైన్ ఆర్ట్స్, సంథింగ్ లైక్ డాన్స్ అండ్ మ్యూజిక్.
1: కాబట్టి కళకు ఒక విధమైనటువంటి స్థిరత్వం లేదు.
0: కళ ఇస్ నాట్ స్టేబుల్.
1: బిందువుకు మరొక విధమైనటువంటి యొక్క స్వరూపం లేదు.
0: బిందు హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
1: శబ్దమునకు అనగా నాదమునకు మరొక విధమైనటువంటి యొక్క నాదము లేదు.
0: Nada or sound has no other parallel.
1: మూడింటికి అతీతమైనటువంటి యొక్క తత్వము దివ్యమైన అవతారము అని.
0: దట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ ద డివైన్ ఇన్కార్నేషన్.
1: నిర్గుణ నిరాకార బ్రహ్మతత్వము లోపల ఏ విధమైనటువంటి నాదము లేదు.
0: ఇన్ దట్ అట్రిబ్యూట్లెస్ ఫార్మ్లెస్ బ్రహ్మన్ దర్ ఇస్ నో సౌండ్.
1: ఏ బిందువు లేదు.
0: దర్ నో బిందు.
1: ఏ కళ లేదు.
0: దర్ నో కళ.
1: అందువలననే అన్ని విధమైనటువంటి అవస్థకు, అవమానమునకు, అగౌరవమునకు, బాధలకు గురి అయినటువంటి సమయం లోపల ద్రౌపది ఏమనిపించింది? నాద బిందు కళాతీత నమో నమో అని. నాద బిందు కళ అతీత. ఈ మూడింటికి అతీతమైన వాడు నా కృష్ణుడు.
0: At the time of humiliation, at the time of troubles and all anxieties,
1: రాకారములో ఉండి కూడాను,
0: though he is present in form,
1: నిరాకార తత్వాన్ని తాను అనుభవిస్తున్నాడు.
0: He was experiencing formless aspects.
1: నిరాకారం తనలో ఉండి కూడాను,
0: though the formless aspects is
1: సాకారాన్ని అనుభవిస్తున్నాడు.
0: He experiences the form fully.
1: సాకార నిరాకార తత్వమే సమన్వయమైనటువంటిది పరిశుద్ధ అవతారం.
0: Therefore the incarnate is the combination of the form and the formless.
1: కనుక ఈ సాకార తత్వం లోపల ఈ నాదబిందం అనేటువంటి యొక్క ఓంకారం ఉంటుంది.
0: Therefore the formful incarnate.
1: దీనిని తెలుసుకోవాలనుకుంటే బుద్ధి పరిశుద్ధమైనటువంటిదిగాను, శుద్ధ సత్వమైన బుద్ధిగాను ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రిస్టైన్ ప్యూర్ క్రిస్టల్ క్లియర్.
1: దీనికి నచికేతునికి చక్కని ఒక ఉపమానం చెప్పాడు యముడు.
0: యమ గేవ్ ఎ నైస్ ఎగ్జాంపుల్ టు నచికేత.
1: నాయన ఆత్మానం రథనం విద్య శరీరం రథమే వచ్చ.
0: బాడీ ఇస్ ద చారిటర్, ది ఆత్మ ఇస్ ద చారిటర్.
1: దేహము ఒక రథం వంటిది.
0: బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
1: మనస్సు చేతిలో పట్టుకున్న కళ్ళముల వంటివి.
0: ద మైండ్ ఇస్ లైక్ ద చైన్.
1: ఇంద్రియములు గుర్రముల వంటివి.
0: ద సెన్సెస్ ఆర్ హార్సెస్.
1: దీన్ని నడిపేటువంటి వాడు బుద్ధి.
0: ద వన్ దట్ డ్రైవ్స్ ఇస్ ఇంటెలెక్ట్.
1: ఇందులో కూర్చున్న ఓనరు ఆత్మ.
0: ద ఓనర్ దట్ ఈస్ సీటెడ్ ఇస్ ఆత్మ.
1: ఆత్మ అనేటువంటి వాడు నిశ్చింతగా కూర్చున్నాడు.
0: ద ఓనర్ ఆర్ ఆత్మ సాట్ దేర్ పీస్ఫుల్లీ.
1: సాక్షిభూతుడై ఉంటున్నాడు.
0: హీ ఇస్ ద విట్నెస్.
1: కానీ గుర్రములు నడిపేటువంటి వాడు, గుర్రములు పగ్గములు పట్టినటువంటి వాడు బుద్ధి.
0: బట్ ద వన్ హూ హోల్డ్ ద రెయిన్స్ ఇస్ ఇంటెలెక్ట్.
1: ఆ బుద్ధి అనేటువంటి యొక్క నడిపేటువంటి డ్రైవరే సరైన స్థితిలో లేకపోతే,
0: ఇఫ్ ద డ్రైవర్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ వే,
1: ఈ గుర్రములు పెడమార్గం పడతాయి.
0: హార్సెస్ విల్ టేక్ రాంగ్.
1: చేరవలసిన స్థానమును చేరలేకపోతాము.
0: వి విల్ నాట్ బి ఏబుల్ టు రీచ్ ద డెస్టినేషన్.
1: కొన్ని ప్రమాదములకు కూడా గురి కావచ్చు.
0: వి మే ఆల్సో లీడ్ టు ఎ డేంజర్.
1: కనుకనే
0: సో
1: నాయన బుద్ధిని పరిశుద్ధంగా మార్చుకో.
0: సో మేక్ యువర్ ఇంటెలెక్ట్ ప్యూర్.
1: ఎక్కడి ఈ పరిశుద్ధం చేసుకోవడానికి వీలవుతుంది?
0: హౌ టు ప్యూరిఫై ద ఇంటెలెక్ట్?
1: నీవు కోరేది పరతత్వం.
0: వాట్ యు వాంట్ ఇస్ స్పిరిచువల్.
1: ఇహతత్వం అనేటువంటిది ఒకటి, పరతత్వం అనేది ఒకటి.
0: వన్ ఇస్ ది వరల్డ్, అదర్ వన్ ఇస్ స్పిరిచువల్.
1: ఈ పరతత్వమునకు ఉండినటువంటి యొక్క ప్రభావం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ?
1: ఈ పరతత్వం అనేటువంటిది
0: ది స్పిరిచువాలిటీ.
1: ఇది ఒక జంగమైనటువంటిది. పరతత్వాన్ని జంగము అన్నారు.
0: స్పిరిచువాలిటీ ఇస్ కాల్డ్ జంగము.
1: ఈ జంగం అనేటువంటి యొక్క పరతత్వం లోపల ఆత్మ అనే లింగము ఉన్నది.
0: In the spiritual aspect, Sangha, there is Atma in the form of Linga.
1: ఈ లింగములకు ఆధారమైనటువంటి యొక్క జంగములకు
0: జంగం విచ్ ఇస్ ది బేసిస్ ఫర్ లింగ
1: దేహం అనే అంగం ఉంటుండాలి
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ దట్ ఈస్ అంగ
1: కనుక అంగములోని జంగము జంగములోని లింగము లింగములోని సంగము
0: దేర్ ఫోర్ ఇన్ ది సంగ ద బాడీ దేర్ ఇస్ ప్రెసెంట్ సంగ వేర్ దేర్ ఇస్ ప్రెసెంట్ లింగ
1: ఈ సంగము ఏమిటది
0: వాట్ ఈస్ దిస్ అసోసియేషన్
1: సంగమా
0: ఇస్ ఇట్ జనసంఘ
1: లేక ఇంకే విధమైన జలసంఘమా
0: ఈజ్ ఇట్ ది సంగ ఆఫ్ వాటర్
1: కాదు కాదు అది ప్రాణ సంఘము
0: దాట్ ఈస్ ద సంఘ అసోసియేషన్ విత్ లైఫ్
1: ఈ ప్రాణ సంఘమే ప్రణవనాదము
0: ది అసోసియేషన్ విత్ లైఫ్ ఇస్ ద సౌండ్ ఆఫ్ ప్రణవ
1: సమస్త శబ్దములకు కూడినటువంటి యొక్క ఏకత్వమే ప్రణవము
0: ది యూనిటీ ఆఫ్ ఆల్ సౌండ్స్ ఇస్ ప్రణవ
1: ఈ ప్రణవము నుంచి సర్వస్వము కూడా ఆవిర్భవిస్తుంది
0: అవుట్ ఆఫ్ దిస్ ప్రణవ ఎవ్రీథింగ్ ఎల్స్
1: ఆధారం ప్రణవమే
0: ఫర్ ఎవ్రీథింగ్ బేసిస్ ఇస్ ప్రణవ
1: పరతత్వములకు ఆధారం ప్రణవమే
0: ద బేసిస్ ఫర్ అదర్ ఆస్పెక్ట్స్
1: జరిగిన వరణములకు ఆధారం ప్రణవమే
0: ద బేసిస్ ఫర్ బర్త్
1: ఇంక పరములకు ఆధారం ప్రణవమే
0: ద బేసిస్ ఫర్ లైఫ్ ఇయర్ అండ్ దేర్ ఆఫ్టర్
1: ప్రణవము అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది
0: దెన్ ఇన్ వాట్ ఫామ్ దిస్ ప్రణవ షుడ్ బి
1: సర్వ శబ్దములకు మూలాధారమే
0: ఇట్ ఇస్ బేసిస్ ఫర్ ఆల్ సౌండ్
1: మూలాధారమైనటువంటి ఈ శబ్దము నుంచి
0: అవుట్ ఆఫ్ దిస్ ప్రైమల్ బేసిస్
1: వికారమైన శబ్దములు ఆవిర్భవిస్తూ వస్తున్నాయి
0: డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ కమ్
1: కానీ వికారములకే మనము ఆధారం ఇస్తున్నాము కానీ సాకారములకు మనం ప్రధానం ఇవ్వటం లేదు
0: వై వీ సెంటర్ అరౌండ్ దిస్ అబరేషన్స్ బట్ నాట్ ద బేసిస్
1: ఈనాడు ప్రపంచమంతా కూడా వికారములకే మనం ఆకారం ఇస్తున్నాము
0: వీ గివ్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ వరల్డ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ పర్వర్షన్స్
1: సాకారమైన సత్యమైన సగుణమైన దీనికి మనం ఏమాత్రమో విలువనివ్వటం లేదు
0: వీఆర్ నాట్ అటాచింగ్ వాల్యూ టు దిస్ ఫామ్
1: కనుక నచికేతునికి యముడు చెప్పినటువంటి యొక్క తత్వంలో మొట్టమొదటి పరతత్వం లోపల ఓం తత్ సత్ అని ప్రాకృతమైన భావంలో మనం ఉచ్చరిస్తుంటాము
0: దేర్ఫోర్ వాట్ యమా చెట్టు నచికేత వీ సెట్ ఇన్ ద వరల్డ్ వే ఓం తత్
1: పరమాత్మ
0: ఓం ఇస్ గాడ్
1: తత్ ఆ అది
0: తత్ దట్
1: తత్
0: సత్
1: అనగా ఏమిటి
0: వాట్ డు యు మీన్ బై సత్
1: అది సర్వోత్తమమైనటువంటి
0: దట్ ఈస్ నోబ్లెస్ట్
1: పరమాత్మ ఆ పరమాత్మ పరతత్వమైనటువంటి యొక్క పరమాత్మ సాత్వికమైనటువంటిది అని
0: దట్ గాడ్ ఈస్ ప్యూర్ పయస్నెస్
1: కానీ దీనిని యముడు తిప్పి చెప్పాడు ఈ నచికేతునకు
0: బట్ యమ సరిదు నచికేత ఇన్ ద రివర్స్ ఆర్డర్
1: తత్ సత్ ఓం అన్నాడు
0: ఈ సెట్ తత్ సత్ ఓం
1: తత్ అది
0: తత్ దట్
1: చూసావా తత్ అది సత్ పరమాత్మ
0: తత్ గాడ్
1: ఓంకారం అదే ప్రణవనాదం అదే పరమస్వరూపమైన ఓంకారము అని చూపించారు
0: దట్ డివైన్ ఫామ్ ఈజ్ ఓంకార
1: తత్ సత్ ఓం
0: దట్ వాట్ ఈ సెట్ ఇన్ తత్ సత్ ఓం
1: సర్వాధారమైనటువంటి యొక్క పరమాత్మ ఆ ఓమే అని చూపించారు
0: గాడ్ విత్ ప్రైమల్ బేసిస్
1: మనం ఏం చేస్తున్నామంటే ఓం తత్ తత్ అంటున్నాం
0: బట్ వాట్ వీ డూ టుడే ఓం
1: పరమాత్మ అది సాత్వికమైనది అంటున్నాం
0: గాడ్ ఈజ్ ఫైర్ దట్ వాట్ వీ సే
1: కాదు కాదు సరైన మార్గంలో చెప్పాలనుకుంటే తత్ తత్ ఓం
0: బట్ టు టెల్ ప్రాపర్లీ దట్ ఇస్ తత్
1: ప్రాకృతమైన జీవితంలో మనం ఏమనుకుంటున్నాము ఓం అనేటువంటి ప్రణవం కదా దాన్ని మొట్టమొదట పెట్టాలి అది లేకపోతే ప్రణయం వస్తుంది అని మనం భయపడుతున్నాం
0: బట్ ఇన్ ది జనరల్ రొటీన్ ఇన్ దిస్ వరల్డ్ వీ పుట్ ఓం ఇన్ ద ఫస్ట్ బికాస్ వీఆర్ వీ హావ్ గాట్ ఎ ఫియర్ ఫర్ ఎనిహిలేషన్
1: ప్రణవం లేకపోతే ప్రణయమే కదా
0: వెన్ దేర్ ఇస్ నో ప్రణవ దేర్ విల్ బి ఎనిహిలేషన్
1: కాదు కాదు ఆ ప్రణవాన్ని వెనక పెట్టమన్నారు
0: దేర్ఫోర్ హీ సెడ్ దిస్ ప్రణవ షుడ్ బి కెప్ట్ బిహైండ్
1: కారణం ఏమిటి
0: వాట్ ద రీజన్
1: సర్వత్రా ఉంటుంది వెనుక ముందు మధ్య అనేటువంటి రేపు
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్ దేర్ నథింగ్ లైక్ బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్
1: చెప్పవలసినటువంటి విషయం లోపల ఆ పరబ్రహ్మమైనటువంటి యొక్క తత్వము ఓమే అది చెప్పాలి గాని
0: వాట్ ఈస్ టు బి సెడ్ ఇస్ దట్ డివినిటీ ఈజ్ ఓమ్
1: ఆ పరతత్వమైన అని చెప్పి ఆ సాత్వికమైన ఓం అని ఎవరైనా చెప్తారా
0: Will anyone say that fire, the divinity is home? Will anyone say like that?
1: అతను వచ్చినాడు అని మనం చెప్తామే కానీ వచ్చినాడు అతను అని ఎవరైనా అంటారా
0: వీ సే హీ హాస్ కమ్ వీ డోంట్ సే ది కమ్ లేటర్ హీ హాస్ కమ్
1: కనుకనే ఈ యమధర్మరాజు ఈ నచికేతులకు చక్రమైన మార్గం బోధిస్తూ ఓం అనేటువంటిది సర్వములకు ఆధారం అని చెప్తాడు
0: యమధర్మరాజా ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ That home is the basis for
1: everything. ఈ ప్రణవము నుంచియే మిగిలినటువంటివన్నీ కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
0: Out of this pranava, all the remaining things originated.
1: పిల్లలకు చాలా సులభంగా తెలుసును. ఎందుకంటే ఇది కఠోపనిషత్తు, చాలా కఠినమైన ఉపనిషత్తు.
0: All students know this. This is కఠోపనిషత్. It is very tough.
1: కఠినమైన ఉపనిషత్తు అయినప్పటికీ మీకు సులభమైన మార్గంలో అందించాలనే ఉద్దేశంతో ఇంత చిన్న స్థాయికి దిగుతూ రావచ్చు.
0: Though it is కఠోపనిషత్ is very tough, Swami wants to tell us in a simple way. Therefore, he has come down little.
1: Bhajan lokal meeru harmony vayistunnaru.
0: During bhajans, you play on harmonium.
1: Harmony vayinchappudu oka edam chettito dani garinanta nimpustunnaru.
0: With your left hand, you will be filling with the air.
1: Left hand తో గాలి నింపుతున్నారు.
0: You fill the air with the left hand.
1: Right hand తో దాన్ని రీడ్స్ ఒత్తుతున్నారు.
0: With your right hand you press the reed.
1: నింపే గాలి ఒక్కటే.
0: The air that is filled is one.
1: కానీ ఈ రీడ్స్ ఉన్నటువంటి ఒకదాని ఒకటి వచ్చినప్పుడు సారీ గమ పదాని అనే శబ్దములు వేరు వేరు.
0: But when once you press the reed you get this sound సారీ గమ పదాని.
1: దీనిని రాగంగా తీసుకోవచ్చు తిరిగి.
0: యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ట్యూన్ లేదా
1: సరిగమ పద నీత సాధపమగరి సరిసరి సదా సారిగమ పదనిత హరిగమ పదనిత అనేటువంటి శబ్దములు ఒక్క శబ్దం నుంచినే వస్తున్నాయి.
0: ఆల్ దీస్ సౌండ్స్ కేమ్ అవుట్ ఆఫ్ వన్ సౌండ్ ఓన్లీ.
1: అది ఏ ఒక్క సౌండ్ అయినటువంటిదే ఓంకారము.
0: ద ప్రైమల్ సౌండ్ ఇస్ ఓంకార.
1: ఈ సారిగమ పదనిత వికారము
0: సరిగమా పదాని ఆర్ ఎవర్
1: ఈ వికారం అన్ని ఇప్పుడు ఓంకారం నుంచి వచ్చే.
0: ఆల్ దీస్ కేమ్ అవుట్ ఆఫ్ ఓంకార.
1: ఈ ఒక్క చిన్న వాక్యములో మనం విచారణ చేస్తే సప్త స్వరము లోపల ఇంకా సప్త సముద్రము సప్త లోకములు ఎందుకు ఇది ఒక్కటే ఆధారంగా నిలుస్తుంది.
0: ఇట్ ఈ స్మాల్ ఇన్స్ట్రుమెంట్ యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ది బేసిక్ ఫర్ ఆల్ సెవెన్ ఓషన్స్ అండ్ ఫర్ ఆల్ సెవెన్ వరల్డ్.
1: కఠోపనిషత్తు అనేటువంటిది కేవలము ముఖ్యంగా మరణం తరువాత ఉండేటువంటిది ఏమిటి.
0: కఠోపనిషత్ డీల్స్ దిస్ ఆస్పెక్ట్. వాట్ రిమైన్స్ ఆఫ్టర్ డెత్.
1: మరణము అనేటువంటి ఒక పదమే ఒక పిచ్చి పదం.
0: ద వర్డ్ డెత్ ఈజ్ ఎ మ్యాడ్ వర్డ్ సిలీ.
1: ఎందుకు ఇది మరణం అని చెప్తారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
0: స్వామి ఈజ్ సర్ప్రైజ్ వెన్ వీ సే డెత్.
1: పుట్టింది గిట్టక తప్పదు.
0: వాట్ ఈస్ దట్ బోర్న్ ఇస్ బౌండ్ టు డై.
1: గిట్టింది పుట్టుతుందో లేదో తెలియదు.
0: వాట్ డైస్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈజ్ బోర్న్.
1: తెలియని దాన్ని తెలిసిన దాన్ని రెండింటికి ముడివేసి ఎందుకు అవసరపడాలి.
0: వై డు యూ సఫర్ డిస్కసింగ్ దట్ యు నో దట్ యు డు నాట్ నో.
1: దీనికి ఏదైనా ఒకనాటికి వయో ప్రమాణం అనేది తీరికి ఎప్పటికి
0: పోతుంది.
1: అయితే దీని తరువాత ఏమిటి అని తెలుసుకోవాలి. శరీరము గతించిన తర్వాత
0: ఆఫ్టర్ ది బాడీ డై
1: మన వాసనలు ఉన్నాయి.
0: వి హావ్ గాట్ ద ట్రైన్.
1: అది ఏ ఇంద్రియముల యొక్క విషయములు.
0: దే ఆర్ ది మ్యాటర్స్ రిలేటింగ్
1: ఇంద్రియ విషయములు.
0: దట్ ఇస్ సెన్సువల్ మ్యాటర్.
1: ఈ ఇంద్రియ విషయములను ఇవి క్రమక్రమేణ ఈ జీవతత్వం అనే దాంతో చేరి వెళ్ళుకుంటాయి.
0: ద సెన్సువల్ మ్యాటర్ విల్ ఫాలో ది
1: మరణించిన తర్వాత కూడా ఉనికి ఉన్నది.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ దిస్ అవేర్నెస్ ఎగ్జిస్టెన్స్.
1: జీవతత్వానికి మరణం లేదు.
0: ద ఇండివిజువల్ సస్టెనెన్స్ హస్ నాట్.
1: ఆ సత్యాన్ని మాత్రమే గుర్తించే నిమిత్తమై నచికేతుడు ఇన్ని విధములుగా ప్రయత్నం చేశాడు.
0: టు అండర్స్టాండ్ ద ట్రూత్ నచికేత మేడ్ ఆల్ ఎఫర్ట్.
1: దేహం మరణిస్తుంది.
0: బాడీ డై.
1: కానీ దేహం మరణించినప్పటికీ దానిలో ఉండేటువంటి ఉనికి దాని వాసనాశక్తి అందులో ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్ ద ఫండమెంటల్ ట్రైట్
1: దాని పోవడానికి వీలు లేదు.
0: దే కెనాట్ గో.
1: ఎప్పుడు పోతుంది?
0: వెన్ డు దే లీవ్.
1: ఈ వాసనలన్నీ కూడా పూర్తి జరిగిన తర్వాత సాయుధ్యం ఏకమైపోతుంది.
0: ఆఫ్టర్ ఆల్ ట్రైట్ లీవ్
1: ఏకమైనటువంటి యొక్క స్థితిని అమృతత్వము అన్నారు.
0: మర్జర్ ఈస్ కాల్డ్ ఇమ్మోర్టాలిటీ.
1: దీన్ని గుర్తించుకునే నిమిత్తమై అసతోమా సద్గమయ అయ్యా ఈ అసత్తు నుంచి నన్ను సత్తు
0: టు నో దిస్ ఇట్ ఇస్ సెడ్ టేక్ మీ టు ది ట్రూత్.
1: ఏమిటి అసత్తు?
0: వాట్ ఇస్ దిస్ అన్ట్రూత్?
1: దేహం అసత్తు.
0: బాడీ ఇస్ ఫాల్స్.
1: కానీ నిత్యమైనటువంటి యొక్క నిరాకార సత్యంలో నిన్ను ప్రవేశపెట్టు.
0: టేక్ మీ టు ద ప్లేస్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఫార్మ్లెస్.
1: తమసోమా జ్యోతిర్గమయ
0: ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
1: అజ్ఞానం అనేటువంటి యొక్క దీంతో చీకట్లో నేను ఉంటున్నాను.
0: ఐఎమ్ ఇన్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం అనేటువంటి పరతత్వంలో నన్ను ప్రవేశపెట్టు.
0: టేక్ మీ టు దట్ లైట్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: మృత్యోర్ మా అమృతంగమయ. ఈ దేహములకు మృత్యు ఉంది, నాకు అమృతత్వాన్ని నాకు అనుగ్రహించు.
0: ద బాడీ హస్ డెత్ బట్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
1: ఏమిటి ఆ అమృతత్వము?
0: వాట్ ఇస్ దట్ ఇమ్మోర్టాలిటీ?
1: తిరిగి ఈ దేహం రాకుండా చూసుకోవటమే అమృతత్వం.
0: to see that you are not reborn with this body.
1: ఈ దేహం వచ్చినా తిరిగి మృత్యుత్వం ఉంటుంది.
0: The moment the body comes, it's bound to die.
1: పోవటం రావటం ఈ వ్యాపారంలో మనం ఉండకూడదు.
0: We should not indulge in this business of birth and death.
1: ఇట్టి వ్యాపారం లేకుండా ఉండే నిమిత్తమై ఈ నచికేతుడు ఈ యొక్క మరణ తత్వాన్ని, మరణించిన తర్వాత ఉండేటువంటి యొక్క జీవిత తత్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడు.
0: టు సీ దట్ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ వుడ్ నాట్ రిపీట్ నచికేత
1: మానవుడు మరణిస్తే పోతాము, ఇంత కాల్ చేస్తారు, ఇంత భస్మం అయిపోతుంది, అంతే కదా అని అలక్ష్యం చేస్తున్నాము అని చాలా పొరపాటు. మనం మరణించడం లేదు.
0: మ్యాన్ జస్ట్ కన్సిడర్స్ డెత్ యాజ్ ఎ సింపుల్ థింగ్.
1: దేహం కనిపించదు కానీ జీవతత్వం మన వెంటనే ఉంటుంది.
0: యు మే నాట్ సీ ది బాడీ బట్ ద నేచర్ విల్ బి దేర్.
1: కనిపించకపోయేంత మాత్రం మనం ఏడ్చవలసి వస్తుందా?
0: బికాస్ ది స్పిరిట్ ఈస్ నాట్ సీన్ షుడ్ యు క్రై.
1: విదేశాలకు పోయినాడు కొంతమంది పిల్లలు,
0: మెనీ హావ్ గాన్ అబ్రాడ్,
1: చదువుకోవడానికి వెళ్ళారు, ఒక ఆరు రోజుల్లో యువత వస్తారండి.
0: దే గో ఫర్ స్టడీ సేయింగ్ దట్
1: అక్కడే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే పిల్లలు అయిపోయింది, అక్కడే పర్మనెంట్ గా నిలిచిపోయినాడు.
0: దే గెట్ మ్యారీడ్ దేర్, దేర్ ఇస్
1: వారి వరకు ఇండియాకి రాలేదు.
0: బట్ దే డోంట్ కమ్ బ్యాక్.
1: వాడు చచ్చినాడు అనుకుంటున్నామా?
0: యు కన్సిడర్ దెం డెడ్.
1: డెడ్ ఉన్నాడు అక్కడ.
0: He's there.
1: కానీ రాలేదు.
0: బట్ హాస్ ఇట్ సర్.
1: అట్టని మన పరలోకంలో పోయి తిరిగి ఉన్నాడు అక్కడ.
0: Similarly, when you go beyond,
1: కనిపించడం లేదు నీకు.
0: You don't see him.
1: కనిపించనంత మాత్రమే లేడని భావించరాదు.
0: Because he is not seen, you cannot deny him.
1: కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమున మర్మము జీవ.
0: That which is not apparent, that is you are made to observe the consequence.
1: తినిపించును మన కర్మల ఫలమున మర్మము జీవ. కనుక మనం చేసేటువంటి యొక్క కర్మల ఫలాన్ని తిరిగి అది తిరిగి జన్మంగా మనకు ఆవిర్భవిస్తుంది.
0: The consequences of all our actions are going to be experienced in the next birth.
1: ఓ తై తై తై తై తై బొమ్మ, దీని తమాషా చూడాలి, తోలు బొమ్మ.
0: ఓ టాయ్ ఇస్ డాన్సింగ్, అండర్స్టాండ్, ఇస్ ద టాయ్ ఆఫ్ కేన్.
1: ఇది కాదు మనం చూడవలసింది.
0: నాట్ వన్ టు బి సీన్.
1: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్నా.
0: You got the beauty, you got the age and the power, don't pride yourself.
1: Undunnanna tondaloni musulitanamana musulla pandaga.
0: There lies the head of old age.
1: ఇంకా అప్పుడు కూడా నీకు ఎంతో కోపము, కాపము, ఈర్ష్య, అసూయ, ఎంతో అవమానం కూడా వస్తుంటాయి.
0: At that age also got the anger, humiliation, temper. You can't move.
1: మసలలేవు.
0: You cannot go wrong.
1: కనుమసకలు.
0: You can't see eyes.
1: భూములు మడతలబడే.
0: Skin is folded.
1: తల నరిస్తు కదా.
0: And this skin.
1: ఓ ముసలి కోతి అని పసివారలు నిన్ను ముసిమిచి నవ్వగా కసరే బొమ్మ, తై తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడాలి, తోలు బొమ్మ.
0: Youngsters go on calling you the monkey, then why do you pride yourself with that? Understand the mystery.
1: ఏమిటి ఈ తోలు బొమ్మ యొక్క ఆట?
0: What is this dance, play of the toy?
1: ఈ విధమైనటువంటి విరక్తిని పొంది నచికేతుడు యముని దగ్గర పరిగెత్తిపోయాడు.
0: Out of this sort of detachment, నచికేత approached యముని.
1: అప్పుడు చెప్తాడు యముడు, మరణము లేదు.
0: There's no death.
1: దేహమునకే మరణము.
0: Body dies.
1: నీకెప్పుడు కూడా నీవు చిరంజీవి.
0: You are immortal.
1: జీవుడు లేకపోతే దేవుడే లేడు.
0: When there's no individual, there's no God.
1: దేవుణ్ణి పుట్టించేవాడు జీవుడు.
0: It is individual that
1: జీవుణ్ణి పుట్టించేవాడు దేవుడు.
0: It is creator who is responsible for the birth of the individual.
1: Kaduka jeevude lekapothe devude puttadu.
0: Without the individual there is no God.
1: Devude lekapothe jeevude puttadu.
0: When there is no God there is no individual.
1: Kaduka jeeva devulu rendu kudunu samastamayipoti samat sakto kudinatundi vaadu.
0: Therefore the individual and the divine are equally powerful.
1: Kaduka jeevulaku maranam ledu.
0: Therefore the individual is deathless.
1: Ee satyanni Nachiketuniki chakkaga cheppadu.
0: This truth is told clearly.
1: Aithe
0: however,
1: నీవు ఈ జీవితంలో ఉండినంత వరకు,
0: so long you are in this life,
1: మంచి చేయి,
0: do good.
1: నీవు ఏనాడు నువ్వు ఏ విధమైనటువంటి చేసినప్పటికీ అవి నిద్రస్తమ స్థితి లోపల నీ చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి పగతి ఎందు కూడాను నీవు ఏమేమి చేస్తున్నావో, ఏమేమి నీవు అనుభవిస్తున్నావో అవన్నీ కూడా పాపం కాని పుణ్యం కాని మంచి కాని చెడ్డ కాని నిద్ర సమయంలో అవని లోపల ప్రవేశిస్తున్నాయి. చిట్టా రాసే చిత్రగుప్తి కన్నెత్తుల గత్తులు
0: గంతులురాసే
1: లెక్కలు రాసేటువంటి వారి యొక్క దీనిని నువ్వు కన్ను లెక్క కట్టేట్ అవుతుంది.
0: హౌ కెన్ యూ బ్లైండ్ ది ఐస్ ఆఫ్ దట్ అకౌంటెంట్ హూ ఇస్ అకౌంటింగ్ ఆల్ యువర్ డీడ్స్.
1: అతనంతా చిత్రగుప్తుడు రాత్రిపూట అంతా అకౌంట్స్ అంతా రాసుకుంటున్నాడు. అకౌంట్స్ చిత్రగుప్తుడు రాసే అకౌంట్ లోపల ఏమాత్రం కూడా మిస్టేక్ ఉండవు.
0: అకౌంట్స్ వచ్చిన
1: తర్వాత సంబంధమైనటువంటి యొక్క ఆడిటర్స్, రీడ్యూసర్స్ కావాల్సిందని తప్పింపు చేస్తారు.
0: ఓన్లీ ఆడిటర్స్ మే డూ సంథింగ్.
1: ఓ 10,000 రూపాయలు ఇచ్చి చెప్తే తప్పులు ఒప్పు చేస్తారు, ఒప్పులు తప్పు చేస్తారు.
0: ఇఫ్ యూ పే 10,000 రూపీస్, గుడ్ విల్ బి పోర్టెడ్ ఎస్ బ్యాడ్, బ్యాడ్ విల్ బి.
1: కానీ ఆ చిత్రగుప్తుడు ఎవరికి తెలియని సమయంలోపల దీన్ని రాస్తున్నాడు.
0: బట్ చిత్రగుప్త రైట్స్ ద అకౌంట్ ఎప్పుడు
1: నిద్రాస్తులో రాస్తున్నాడు. ఎవరి రికమెండేషన్ అతనికి అవసరం లేదు.
0: ఈజ్ నాట్ బాదర్డ్, ఈజ్ నాట్ క్యారీడ్ అవే బై ఎనీ రికమెండేషన్.
1: కనుకనే మనం చేసేటువంటి సర్వ కర్మలు కూడా పవిత్రమైన చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డూ ఆల్ థింగ్స్.
1: ఇక్కడ మనకు విట్నెస్ అక్కడ లేదు.
0: వి డోంట్ నీడ్ ఎనీ అదర్ విట్నెస్.
1: సర్వం మనకు హృదయమే సాక్షి.
0: హృదయ ఇస్ ద విట్నెస్.
1: కనుకనే దీనికి తమిళ్లో తిరుత్తుండే ఆళ్వార్ కూడా చెప్పాడు. మనం సాక్షి, మనసుకు మనసే సాక్షి.
0: మైండ్ ఇస్ ది విట్నెస్ టు ద మైండ్.
1: దేహములకు గుణమే సాక్షి.
0: ద వర్చ్యూ ఇస్ ది విట్నెస్.
1: విషయాలకు ముఖ్యమే సాక్షి.
0: ద ఫూలిష్ ఫెలో, ద ఫూలిష్నెస్ ఇస్ ది విట్నెస్.
1: సర్వములకు స్వామి సాక్షి.
0: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ ది విట్నెస్.
1: కనుక అన్నిటికీ భగవంతుడే సాక్షి.
0: ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ ది విట్నెస్.
1: ఎవరి సాక్షిత్వం మనకు అక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ బి బాదర్డ్ అబౌట్
1: ఎవరి విట్నెస్. మనం కోరనక్కర్లేదు.
0: వి డోంట్ వాంట్ ఎనీ అదర్ విట్నెస్.
1: కనుకనే నచికేత,
0: ఓ ఇస్ నచికేత,
1: నీవు సత్సంకల్పుడై నిలిచు.
0: యు హావ్ దట్ డిటర్మినేషన్.
1: ఆ సత్సంకల్పమే నీ యొక్క శాశ్వతమైనటువంటి అమృతత్వానికి అణుతత్వానికి అన్నిటికీ అదే కారణమవుతుంది.
0: That determination will be the basis for all the immortality.
1: Amarudai jeevintugaka annadu.
0: Let you live, let you be immortal.
1: Anaga maranamu tarvata jarigeyatundi vishayamulu enno untunnayi.
0: So after death many things happen.
1: Kani kani vari vari yokka sthayini, vari vari yokka jeevita charitramu, vari vari yokka dinacharyanu పురస్కరించుకుని ఆధారపడి
0: ఉంటుంటాయి.
1: కేవలం మనం విన్నంత మాత్రంలో ఒకటే మన మనసు మారదు.
0: బై మీర్లీ లిసనింగ్ అవర్ మైండ్స్ డోంట్ చేంజ్.
1: ఎన్ని సంవత్సరంలో మనం వింటున్నారు ఇక్కడ.
0: We have been listening over here.
1: ఎంత వరకు మనం ఆచరణలో పెడుతున్నాము?
0: What extent we are practicing them?
1: పెట్టడం లేదు.
0: No.
1: ఒక పెద్ద వ్యాపారి,
0: a big businessman,
1: నిత్యము
0: every day
1: ఏదో ఒక భగవత్ పారాయణం అనగా సత్సంగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు.
0: He used to associate himself in good company.
1: గొప్ప పండితుడు,
0: a great scholar,
1: వేదాంత తత్వాన్ని గురించి చక్కగా ప్రబోధిస్తూ ఉంటున్నాడు.
0: A great scholar was teaching all that spirituality.
1: ఈ జగత్తంతా అనిత్యము.
0: The world is a symbol.
1: బ్రహ్మనే సత్యము.
0: Brahma is truth.
1: పాపములు చేయకూడదు.
0: One should not commit sin.
1: పవిత్రతను పొందాలి.
0: You should have sacred.
1: ఎప్పుడు చూసినా కానీ భగవత్ యొక్క దీన్ని చేరుకోవాలి, సాయుధ్యం చేరుకోవాలి అనే సత్సంకల్పం ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు.
0: He went on teaching that you should have strong determination as to merge in divinity.
1: ఎప్పుడు భగవంతునితోనే కూడి ఉండాలి.
0: We should be in the company of the Lord.
1: ఈ విధంగా చెప్తూ వచ్చాడు.
0: That he went on.
1: అంతేకాకుండా ఈ పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు ఒక చిన్న దురభ్యాసం ఉంటుంది.
0: Those that give the teaching of epics or Puranas.
1: ఈ పొద్దు వచ్చిన వారు రేపు రారో ఏమో అనే ఉద్దేశంతో, అయ్యా ఈ యొక్క పురాణం పూర్తి అయ్యేంత వరకు మీరందరూ వచ్చి వింటేనే కానీ మధ్యలో ఏమైనా మీరు వెళ్లిపోతే ఈ ఫలితం మీకు ఉండదు అంటారు.
0: దీస్ పండిట్స్ ఆల్సో విల్ సే దట్ బికాజ్ దే ఆర్ డౌట్ఫుల్ ఆఫ్ దేర్ అటెండెన్స్ ఆన్ ది ఫాలోయింగ్ డే, దేర్ఫోర్ దే సే డోంట్ లీవ్ ఇన్ ద మిడిల్ బికాజ్ యు విల్ నాట్ ఎర్న్ ద మెరిట్.
1: ఎప్పుడూ నీవు వస్తూనే ఉండాలి. ఈ యొక్క పురాణ కాలక్షేపం జరిగేంత వరకు, ఈ యొక్క సప్తాహం అయ్యేంత వరకు నిత్యమే మీరు అటెండ్ కావాలి
0: అన్నారు. సెరమనీ
1: మధ్యలో పోతే ఏం పుణ్యం పోతుందో ఏమో అని కొంతమంది భయపడి వస్తుంటారు. ఒకనాడు ఈ యొక్క వ్యాపారికి ఒక తప్పనిసరిగా ఎక్కడో పక్కన ఊరికి పోవాల్సి వచ్చింది.
0: దిస్ బిజినెస్ మ్యాన్ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ వర్క్ టు గో టు నైబరింగ్ విలేజ్.
1: పోతూ పోతూ, అయ్యా నేను అటెండ్ కాలేకపోతున్నాను, నా కుమారుడు ఉన్నాడు వాడిని పంపితే దీన్ని సరిపోతుందా అన్నాడు.
0: మై గోయింగ్ టు ద బిజినెస్ మ్యాన్ సెడ్, సార్ ఇస్ అన్ అనఅవాయిడబుల్ సర్కమ్స్టాన్స్, ఐ యామ్ గోయింగ్, ఇస్ ఇట్ ఎనఫ్ ఇఫ్ మై ఇఫ్ ఐ సెండ్ మై ఫాదర్.
1: క్వాంటిటీ కావాలి, సంఖ్య కావాలి, హాలు నిండాలి, ఎవరైతే పంపించమని.
0: సో పండిట్ వాంట్స్ ద నంబర్, డజంట్ మ్యాటర్, సెండ్ యువర్ సన్.
1: సరే కుమారుణ్ణి పంపించాడు.
0: ఈ సెండ్ హిస్ సన్.
1: పంపించాడే గాని ఊరికి పోతున్నాడు. మరే నా కుమారుడు ఈనాడు పురాణ కాలక్షేపంలో పోయి ఆ పండితుడు చెప్పేటువంటి మాటలంతా విని విరక్తి ఏమైనా వచ్చి ఇల్లు వదిలిపెట్టిపోతాడు ఏమో అని వాడికి భయం వేస్తుంటాడు.
0: ఈవెన్ వైల్ ట్రావెలింగ్ ద బిజినెస్ మ్యాన్ వాజ్ వెరీ మచ్ అఫ్రైడ్ బికాస్ వాట్ విల్ హ్యాపెన్ టు హిస్ సన్ బికాస్ హి లిసన్స్ టు ది ఫిలాసఫీ.
1: పోతూ ఆ పండితునికి చెప్పేసి పోతాడు.
0: వైల్ గోయింగ్ హి టెల్స్ ద పండిట్,
1: రేపటిదినం నా కుమారుడు వస్తున్నాడు,
0: టుమారో మై సన్ ఇస్ కమింగ్,
1: జీవితం పైన విరక్తి కలిగేటువంటి విషయాలు చెప్పొద్దండి, దయచేసి నీకు ఇంకా 10 రూపాయలు దక్షిణ ఎక్కువ ఇస్తాను.
0: సార్ డోంట్ టెల్ టుమారో ఎనీథింగ్ అబౌట్ డిటాచ్మెంట్, ఐ విల్ పే యూ 10 రూపీస్ మోర్.
1: అప్పుడు పండితుడు చెప్పాడు, అయ్యా నీవు ఇంతకాలం వింటున్నావు, నీకే రాలేదు ఆ వైరాగ్యము, ఒక్కటి వింటే ఆ పిల్లవాడికి వస్తుందా?
0: Then Pandit said,
2: you have been listening to me so long, you didn't have any detachment to expect your
1: son. Inga kalamu innatuvanti yokka ee yokka prajalaku ee bhaktulke vairagyam raledu.
0: The devotees who have been listening since long, they didn't have any detachment.
1: If they listen once,
0: they expect their detachment now.
1: Eppudu dinini durali.
0: We should grind it continuously.
1: Andukosamane katta kadipati vakyamu Nachiketuniki cheppadu.
0: Therefore he said the last sentence.
1: Nachiketa manasuka karrama.
0: He said the mind is a stick.
1: Stick.
0: Mind is a stick.
1: Omkaram oka karra.
0: Omkara is another stick.
1: Ee omkaramane karrato manasaneetunti karralu raapidi pettu.
0: Omkara one stick and the mind another stick, you should rub them against each other.
1: Ee rendinti endu putteetunti agniye oka paratattvamu anna.
0: The fire that comes out of this is divinity.
1: ఈ పరతత్వం అనేటువంటిది ఓంకారం అనేటువంటి దాంతో మనసును రాపిడి పెట్టినప్పుడే మనసును ఓంకారంతో రాపిడి పెట్టినప్పుడే పరతత్వం మనకు ప్రారంభమవుతుంది.
0: And therefore ఓంకార and mind rubbed against each other, then you get the divinity.
1: మనసును ప్రక్కన పెట్టి ఓంకారం అనేటువంటి కర్రను మాత్రమే తిప్పుకుంటే వస్తుందా?
0: When you keep the mind aside and if you go on rotating,
1: ఓంకారాన్ని ప్రక్కన పెట్టి మనసు అనే కర్రను ఊరికి తిప్పుకుంటే వస్తుందా?
0: If you keep the stick of ఓంకార,
1: రెండు కర్రలు చేరాలి.
0: Both the sticks should join.
1: ఈ రెండు కర్రలు చేరినప్పుడు అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది.
0: Then fire originates there.
1: ఆ అగ్నియే జ్ఞానాగ్ని.
0: That is the fire of knowledge.
1: అదే పరతత్వము.
0: That is divinity.
1: అదే పరమాయుక్తము. దివ్యము.
0: That is divine.
1: ఇలాంటి దేవుని ప్రయత్నించమని చెప్పాడు.
0: You make effort to know that.
1: విన్నాడు ఆనందంగా నచికేతుడు.
0: నచికేత listened to it happily.
1: ఇంకా దీనిని ప్రాక్టీస్ లో పెట్టాలి.
0: He wanted to practice.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: ధర్మరాజా,
0: ధర్మరాజా,
1: వదిలే ఇంటి వదిలాను.
0: I left home anyway.
1: పట్టవలసిన వాడిని పట్టినాను.
0: I caught hold of the right one.
1: వినవలసినవంతా విన్నాను.
0: I listened to all.
1: తిరిగి నేను వెనుకకు పోను.
0: I don't want to return.
1: మీ సన్నిధి ఎందే ఉంటాను.
0: I want to be near you.
1: మీ సన్నిధి ఎందే ఉంటుంది. మీకు అవకాశం చిక్కినప్పుడంతా కూడా నాకు ఈ పరతత్వాన్ని బోధిస్తుంది.
0: I'll be near you whenever you find time and convenience. Tell me about this divinity.
1: నాయన, తిరిగి నాకు పరతత్వం అనేటువంటి చెప్పడం అనేటువంటి అనవసరము. ఒకే తిరిగి నేను అనుగ్రహిస్తున్నాను, ఈ మనస్సు నాకు అర్పితం చేయండి.
0: He said, I need not tell you again. Offer your mind to me.
1: ఎవరికి అర్పితం చేయమన్నాడు?
0: To whom should it be
1: surrendered? ధర్మ రాజుకు చేయమన్నాడు.
0: The mind is to be surrendered to యమ, ధర్మరాజు.
1: యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి, ఇది అష్టాంగ యోగము. యమ, యమ అనగా బహిర్ ఇంద్రియములను అరికట్టడము.
0: యమ మీన్స్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ ఇన్నర్ సెన్స్.
1: ఈ ఇంద్రియమును అరికట్టినటువంటి వాడే ధర్మజుడు.
0: The one who has full self-control is Dharmaja.
1: కాబట్టి యమధర్మరాజు అంటే ప్రాణాన్ని తీసుకుని పోయేవాడు కాదు.
0: సో యమధర్మరాజా ఇస్ నాట్ ద వన్ హూ టేక్స్ యువర్ లైఫ్.
1: అతనికి చాలా పాపము, అన్యాయంగా అతనికి చెడ్డ పేరు వచ్చింది.
0: వి ఆర్ నాట్ జస్టిఫైడ్ ఇన్ సేయింగ్ సో గివింగ్ ద బ్యాడ్ నేమ్.
1: యమధర్మరాజు అంటే చాలా భయము. ఏ ఎనుకోటి పైన ఎక్కువ వస్తాడు, ఏం గడ్డలో కట్టుకుని వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏమిటో అని భయపడిపోతుంటాడు.
0: వేర్ ఎఫ్రైడ్ ఆఫ్ యమధర్మరాజా థింకింగ్ దట్ యుల్ కమ్ ఆన్ హీప్ ఆఫ్
1: యమ. ధర్మరాజు మహాధర్మపరు.
0: యమధర్మరాజా ఇస్ ద వన్ ఆఫ్
1: ధర్మరాజు. ఎందైనా కూడా అంతో ఇంతో కొంత అసత్యం ఆడచ్చు. కానీ యమధర్మరాజు అసత్యమే లేదు, అన్యాయమే లేదు, అక్రమమే లేదు, అనాచారమే లేదు.
0: ఇన్ ధర్మరాజు దేర్ మే బి లిటిల్ ఫాల్స్హుడ్, బట్ ఇన్ యమధర్మరాజు దేర్ ఇస్ నో ఇంజస్టిస్ వాట్స్ ఎవర్, దేర్ ఇస్ నో ఫాల్స్హుడ్.
1: కనుకనే ఎవడే ధర్మజుడిగా పుట్టాడు అంటారు.
0: ఫర్ దట్ రీజన్ యమ ఇస్ బోర్న్ యాజ్ ధర్మజ.
1: యమ అనగా ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు.
0: యమ మీన్స్ ద వన్ విత్
1: సెల్ఫ్. ధర్మరాజుకైనటువంటి యొక్క భగవత్ స్వరూపుడు.
0: ధర్మరాజు ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అడవుల యందున్న,
0: ఎదర్ ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమునున్న,
0: ఆర్ ఇన్ ద స్కై,
1: పట్టణమునున్న,
0: సిటీ,
1: పల్లెనున్న,
0: ఆర్ విలేజ్,
1: గుట్ట మీదనున్న,
0: ఆన్ ద హిల్ టాప్,
1: నట్టేటబడి ఉన్న, ఎక్కడ ఉండినా గానీ వీడు తప్పించుకోలేదు.
0: వెరీ ఈజీ కెనాట్ ఎస్కేప్.
1: అనగా ఏమిటి? యముడు గుట్ట పైన ఉన్నాడు, చెట్టు పైన ఉన్నాడు, మట్టి పైన ఉన్నాడు, పట్టణంలో ఉన్నాడు, పల్లెలో ఉన్నాడు, సర్వాంతర్యాదిగా ఉన్నాడు యముడు.
0: యమ ద గాడ్ ఆఫ్ డెత్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద హిల్ టాప్ ఇన్ ద సిటీ ఆర్ ఇన్ ద విలేజ్.
1: అనగా దైవమే యముడు.
0: Means God is Yama.
1: అదే పురందర దాసు కూడా చెప్పినటువంటి.
0: వాట్ పురందర దాసు ఆల్సో సెడ్,
1: నన్నిన విభీషణకు రాములము నీవు.
0: యు ఆర్ రామ టు విభీషణ హు హాడ్ ఫుల్ ఫెయిత్.
1: నమ్మని రావణాసురులకు యముడు నీవు.
0: రావణ హు హాస్ నో ఫెయిత్, యు ఆర్ యమ టు హిమ్.
1: నమ్మిన ప్రహ్లాదులకు దేవుడు నీవు.
0: ప్రహ్లాద హు హాస్ ఫెయిత్, యు ఆర్ గాడ్.
1: నమ్మని హిరణ్యకశిపునకు యముడు నీవు.
0: యు ఫెయిత్లెస్ హిరణ్యకశిప, యు ఆర్ యమ.
1: చూసావా? నమ్మిన ఉగ్రసేనునకు నీవు దైవము.
2: faith, you are God.
1: నమ్మని కంసులకు నీవు యముడవు.
2: Faithless kamsa, you are Yama.
1: కాబట్టి యముడు దేవుడు ఇద్దరు ఒకటే.
2: Therefore, Yama and God are one.
1: నమ్మని వారికి దేవుడిగా ఉంటాడు, నమ్మని వారికి యముడిగా ఉంటాడు.
2: The one with faith is God. The faith
1: యముడు దేవుడు ఇరువురు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని చక్కగా పురస్కరించుకుని చెప్పారు.
2: Yama and God are one. This truth is well propagated.
1: నమ్మకం చాలా ప్రధానము.
2: Therefore, faith is very essential.
1: దైవమును నమ్మి,
2: faith in God.
1: దైవం యొక్క వాక్యాన్ని ఆచరణలో పెట్టి,
2: ప్రాక్టీసింగ్ ద కమాండ్ ఆఫ్ ద లార్డ్,
1: దానికి అర్పితము గావించి,
2: సరెండరింగ్ వన్స్ ఓన్లీ,
1: నిత్య జీవితాన్ని నీవు గడుపుతూ పోతే,
2: వెన్ యూ స్పెండ్ ద డైలీ రొటీన్,
1: నీవు సర్వ సౌఖ్యములు సర్వ సౌభాగ్యములు కూడా నీకు చేకూరుతాయి.
2: యూ విల్ హావ్ ఆల్ ద హ్యాపీనెస్, ఆల్ ద ప్లెజర్స్ అండ్ కంఫర్ట్.
1: కానీ మన నిత్య జీవితంలో సాధ్యమైనంత వరకు కూడా పవిత్రమైనటువంటి యొక్క కర్మలలో ప్రవేశించాలి.
2: బట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ అండర్టేక్ సీక్రెట్.
1: పవిత్రమైనటువంటి యొక్క దృష్టిని మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ హావ్ సీక్రెట్ విజన్.
1: పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ సీక్రెట్ ఫీలింగ్.
1: ఇవి మనకు కావలసినటువంటి,
2: దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్.

0: తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా. ఉత్తమాటల చేతనెప్పుడు సత్తు చిత్తానందమొందరు. ఉత్తమాటల చేత చిత్తము సత్తు చిత్తానందముందరు. విత్తనంబులు లేని భూమిలో మొత్తముగా పంటేమి పండదు. కన్ను విప్పి చూడరు రన్ను.
1: బై మియర్ ఎంప్టీ వర్డ్స్ యూ కెనాట్ గెట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సత్ చిత్ అండ్ ఆనంద. Without having the seeds in the soil, you cannot raise any crop at all. Open your eyes and see the blissful Lord Sai. They say that he was in Shirdi yesterday, he is now in Parthi. But truly speaking, for the one who has a real feeling, he is always present in his vision, in his very eyes itself. He is always seen by a person who has a real feeling for him. Open your eyes and see this truth.
0: Vidyarthulara,
1: dear students,
0: Bhagavantuni yokka prema sarvulu endukudunu samanam gaane untundi.
1: God's love is equal on all the people.
0: పరమేళ పుష్పము కుడి చేతి ఎందు ధరించినను ఎడమ చేతి ఎందు ధరించినను దాని సుగంధం ఒక్కటి.
1: వెదర్ యూ హోల్డ్ ఎ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఆర్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్ ఇస్ ద సేమ్.
0: భగవంతునకు ఒకరు హితులని కాని మరొకరు అహితులని కాని లేరు.
1: ఫర్ గాడ్ there is nothing like one person being dear and another person being not dear.
0: Kani manavudu tama tama swabhavamunu puraskarinchukoni tama yokka bhavamunu puraskarinchukoni taamu oka giliga bhavistuntadu.
1: Man understands everything in the context of his own nature and in the light of his own perspective based upon his own actions.
0: Atti manavude bhagavantuni yandu bhedamulanu gurtinchadaniki prayatnistadu.
1: Only such a lowly person tries to recognize differences in God.
0: Atti manavude bhagavantuni yandu bhedamulanu vetukutu vastadu.
1: Only such a person tries to find out differences in God.
0: అట్టి లౌకిక జ్ఞానము కలిగినటువంటి మానవుడు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని చక్కగా గుర్తించుకోలేడు.
1: మ్యాన్ హూ ఈజ్ ఎండౌడ్ ఓన్లీ విత్ ద వరల్డ్లీ నాలెడ్జ్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద డివైన్ పవర్ అండ్ ద డివైన్ గ్లోరీ.
0: చేపల వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి రత్నాల విలువ ఏ రీతిగా గుర్తించు.
1: ఓన్లీ సచ్ ఎ లోలీ పర్సన్ ట్రైస్ టు రికగ్నైజ్ డిఫరెన్సెస్ ఇన్ గాడ్.
0: అట్టి మానవుడే భగవంతుని యందు భేదములను వెతుకుతూ వస్తాడు.

0: No, the value and the methods of dealing in diamonds and gems.
1: Yad bhavam tad bhavati. Tavatama bhavamule ee manchi chedannu verparachi manchi chedannu gurtimpa chesukoni tama yokka vicharamulaku taamu baddulavutunnaru.
0: Whatever you see is only your own feeling. Your feeling manifests itself in the form of the sight that you see. And you suffer the delusion based upon your own weak feelings.
1: Goddali gandapu chettunu nirdakshinyanga kottutundi.
0: An axe cuts a sandalwood tree without any mercy or compassion.
1: Kani gandapu chettu kinukundi indaka dveshamu poonaka aa yokka tama gandamunu kudanu sugandamunu kudanu goddaliki andistundi.
0: Look at this sandalwood tree. It gives such fragrance even to the axe which tries to cut without trying to find fault with the axe or criticizing it.
1: Divyattamu attidi.
0: Divinity is exactly like this.
1: Kevalamu ajnanulai mohandakarulai garvamu chetanu inke vidhamainatuvanti yokka aadambaramu chetanu bhagavantuni aneka vidhamuluga kudanu maatalaadavachunu bhavinchavachunu.
0: A number of people might talk ill of God in the account of ignorance, pride, egotism, selfishness.
1: ఈ మాటల చేత భగవంతుని కూడాను బాధించినాము అని కూడాను తలంచవచ్చు.
0: They may also think that they hurt God by this kind of unbecoming talk.
1: కానీ భగవంతుడు దీనికి ఏ మాత్రం కూడాను బాధపడడు.
0: But God does not get hurt by such words.
1: అట్టి దుష్టులకు దుర్మార్గులకు కూడాను తన యొక్క సద్గుణములు పవిత్రమైన భావమును వారికి అందిస్తూ ఉంటాడు.
0: గాడ్ కన్ఫర్స్ ఈవెన్ సచ్ అన్వర్థీ పీపుల్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ విచ్ ఆర్ న్యాచురల్ టు హిమ్.
1: మంచి చెడ్డలు పదార్థములకు రెండు భాగములు.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
1: అయోధ్య వాసులు రామచంద్రుడి పైన అనేక విధములుగా భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి వారు.
0: ది సిటిజన్స్ ఆఫ్ అయోధ్య హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డివోషన్ and respect and regard for Lord Ramana.
1: Prajalu enni vidhamulo kodano prarthinchinappatikini vaari maatalu lekka cheyaka taanu aranyamunaku prayanamayyadu.
0: In a number of ways the citizens prayed to Lord Rama to stay behind in Ayodhya, but not caring for that he went to forest.
1: Ye premanu ye vishwasamunu ye bhakti prapatranu ee okka ramulu paina choopatu vacharu aa prajale tama yokka adishtamulaku విరుద్ధముగా తాను వెళ్ళుతున్నాడనేటువంటి భావం చేత అందరు కూడాను రామును కోపంగా చూస్తూ వచ్చారు.
0: దీస్ వెరీ సిటిజన్స్ హూ హ్యాడ్ సో మచ్ ఆఫ్ లవ్ డివోషన్ రిగార్డ్ అండ్ రెవరెన్స్ ఫర్ రామ బికాస్ హీ డిడ్ నాట్ ఒబ్లైజ్ దెమ్ బై స్టేయింగ్ బిహైండ్ ఇన్ అయోధ్య బిగాన్ యూజింగ్ హార్ష్ వర్డ్స్ అగెన్స్ట్ రామచంద్ర.
1: రాములు అమృత హృదయులని భావించాము.
0: దే థాట్ Rama was a man
1: well navanita hrudayudani chintinchamu.
0: We always prayed to Rama as one with a compassionate heart.
1: Madhuramainatunti yokka hrudayam kalagaleatunti vaadani bhavinchinamu.
0: We always felt that he was a person with a very soft
1: heart. Kaani intati katina hrudayudu intati shila hrudayudani mem bhavinchaledu ani kudanu dushinchinaru.
0: They also criticized him that we never thought he was a man with such a hard heart, with a stony heart.
1: Ee dushana కేవలం భూషణకు విరుద్ధమైనటువంటి యొక్క రియాక్షన్.
0: దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం ఈజ్ ది రివర్స్ ఆర్ ది అబ్వర్స్ ఆఫ్ ప్రైజ్.
1: కనుకనే పదార్థముల యొక్క భాగములు సుఖదుఖముల చేతను లాభ నష్టముల చేతను నిందాస్తుతుల చేతను కూడి ఉంటాయి.
0: దేర్ ఫార్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ దీస్ టూ ఆస్పెక్ట్స్ దిస్ డ్యూయాలిటీ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రైజ్ అండ్ సెన్షర్ అండ్ సచ్ అదర్ ఆపోజిట్స్.
1: దివ్యత్వమునకు మంచివారు చెడ్డవారు ఇద్దరు కూడాను బాధించేటువంటి వారే.
0: వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్ బోత్ ఆఫ్ దెమ్ ఓన్లీ గివ్ ట్రబుల్ టు డివినిటీ.
1: ఆస్తికులు నాస్తికులు ఇద్దరు కూడాను దూషించేటువంటి వారే.
0: ది థీస్ అండ్ ఏథీస్ బోత్ ఆఫ్ దెమ్ గివ్ ట్రబుల్ టు ద లార్డ్.
1: దివ్యత్వమును మంచివారు చెడ్డవారు కూడాను కేవలం హింసించేటువంటి వారే.
0: Good people as well as bad people only give trouble to the divinity.
1: ఏమిటి ఈ హింస యొక్క అంతరార్థము?
0: What is this kind of hurt or harm which they do?
1: దీని హింసాని ఏ రీతిగా మనం

0: చవచ్చు.
1: హౌ కెన్ యూ కన్సిడర్ దిస్ యాజ్ గివింగ్ ట్రబుల్
0: అని విచారం చేయగా,
1: వెన్ యూ థింక్ ఆన్ దీస్ లైన్స్,
0: మంచివారి యొక్క వియోగమే దుఃఖమునకు మూల కారణము.
1: సపరేషన్ ఫ్రమ్ గుడ్ పీపుల్ ఈజ్ ద కాజ్ ఆఫ్ సారో,
0: చెడ్డవారి యొక్క సంయోగమే దుఃఖమునకు మూల కారణము.
1: సిమిలర్లీ ఫ్రెండ్షిప్ విత్ బ్యాడ్ వన్స్ ఈజ్ ద కాజ్ ఫర్ సారో,
0: ఏతావాత సంయోగ వియోగములు రెండు కూడాను దుఃఖమునకు మూల కారణములే.
1: ఇన్ దిస్ వే అసోసియేషన్ అండ్ డిసోసియేషన్ బోత్ బికమ్ ద కాజ్ ఆఫ్ సారో.
0: కనుకనే దివ్యత్వము ఇద్దరిని కూడాను ఆశీర్వదిస్తూ వచ్చింది.
1: దట్ ఈస్ వై డివినిటీ గోస్ ఆన్ బ్లెస్సింగ్ బోత్ టైప్స్ ఆఫ్ పీపుల్.
0: ఈ ఆశీర్వాదములకు ఉండినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ విత్ డివినిటీ కన్ఫర్స్?
0: చెడ్డవారి యొక్క సంయోగం ఉండకుండా ఉండాలి అని ఆశీర్వదించాడు.
1: డివినిటీ బ్లెసెస్, మే యూ నాట్ హ్యావ్ ది అసోసియేషన్ ఆఫ్ ది బ్యాడ్ పీపుల్.
0: మంచివారి యొక్క వియోగము ఉండకుండా ఉండాలని ఆశీర్వదించాడు.
1: అగైన్ బ్లెస్సింగ్, మే యూ ఆల్వేస్ హ్యావ్ ది అసోసియేషన్ ఆఫ్ ది గుడ్.
0: కనుక మంచివారి యొక్క సంయోగమును పెంచుకోవటం, చెడ్డవారి యొక్క సంయోగమును తుంచుకోవటము, ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి సాధన.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ వన్స్ అండ్ బ్రేకింగ్ ఫ్రెండ్షిప్ అండ్ అసోసియేషన్ విత్ ద బ్యాడ్ వన్స్.
0: ఈ సంయోగ వియోగములు రెండు కూడాను ఒకే హృదయం నుండి ఆవిర్భవిస్తాయి.
1: దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ కమ్ ఫ్రమ్ ద సేమ్ హార్ట్.
0: ఒకే సముద్రమునందు అమృతము విషము రెండు కూడాను ఉద్భవించాయి.
1: ఇన్ ది సేమ్ ఓషన్ ఎమర్జ్డ్ బోత్ నెక్టర్ యాజ్ వెల్ అస్ పాయిజన్.
0: కానీ అమృతము ఆనందాన్ని అందించింది.
1: నెక్టర్ గివ్స్ జాయ్.
0: విషము బాధను కలిగించింది.
1: పాయిజన్ గివ్స్ హర్ట్.
0: అమృతము కృతిని కీర్తిని పొందింది.
1: నెక్టర్ ఎర్న్స్ ఫేమ్.
0: విషము అపకీర్తిని అందుకుంది.
1: అండ్ పాయిజన్ గెట్స్ ఎ బ్యాడ్ నేమ్, ఇల్ ఫేమ్.
0: కనుకనే మానవత్వమునందు ఏ మంచి ఏ కీర్తిని సంపాదించగలదో ఆ కీర్తి నిమిత్తమై మంచిని మనం పోషించుకోవాలి.
1: ఇన్ హ్యూమానిటీ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఎ గుడ్ నేమ్. సచ్ క్వాలిటీస్ విల్ హ్యావ్ టు బి ఫాస్టర్డ్ ఇన్ హ్యూమానిటీ.
0: ఈనాటి మానవుడు పుణ్యఫలమును అమితంగా ఆశిస్తున్నాడు, కాని పుణ్యకార్యములకు ముందంజ వేయటం లేదు.
1: ది ప్రాబ్లం విత్ టుడేస్ మ్యాన్ ఈస్ హీఈస్ కంటిన్యూస్లీ ఆస్పైరింగ్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్, బట్ హీ డస్ నాట్ ఇంటెండ్ అండర్టేకింగ్ ఎనీ గుడ్ యాక్షన్ అట్ ఆల్.
0: పాప ఫలమును అంగీకరించటం లేదు.
1: హీ డస్ నాట్ వాంట్ ది ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్.
0: కానీ పాప కార్యములు చేయడానికి ముందంజ వేస్తున్నాడు.
1: బట్ హీ కంటిన్యూస్లీ ఇండల్జెస్ ఇన్ అండర్టేకింగ్ బ్యాడ్ యాక్షన్.
0: ఇదే మూల కారణం.
1: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ ఆల్ సారో.
0: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నశ్చంతి మానవః, న పాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యత్తతః అన్నాడు. కనుక పాప కార్యము నీకు వలదని ఆశించినప్పుడు, పాప ఫలము నీకు వద్దని విశ్వసించినప్పుడు పాప కార్యములో ప్రవేశించకు.
1: ఇఫ్ యూ డూ నాట్ వాంట్ ద రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ బ్యాడ్ యాక్షన్, డూ నాట్ అండర్టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: పుణ్యఫలము నీవు ఆశించినప్పుడు, పుణ్యఫలం నీకు కావాలని కోరినప్పుడు పుణ్యకార్యములు చేయడానికి పూనుకో.
1: ఇఫ్ యూ ఆస్పైర్ టు హ్యావ్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ డీడ్స్, అండర్టేక్ గుడ్ డీడ్స్.
0: కనుక ఇక్కడ కొన్ని వ్యక్తులు యందు మంచి చెడ్డలు అనేటువంటిది సమ్మిళితమై ఉంటుంటాయి.
1: ఇన్ మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఫౌండ్ ఇన్ ఎ మిక్స్చర్, యాజ్ ఎ మిక్స్చర్.
0: కాకులు చేదు నిమ్మను ఆరగిస్తాయి, ఆనందిస్తాయి.
1: ది క్రోస్ లవ్ టు అండర్టేక్ బిట్టర్ థింగ్స్.
0: కోకిల తీయని మామిడి చిగుళ్లను తిని తాను సంతోషిస్తాయి.
1: అండ్ కక్కో ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రైస్ టు టేక్ ఎ వెరీ టెండర్ మ్యాంగో స్టెమ్స్ లీవ్స్ అండ్ ఎంజాయ్.
0: అదే విధముగానే కొంతమంది మానవులు లోక విషయవాసనలు ఆశించి అందులోనే ఆనందమని విశ్వసించి దాని నిమిత్తమై తాము ప్రాకులాడుతుంటారు.
1: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ వుడ్ లైక్ టు ఎంజాయ్ ఆల్ ద వరల్డ్లీ థింగ్స్ అండ్ ది స్పెండ్ అండ్ వేస్ట్ అండ్ వరీ దర్ ఎంటైర్ టైమ్ ఇన్ దట్.
0: మంచివారు దివ్యత్వం యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించాలని అరుళ్లు చాస్తూ దాని నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
1: ది గుడ్ పీపుల్ ఇంటెన్స్లీ ఆస్పైర్ అండ్ హ్యాంకర్ ఆఫ్టర్ గెటింగ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ రెండింటి యొక్క తత్వమునందు కూడా మంచి చెడ్డలు కూడా ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ బోత్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ ఎ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: మంచికి ఎప్పుడు కూడా బాధలే వెంటాడుతుంటాయి.
1: గుడ్ ఆల్వేస్ ఫేసెస్ సమ్
0: డిఫరెంట్ దృష్టిలో అది ఒక హీనమైన స్థితిగా భావిస్తుంటారు.
1: ఇన్ అ వరల్డ్లీ సెన్స్ గుడ్ పీపుల్ సఫర్ క్వైట్ అ లాట్.
0: కోరిన ఫలములు అందించేటువంటిది కల్పము వృక్షముగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ది విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ విచ్ కన్ఫర్స్ ఆల్ ది
0: విలువైన రత్నమును అందించేటువంటి సముద్రము ఉప్పు నీరుగా తయారైంది.
1: ది ఓషన్ విచ్ కెన్ గివ్ యూ డైమండ్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెలైన్ వాటర్స్.
0: కనుక ఈ మంచి చెడ్డలు ఎందు కేవలం మానవత్వాన్ని కొంతవరకు విచారించినప్పుడు వాళ్ళ అభిష్టం పైన ఈ మంచి చెడ్డలు ఆధారపడినవే కాని నిజమైనటువంటి పదార్థం పైన కాదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్.
0: మనకు మానవుడు ఉత్తమమైనటువంటి భావాలను చిత్తమునందు చేర్చుకుని ఆనందాన్ని అనుభవించడానికి తగిన కృషి చేయాలి.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ఎంజాయ్ లైఫ్ హీ హాస్ టు ఫిల్ హిస్ హార్ట్ విత్ గుడ్ ఫీలింగ్స్ సో దట్ హీ వుడ్ బి ఏబుల్ టు బి హ్యాపీ అండ్ డిలైట్ఫుల్.
0: మానవుని యందు ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ లవ్ ఇన్ హిస్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇచ్చుకోవటము క్షమించుకోవటము దీనివల్లనే మన ప్రేమ జీవితం పెరుగుతుంది.
1: Giving and forgiving alone will confer on man a life based upon love.
0: పుచ్చుకోవడం చేతను దానిని మర్చిపోవడం చేతను స్వార్థము పెరిగిపోతుంది.
1: Receiving and forgetting enhances selfishness in man.
0: కనుకనే స్వార్థము పెరగడానికి ఉపకారమును మర్చిపోవటమే స్వార్థం పెరగడానికి మూల కారణం.
1: The reason for growth of selfishness in man is his forgetting a sense of gratitude which he should have, gratefulness.
0: కనుక మానవత్వము లోపల మనం ప్రేమతత్వాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు క్షమ ఇచ్చుకోవటము ఈ రెండింటినీ మనం పెంచుకోవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ యువర్ సెల్ఫ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ యూ షుడ్ డెవలప్ ఫర్బెరెన్స్ అండ్ గివింగ్.
0: విద్యార్థులారా, ఈ లేత వయస్సునందు మానవుని యొక్క మనస్తత్వము కేవలము ఒక విలువలేనటువంటి రీతిగా మీరు విశ్వసిస్తున్నారు.
1: Dear students, in this tender age, you do not know the value of human life.
0: మానవత్వం చాలా విలువైనటువంటిది.
1: Human life is extremely precious.
0: పవిత్రమైనటువంటిది.
1: Most sacred.
0: దివ్యమైనటువంటిది.
1: Most divine.
0: జీవించదగినటువంటిది.
1: It is a life to be lived.
0: అట్టి జీవితాన్ని మనం ఈనాడు స్వార్థమనేటువంటి యొక్క సంకుచితమైన భావముల లోపల మనం అనుభవించటం చేతనే జీవితం పైన కొన్ని విరక్తులు మనకు ప్రవేశిస్తున్నాయి.
1: వీఆర్ డెవలపింగ్ డిస్లైక్ టువర్డ్స్ లైఫ్ బికాస్ వీఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ నారో మైండెడ్నెస్.
0: మనం నేర్చవలసినటువంటి విద్యలు ఎన్నియో ఉంటున్నవి.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ యూ హావ్ టు లెర్న్.
0: కేవలం నిత్య జీవితం లోపల సత్యమైన తత్వాన్ని గుర్తించే నిమిత్తమై ప్రతి క్షణము కూడాను ఒక్కొక్క విద్యను మనం అభ్యసిస్తూనే రావాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ట్రూత్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఇన్ డైలీ లైఫ్ యూ హావ్ టు లెర్న్ ఎవ్రీ మినిట్ వన్ న్యూ టైప్.
0: మాలిన్యమును మనసునందు చేర్చుకోకుండా చూసుకోవాలి.
1: యూ మస్ట్ టేక్ కేర్ టు సీ దట్ డర్ట్ డస్ నాట్ ఎంటర్ ఇంటు
0: యువర్ హార్ట్. హృదయములో చేరినప్పటికీ దానిని వెలుకలు పంపించడానికి ప్రయత్నించాలి.
1: యు ఆల్వేస్ ట్రై టు డ్రైవ్ అవే ఆల్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన యొక్క పవిత్రమైనటువంటి చిత్తము ఉత్తమమైనటువంటి స్థితిని అందుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ప్యూర్ హార్ట్ కెన్ రీచ్ ఎన్ ఎలివేటెడ్ స్టేట్.
0: దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యానం.
1: దక్షిణామూర్తి ఆల్వేస్ కన్వేడ్ త్రూ సైలెన్స్.
0: వచనములతో బోధించేటువంటి ఒక తత్వం కాదు.
1: హీ నెవర్ కమ్యూనికేటెడ్ త్రూ వర్డ్స్.
0: కేవలము తన దృష్టితోననే ఒక విశ్వతత్వాన్ని ఆధ్యాత్మిక భావాన్ని గుర్తింపచేసేటువంటి వాడు.
1: హీ ఆల్వేస్ కమ్యూనికేటెడ్ ది కాస్మిక్ ఫీలింగ్స్ అండ్ ది డివినిటీ అండ్ స్పిరిచువాలిటీ బై త్రూ
0: ఒకనొక సమయం లోపల.
1: వన్స్ అపాన్ ఎ టైమ్
0: ప్రయాణం చేస్తూ సముద్రం ఒడ్డున చేరాడు.
1: వైల్ ట్రావెలింగ్ హీ కేమ్ టు ది సోర్స్ ఆఫ్ ఓషన్.
0: ఈ యొక్క ఓంకార శబ్దంతో నాదము గావించేటువంటి ఒక సముద్రమును చూచి చాలా ఆనందించాడు.
1: హీ వాజ్ ఓవర్ జాయ్డ్ by hearing the sound of Omkara produced from ocean.
0: Shabda Brahma nijamainatundi oka samudrame.
1: It is the ocean which is the embodiment of the sound.
0: Nijamainatundi sagaramulaku alale moola karanamulu.
1: It is the waves which are responsible for the entire ocean.
0: Purandar Dasu cheppadu.
1: Purandar Dasu sang like
0: neelinga nailesungara ooringa agaravesungara samudrakke tayesungara ನಾರಿ ಗುಡವೇ ಶೃಂಗಾರ, ಗಗನಕ್ಕೆ ಚಂದ್ರಮನೆ ಶೃಂಗಾರ, ನಿಮ್ಮ ಭಕ್ತರ ನೊಸಲಿಗೆ ವಿಭೂತಿಯೇ ಶೃಂಗಾರ ಅನ್ನಾಡು. ಅನಗ ನೀಲಿಂಗ ನೈದ್ರಿ ಶೃಂಗಾರ, ಕೊಲನಕು ಪುಷ್ಪಮೇ ಚಾಲ ಶೃಂಗಾರ ಮಠ.
1: ಫಾರ್ ಎ ಪಾಂಡ್ ಇಟ್ ಇಸ್ ದಿ ಲೋಟಸ್ ವಿಚ್ ಲೆನ್ಸ್ ಬ್ಯೂಟಿ.
0: ಗ್ರಾಮಮನಕು ಗೃಹಮುಲೇ ಶೃಂಗಾರ ಅನ್ನಾಡು.
1: ಇಟ್ ಇಸ್ ದಿ ಹೌಸಸ್ ವಿಚ್ ಮೇಕ್ ವಿಲೇಜ್ ಬ್ಯೂಟಿಫುಲ್.
0: ಆಕಾಶಮನಕು ಚಂದ್ರುಡೇ ಶೃಂಗಾರಮು ಅನ್ನಾಡು.
1: ಇಟ್ ಇಸ್ ದಿ ಮೂನ್ ವಿಚ್ ಮೇಕ್ಸ್ ದಿ ಸ್ಕೈ ಶೈನ್ ಬ್ಯೂಟಿಫುಲ್.
0: ಸಮುದ್ರಮನಕು ಅಲಲೇ ಶೃಂಗಾರಮು ಅನ್ನಾಡು.
1: ಇಟ್ ಇಸ್ ದಿ ವೇವ್ಸ್ ವಿಚ್ ಲೆಂಡ್ ಬ್ಯೂಟಿ ಟು ದ ಓಷನ್.
0: ಮಾನವನಕು ಗುಣವೇ ಶೃಂಗಾರಮು ಅನ್ನಾಡು.
1: ಇಟ್ ಇಸ್ ದಿ ವರ್ಚ್ಯೂ ವಿಚ್ ಮೇಕ್ಸ್ ಮ್ಯಾನ್ ಹ್ಯಾಂಡ್ಸಮ್.
0: ಭಕ್ತನಕು ನೊಸಲ ವಿಭೂತಿಯೇ ಶೃಂಗಾರಮು ಅನ್ನಾಡು.
1: ಫಾರ್ ದ ಡಿವೋಟೀಸ್ ಇಟ್ ಇಸ್ ದಿ ವಿಭೂತಿ ವಿಚ್ ಲೆಂಡ್ಸ್ ಬ್ಯೂಟಿ ಅಂಡ್ ಸ್ಪ್ಲೆಂಡರ್.
0: ಕನುಕ ಈ ಸಮುದ್ರಮನಕು ಅಲಲೇ ಶೃಂಗಾರಮುಗಾ ಭಾವಿಸುತ್ತೂ ವಚ್ಚಾಡು.
1: Thus Dakshinamurti considered the waves as the beauty of the ocean.
0: Jagadagala migiyagala nummagala paataladinda tatta nimma sri charana makata bada binna avilokesha tataanda tataanda dittayo annu prakatinchadu. Jagadagala migiyagala mugiyagala nimmagala paataladinda tatta nimma sri charana makata bada binna avilokesha mauli brahmaanda dittayoku bhujapranta digantanam bhutaaya pataye namaha annadu. Anaga భగవత్ తత్వం అనేటువంటిది ఒక్క సముద్రం అనేటువంటిది సర్వ విధములైనటువంటి యొక్క జీవులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఉపమానాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఇట్ ది ఓషన్ విచ్ గివ్స్ ఎన్ ఐడియా బై వే ఆఫ్ ఎ కంపారిజన్ టు ది బ్యూటీ టు ది డిగ్నిటీ అండ్ టు ది గ్రాండియర్ అండ్ టు ది
0: ఈ సంసారము గాడ్ సముద్రంతో కూడా పోల్చుకున్నారు.
1: ది వరల్డ్ అండ్ ఓన్లీ లైఫ్ ఇస్ ఆల్సో కంపేర్డ్ టు ఓషన్.
0: సముద్రంలో అలలు ఒకదానిపైన ఒకటి ఏ విధంగా అభివృద్ధి అవుతుంటాయో అదే విధంగానే సంసారంలో కూడాను ఒకదానిపైన ఒకటి చిక్కులు కలుగుతూనే ఉంటుంటాయి, బాధలు సంభవిస్తూనే ఉంటాయి.
1: జస్ట్ యాజ్ యూ కెన్ సీ వేవ్స్ కమింగ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ఓషన్, ది డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ ద వరల్డ్లీ లైఫ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: అయితే ఈ బాధలు ఈ దుఃఖములు ఈ విచారములు దీని వల్ల ఒక పాఠమును మనం గుర్తించాలి.
1: But we can learn certain lessons from all these troubles and tribulations and problems of the life.
0: Deeniki samudrani aadharanga teesukunnadu Dakshinamurti.
1: Dakshinamurti took ocean as the basis for this kind of lesson.
0: Chustu chustu oka pedda chetta vachi aa samudralo padipoyindi galiki.
1: Even as he was looking, wind brought and threw a lot of dust into the ocean.
0: Aa yokka chetta padina tachaname samudralo okkoka alanu meeda meeda pampinchi aa chettanu gattuku nettinchadu.
1: The moment it just came and fell into the ocean began sending wave after wave and put the entire dust out.
0: Kadamaina kudanu aa samudra lopala ee yokka chettanu unchukoledu.
1: He did not allow the dust to remain in ocean even for a second.
0: Dakshinamurti ki koncham kashtam kaligindi.
1: Dakshinamurti felt a little different.
0: Samudra neeventa swarthaparudu.
1: Oh ocean, how selfish you are, he addressed.
0: నీవు అనంతమైనటువంటి యొక్క అగాధమైనటువంటి లోతులో ఉండినటువంటి వాడు.
1: You are infinite in your depth and your soul.
0: అలాంటి నీకు ఇంత చిన్న చెత్త నీలో ప్రవేశించిన తక్షణమే దానిని నీవు ఓర్చుకోలేకపోయావు కదా.
1: You are so unfathomable, but could you not have borne at least small amount of dust which has fallen into you?
0: ఇంత పెద్దవాడు ఇంత చిన్న చెత్తను సహించుకోలేకపోవటము ఇది ఎంత స్వార్థం అన్నాడు.
1: Could such a great one as you are.
0: ఇది ఎంత సంకుచితమైన భావము అన్నాడు.
1: What, how selfish you are, how narrow minded you are, he said.
0: Samudrudu chakkani jawab ichadu Dakshinamurti ki.
1: Ocean gave a beautiful reply to Dakshinamurti.
0: Dakshinamurti neeku teliyani vishayam kaadu.
1: Dear Dakshinamurti, it is not as if you do not know.
0: Naadu nenu ee chinna chettanu nenu naalo praveshimpa chesukunte repadinam vachina chettanta cheripothundi naa roopanne marugu chestundi.
1: If I allow this small amount of dust, it goes on accumulating day after day and takes away my very form.
0: Kattakadapudiki ee yokka dust anta kudano naa swaroopa swabhavanni kudano marugavistundi.
1: It can take away my very form and nature itself if I allow the dust to accumulate.
0: Kanukane prarambham nunde chinna dust nu kudano chinna chettanu kudano naalo cherchukokunda undinappude nenu parishuddhanga untuntanu.
1: I can maintain my purity and be the home of all diamonds only when I throw away dust like that right from the beginning itself without giving room for accumulation.
0: Kanukane prati manavudu kudano taniyendu ee kinchit bhavam aneetundi yokka అపవిత్రం ప్రవేశించినప్పటికి తక్షణమే దాన్ని దూరం చేయడానికి కృషి చేయాలి.
1: దట్ ఈస్ వై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డ్రైవ్ అవే ఎనీ బ్యాడ్ ఫీలింగ్ విచ్ ఎంటర్స్ హిస్ హార్ట్.
0: చిన్నది కదా అనుకుంటే ఆ చిన్న చిన్నది చిన్న చిన్నదిగా మారిపోయి కట్టగడం పెద్దదిగా నీ స్వరూపాన్ని మరుగు చేస్తుంది.
1: ఇఫ్ యూ అలౌ బ్యాడ్ ఫీలింగ్స్ టు ఎంటర్ ఇన్ టు యూ జస్ట్ టెలింగ్ దట్ ఈస్ అ స్మాల్ వన్, they can assume such a form.
0: మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
1: Which can make you forget your human nature itself.
0: కనుక మానవత్వాన్ని ప్రకటించుకోవాలి, వికసింపచేసుకోవాలి.
1: Manifest and allow humanity to blossom in you.
0: అలాంటి పరిస్థితి యందు మనలో ప్రవేశించినప్పుడు, కొన్ని దుర్భావంలో, దుశ్చింతలో, దురాలోచనలో వచ్చినప్పుడు తక్షణమే దానిని గుర్తించి ఆ దుర్భావంను దూరం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: యు మస్ట్ ట్రై టు డ్రైవ్ అవే ఎనీ బ్యాడ్ థాట్, బ్యాడ్ ఫీలింగ్ ఆర్ బ్యాడ్ ఐడియా విచ్ ఎంటర్స్ ఇన్ టు యూ ద మొమెంట్ యు సైట్ ఇట్ అండ్ యు నో, యు కమ్ టు నో ఇట్.
0: ఎంత పెద్దదాన్నైనప్పుడు చిన్న యొక్క దీనితో మనం సాధించడానికి వీలవుతుంది.
1: గ్రేట్ థింగ్స్ కెన్ బి అకాంప్లిష్డ్ సమ్ టైమ్స్ బై స్మాల్ మీన్స్.
0: పెద్ద సర్పము
1: టేక్ ఎ వెరీ బిగ్ స్నేక్,
0: చిన్న చిన్న చీమలంతా కూడా దానికి చేర్చుకుని గొప్ప గొప్ప సర్పాన్ని కూడా మరణింప చేస్తాయి.
1: ఇట్ ఇస్ దిస్ స్మాల్ హ్యాండ్స్ విచ్ టుగెదర్ హ్యావ్ కిల్డ్ ఎ సర్పెంట్.
0: కనుక మనం చిన్నవారం అనేటువంటి భావం మనం ఏమాత్రం కూడా పెట్టుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఫిల్ అవర్ సెల్స్ విత్ ది ఫీలింగ్ దట్ వీఆర్ ఆల్ స్మాల్ హ్యూమన్ బీయింగ్.
0: మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి తగిన శక్తిని సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ కెపాసిటీ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: లోకములో మంచికి అన్ని చెడ్డలు తగులుతూ ఉంటాయి.
1: గుడ్ పీపుల్ ఆల్వేస్ ఫేస్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ అబ్స్టికల్స్.
0: కోకిలి యొక్క గారమును చూచి కాకులకు కన్న కఠోరంగా ఉంటుంటుంది.
1: Crows feel full of jealousy against the cuckoos when they hear the singing of cuckoo beautifully.
0: Hamsa yokka roopanni chusi kongalu chaala parihasistuntai.
1: The cranes also make fun of the swans when
0: they anta matram cheta hamsalaku varigeetuvanti emi ledu.
1: By merely such bad feelings, cranes are not going to achieve anything great.
0: Ilantivi jagattu lopala anekanga manaku ventaadutune untai.
1: You can come across such things in only
0: వెంటాడటమే కాదు, మంచి చెట్ల రెండు కూడా జంట పక్షులుగా కూడా ఉంటాయి.
1: నాట్ మెర్లీ డూ దే గో ఆన్ అపీరింగ్ బిఫోర్ యూ, బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆల్వేస్ కమ్ టుగెదర్ విత్.
0: మనం దీనికి ఏమాత్రం కూడా లొంగకూడదు, వంగకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి షేకన్ బై దిస్, యూ షుడ్ నెవర్ బెండ్ యువర్ సెల్ఫ్.
0: దానిని ఎదుర్కొని మనం పోరాడి సత్యాన్ని గుర్తించి దాన్ని సాధించాలి.
1: యూ షుడ్ ఫేస్ దెమ్ and conquer such difficulties and problems in
0: sadinchali.
1: You should achieve victory and success.
0: Sukha shantulu kavalani manam korutunnam.
1: We are aspiring to have peace and prosperity.
0: Ee sukha shantulu manaki ekkada nunchi labhisthayi?
1: From where do you get this peace and prosperity and happiness?
0: Sukha shantulanni kudanu kevalamu mana manonigraham chetane sambhavisthayi.
1: Only by controlling our own mind
0: ee manonigraham ee reetiga manaku praaptistundi.
1: How do we get peace of control of mind?
0: Yokka daivam yokka sannidhi chetanu pennidhi chetanu manamu ee yokka nigrahanni manam sadhinchavachunu.
1: By the proximity, closeness to divinity, we can get this kind of
0: peace. Kanukane bhagavadgita yendu kudanu vijayanni sadhinchali, శాంతిని అనుభవించాలి అని కోరినప్పుడు దీనికి చక్కని జవాబు అందించాడు.
1: ఎ బ్యూటిఫుల్ ఆన్సర్ ఇస్ గివెన్ ఇన్ భగవద్గీత ఫర్ పీపుల్ హూ ఆస్క్ ఫర్ అచీవింగ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: ఒరే పిచ్చివాడా, నీవు ఆశించేది శాంతి సుఖములు.
1: ఓ క్రేజీ వన్, యూఆర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ.
0: నీవు కోరేది విజయాన్ని.
1: యూ వాంట్ విక్టరీ. యూ వాంట్.
0: ఇవి రెండు కూడా నీకు ఎట్లా లభిస్తాయి?
1: హౌ ఆర్ యూ గోయింగ్ టు అచీవ్ దీస్ థింగ్స్?

0: కృష్ణ. ఎక్కడ భగవంతుడైనటువంటి వాడు కృష్ణుడు ఉంటాడో,
1: వేర్ ఎవర్ ద డివైన్ లార్డ్
0: కృష్ణ, ఎక్కడ పార్థుడు, పార్థుడు అనగా అర్జునుడు కాదు, పృథ్వీపుత్రుడైనటువంటి మానవు,
1: వేర్ ఎవర్ పార్థ దట్ ఈస్ ది సన్ ఆఫ్ దిస్ అర్త్,
0: పృథ్వీ మానవుడే,
1: దట్ ఈస్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: ఎక్కడ భగవంతుని ప్రక్కలో మానవుడు ఉంటాడో,
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ మ్యాన్,
0: ఎక్కడ మానవుడు ప్రక్కలో భగవంతుడు ఉంటాడో,
1: వేర్ ఎవర్ గాడ్ ఇస్ బిసైడ్
0: దట్ శ్రీ విజయోర్భూతి, అక్కడే నీకు విజయం లభిస్తుంది.
1: దేర్ ఓన్లీ యు గెట్ ఆల్ ద విక్టరీ.
0: ధ్రువాని తిర్మతి మమ, దృఢమైనటువంటి ఒక విజయాన్ని సాధిస్తావు.
1: యు విల్ బి ఏబుల్ టు అచీవ్ ఫర్మ్ విక్టరీ.
0: కనుక నీకు విజయాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని నీవు కోరినప్పుడు నీ హృదయంలో భగవంతుని ప్రతిష్ఠ చేసుకో.
1: ఇఫ్ యు ఆర్ ఆస్పైరింగ్ టు హ్యావ్ విక్టరీ, పీస్, ప్రాస్పరిటీ అండ్ వెల్త్, ఎస్టాబ్లిష్ గాడ్ ఫర్మ్లీ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే నీకు నీవు ప్రశ్నించుకున్నప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉంటున్నావుంటే నీవు నిత్యము చేసేటువంటి ప్రార్థన ఎందే ఉంటున్నాడు.
1: వెన్ యూ గో ఆన్ క్వశ్చనింగ్ వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్, గాడ్ ఎగ్జిస్ట్,
0: ఆ ప్రార్థన నుండియే కూడా నీకు జవాబు కూడా వస్తుండాలి.
1: యూ గెట్ ది రిప్లై ఇన్ ది ప్రేయర్ దట్ యు ఆఫర్ ఎవ్రీ డే.
0: పిల్లలు నిత్యము భుజించే సమయంలో అందరూ కాదు కొంతమందినే చెప్తుంటారు.
1: ఆల్ ది స్టూడెంట్స్ వైల్ టేకింగ్ ఫుడ్, మే నాట్ బి ఆల్ బట్ అట్లీస్ట్ ఎ ఫ్యూ పీపుల్ వైల్ టేకింగ్ ఫుడ్ జస్ట్

0: నేను భగవంతుడికి నేను అర్పిస్తున్నాను అనుకుంటావు.
1: దీస్ పీపుల్ గో ఆన్ టెలింగ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ విత్ ఇన్ దెమ్.
0: కానీ భగవంతుడు ఏం జవాబు చెప్తున్నాడు? అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత. ఈ దేహాన్ని ధరించినటువంటి యొక్క ప్రాణం లోపల అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వాన రూపం లోపల ఉండి నీవు భుజించినటువంటి దానంతా నేను జీర్ణింప చేస్తున్నాను నాయన.
1: అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఇన్ విచ్ గాడ్స్ రిప్లై ఇస్ దేర్, వెల్ ఇన్ ఆల్ ది ఎంబాడీడ్ సోల్స్ ఇన్ ద ఫారం ఆఫ్ వైశ్వానరా ఐ ఆమ్ జస్ట్ డిసైడింగ్ ఇన్.
0: కనుక భగవంతుడు ఎక్కడున్నాడు అంటే క్వశ్చన్ వేసుకుంటే అహం వైశ్వానరో భూత్వ లోపల ఉండి వస్తుంది అది జవాబు.
1: If you put the question, where is God? The reply comes from within. He is in the form of Vaishwanara in yourself.
0: Kani ee jawabunu neevu lekka cheyatam ledu.
1: But you are not caring to pay attention to this reply.
0: Nijamga ee deham nandu jeena kosam ledu sariyainatundi panalu cheyakundina mana bhujinchina aaharam emaipothundi.
1: If the digestive system does not function properly, what would happen to the food you partake?
0: Jeena kosalu dehana cherchinevaru.
1: Who has given this digestive system?
0: Jeena maranalu evaru che jarugutunte.
1: By whom is this death and birth taking
0: place? This
1: foolish man has not been able to recognize that divinity.
0: సృష్టించడం నీ చేతన అవుతుందా?
1: Can you create?
0: మరణింప చేయవచ్చు.
1: You may be able to destroy.
0: కానీ మరణించినటువంటి వాడిని బ్రతికింప నీ చేతన అవుతుందా?
1: But can you bring back man to life? After death,
0: ప్రతి ఒక్కటి కూడా భగవత్ సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై ద విల్ ఆఫ్ గాడ్.
0: అట్టి సంకల్పాన్ని విశ్వసించలేకపోతున్నారు మానవులు.
1: మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ సచ్.
0: విశ్వాసమే లేకుండా మానవుడు ఏమాత్రం కూడా శాంతి జీవితం గడపలేడు.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సచ్ ఫర్మ్ ఫెయిత్ హీ కెన్ నెవర్ హ్యావ్ హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవత్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా ఆగ్రహము అనుగ్రహము రెండూ లేవు.
1: గాడ్ హాజ్ నథింగ్ లైక్ యాంగర్ ఆర్ స్పెషల్ గ్రేస్.
0: కేవలం ఇష్టము అయిష్టము అనేటువంటిది కూడా లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: మీ భావాన్ని బట్టి తాను ఆడుతుంటాడు.
1: హీ విల్ రెస్పాండ్ ఎగ్జాక్ట్లీ ప్రపోర్షనేట్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఒక ఇనుమును అక్కడ పెడితే ఇనుమును ఇటు తిరగడానికి కానీ అటు తిరగడానికి స్వతశక్తి లేదు.
1: A piece of iron does not have its own independent capacity to move different sides.
0: కాని మధ్యలో మ్యాగ్నెట్ పెట్టి దాన్ని ఇటు తిప్పితే ఇనుము కూడా ఇటు తిరుగుతుంది, ఇటు తిప్పితే ఇనుము కూడా అటు తిరుగుతుంది.
1: The movements of the piece of iron depends upon the magnet which controls it if that is placed beside it.
0: ఈ మ్యాగ్నెట్ యొక్క శక్తి చేతనే ఇనుము కదలగలుగుతుంది. కానీ మ్యాగ్నెట్ లేకపోతే ఇనుముకి ఏమాత్రమూ చేతని శక్తి లేదు.
1: This iron is able to move only because of the power of magnet. Iron by itself does not have that capacity to move.
0: కనుకనే మానవత్వం లోపల రెండు విధములైనటువంటి తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize two types of principles in humanity.
0: మంచిని అందుకోవటమే కాకుండా దైవత్వములో
1: not merely should we get good from God,
0: తనకు తాను కూడా శిక్షింపజేసుకుంటున్నాడు మానవుడు.
1: Man is trying to punish himself.
0: చెప్పాను గొడ్డలి వెళ్లి గంధపు చెట్టును కొట్టింది.
1: Axe is gone and cut a sandalwood tree.
0: Kani gandapu chettu tana yokka sugandhanni goddaliki andinchindi.
1: The sandalwood tree imparted fragrance even to the axe.
0: Gandapu chettu ye maatramu dveshinchaledu goddalini.
1: Sandalwood tree never hated the axe.
0: Danini ye maatram kodunu thoolanaadaledu.
1: It never criticized either.
0: Kani taanu chesinatvanti cheddatalamunaku taane anubhavistundi.
1: But the axe starts suffering for its own deeds.
0: ఈ గొడ్డలికి వచ్చేటువంటి యొక్క చెడ్డ అనుభవం ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్?
0: అగ్ని పరీక్ష జరుగుతుండాది గొడ్డలికి.
1: దిస్ ఈస్ పుట్ టు ది టెస్ట్ ఆఫ్ ఫైర్.
0: సుత్తి ఏట్టు తింటుండాది గొడ్డలి.
1: ఇట్ ఈస్ గెట్ హ్యామర్ స్ట్రోక్స్.
0: చూసారా ఏ విధంగా సుగంధమును అందుకున్నప్పటికీ గొడ్డలు తిరిగి అది కొంచెం మొద్దు పడినప్పుడు అగ్ని పరీక్ష జరుగుతుండాలి. అగ్నిలో వేస్తున్నారు ఆ గొడ్డల్ని.
1: దిస్ యాక్ట్స్ వన్స్ ఇట్ బికమ్స్ బ్లండ్ is put in the fire.
0: అగ్నిలో వేయటం మాత్రమే కాదు సుత్తితో కొట్టిస్తున్నారు దాన్ని చక్కగా.
1: ఇట్ ఈస్ మర్సిలెస్లీ హ్యామర్డ్.
0: ఈ పనిష్మెంట్ భగవంతుడు ఇచ్చినటువంటిదా?
1: ఈజ్ ఇట్ ది పనిష్మెంట్ గివన్ బై గాడ్?
0: కాదు. తాను చేసినటువంటి యొక్క చెడ్డతనమునకు భగవంతుడు మంచినిచ్చినప్పటికీ తన చెడ్డతనమే తనకు చెడ్డతనాన్ని అందిస్తుండాలి.
1: గాడ్ డస్ నాట్ గివ్ ఎనీథింగ్ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ వన్స్ ఓన్ యాక్షన్స్ విచ్ బ్రింగ్ బ్యాడ్ ఆర్ గుడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ యాక్ట్స్ హాస్ గాట్ ఇట్.
0: కనుక భగవంతుడు చెడ్డని ఇవ్వనక్కర్లేదు.
1: God does not punish or give anything bad.
0: భగవంతుడు ఒక శిక్షను ఇవ్వనక్కర్లేదు.
1: God does not punish at all.
0: తనకు తానే శిక్షింపబడుతుంది.
1: వన్ పరిషస్ వన్ సెల్ఫ్.
0: బంగారు మంచి విలువైనటువంటిది,
1: హైలీ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్
0: గోల్డ్. దానిని అగ్గిలో వేసి చాలా కరిగిస్తున్నాడు.
1: ది గోల్డ్ స్మిత్ పుట్స్ ఇన్ టు ది క్రూసియబుల్.
0: విలువైనటువంటి బంగారును అగ్నిలో వేసి హింసిస్తున్నప్పటికీ బంగారు ఆనందిస్తూనే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ట్రబుల్ దట్ దిస్ గోల్డ్ స్మిత్ గివ్స్ బై పుట్టింగ్ ఇట్ ఇన్ ది క్రూసియబుల్, ఇట్ స్టార్ట్స్ ఎంజాయింగ్. గోల్డ్ ఈస్ హ్యాపీ.
0: కారణం ఏమనగా, నేను మరింత పరిశుద్ధమైపోతున్నాను, నేను అపరంజిగా మారుతున్నాను అని తాను ఆనందిస్తుండాలి.
1: వై
0: వెల ఎక్కుతుంటూ ఉండాలి దానికి.
1: వై ఇస్ గోల్డ్ హ్యాపీ? ఇట్ సేస్ I am getting more and more purified and my value goes up by this kind of processing.
0: Kani o bangara parivada kamsani neevu anubhavinchetundi baadanu neevu kochu gurtinchukovani jibbi.
1: But gold told this goldsmith, well, you are giving me a lot.
0: Nannu enta sichinchinappatikini nenu marinta viluvainatundi gaanu marinta parishuddhamainatundi gaanu nenu avuthunnanu.
1: By all the punishment that you have given to me, I am becoming more and more pure and also more valuable.
0: ఆ పొగ చేత కన్నులు మండేది నీకి.
1: But by the smoke that your eyes are burning,
0: ఆ అగ్ని నుంచి వచ్చినటువంటి యొక్క మినుకులు అనగా బూడిదలు నీ బట్టనే మాలిన్యం చేస్తుండాలి.
1: It is the dust which comes from that fire and spoils your own good clothes.
0: కనుక నీ బట్టలను మాలిన్యం చేయటమే కాకుండా నీ దృష్టిని కూడా నువ్వు చెడుపుతుంటుండాలి. ఇది నీకే నష్టం కానీ నాకు కాదు అంటుందట బంగారు.
1: Gold declares, your clothes are becoming dirtier and your eyes are watering because of this fire and because of the small dust which comes.
0: Kanuka bhagavantuni vishayamlopala manchi chettalu aneetundi meeru ye maatram kuda nu bhavincharadu.
1: You should not therefore think something as good or bad to
0: be sakshibhootudu.
1: God is only a witness.
0: Neevu switch on vesukunte light vastundi.
1: If you put on the switch, you get light.
0: స్విచ్ ఆన్ వేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది.
1: యూ పుట్ ఆన్ స్విచ్, యూ గెట్
0: చల్లని గాలి ఇస్తుంది, తెల్లని లైట్ ఇస్తుంది.
1: యూ గెట్ బ్రైట్ లైట్ అండ్
0: స్విచ్ ఆఫ్ చేసుకుంటే వేడిని అందిస్తుంది, చీకటిలో నీవు అన్ని మీదకు బాధలు పడవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ పుట్ ఆఫ్ ద లైట్ స్విచ్ దెన్ యూ గెట్ డార్క్నెస్ అండ్ యూ డు నాట్ గెట్ బ్రీజ్.
0: లైట్ వేయకపోవటం వల్ల లైట్ కు వచ్చే నష్టం ఏమి లేదు.
1: By not putting on the switch, a bulb does not lose anything, light does not lose anything.
0: Fan vesukovatam valla fan ku vacheetundi nashtam em ledu.
1: By putting on a fan, fan does not lose anything either.
0: Aa nashtamu aanandam neeke.
1: The joy or the sorrow is yours.
0: Kalukune nee upayoginchukuneetundi vidhananni nee sariyainatundi reethilo gurtinchali.
1: Try to recognize correct way of using things.
0: Okkoka samayam lopala annitikini aadharam entundi daivattam.
1: For everything, the sustenance and the support is divinity itself.
0: కేవలం ఆధారమైనటువంటి దానిని మనం ప్రాధాన్యపడకుండా
1: పీపుల్ డు నాట్ ప్రే టు దట్.
0: ఆధేయమైనటువంటి యొక్క ఈ దేహానిపై మనం ఆధారపడుతున్నాం.
1: వీఆర్ ఓన్లీ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ దిస్ ఫ్రెయిల్ ఫిజికల్ బాడీ అండ్ నాట్ గాడ్ హూ ఇస్ ది సపోర్ట్.
0: దీని ద్వారా మనం అనేక విధమైనటువంటి మోహములకు గురి అవుతున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ అప్రోచ్ వీఆర్ ఇన్ఫాచ్యుయేటెడ్.
0: ఈ మోహము చేత విచారంలో మునుగుతున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ దట్ వీఆర్ డెల్యూడ్.
0: ఈ విచారం చేత మన యొక్క శక్తిని అంతా కోల్పోతున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వరీస్ వీ లూజ్ ఆల్ అవర్ కెపాసిటీస్ అండ్ పవర్.
0: మానవుడు అనుకుంటాడు,
1: మ్యాన్ థింగ్
0: ఈ సుఖ సంతోషముల వల్ల నేను భోగభాగ్యములు అనుభవిస్తున్నాను అనుకుంటాడు.
1: బై దిస్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ వెరీ
0: చాలా పొరపాటు పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: నీవు భోగాన్ని అనుభవించడం లేదు, భోగమే నిన్ను అనుభవిస్తుండాలి.
1: యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్, ది ఆబ్జెక్ట్స్ ఆర్ ఎంజాయింగ్ యూ.
0: నీ భోగాన్ని అంతా కూడాను ఆ యొక్క ఇది అనుభవించడం చేతనే నీ ఇంద్రియాలంతా కూడాను పటత్వం తగ్గిపోతుండాలి.
1: You are losing the power of your own sense organs because the objects consume
0: your power.
1: If you are on the other hand enjoying, then you should have become
0: stronger. As the
1: objects enjoy
0: you, you are
1: becoming worn, diseased.
0: కనుకనే జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహాదుఖం, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిక్లర్డ్ బీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ డెత్ దేర్ ఇస్ ఓన్లీ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: విద్యార్థులారా, లౌకికమైనటువంటి భోగభాగ్యములు నిత్యములు కాదు, సత్యములు కాదు.
1: ఓన్లీ ఎంజాయ్మెంట్ ఈస్ నైదర్ పర్మనెంట్ నార్ రియలీ ప్లెజర్ గివింగ్.
0: అవి మనం కోరవలసినదే.
1: You may aspire to have them.
0: అనుభవించవలసినది.
1: You may enjoy also.
0: కానీ లక్ష్యం మాత్రము మనం దివ్యత్వంపై ఉంచుకోవచ్చు.
1: But keep you always your vision and your goal on divinity.
0: కనుకనే పారమార్థిక దృష్టితో ప్రాపంచిక వ్యవహారంలో మనం జీవించటము చాలా మంచిది.
1: Live the worldly life with a divine view, divine vision.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడే లోక సంబంధమైన విద్యలు,
1: వెన్ యూ లివ్ లైఫ్ లైక్ దాట్ యువర్ వరల్డ్లీ ఎడ్యుకేషన్,
0: ఐహిక ఆముఖ సంబంధమైనటువంటి యొక్క ఆనందములు,
1: ది జాయ్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది బియాండ్,
0: అన్నింటి ఎందుకు మనము విజయాన్ని సాధించగలము.
1: వీ కెన్ అచీవ్ విక్టరీ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక నిత్యము ఈ పిల్లల యందు చక్కని కొన్ని ఆదర్శవంతమైనటువంటి యొక్క అనుభూతులు, వాక్యములు వారి వారు స్మరించటము, వినిపించటము, ఈ విధంగా జరపటం చేత మనం ఎంతో కొంత ఉపకారం కూడా చేసిన వారం అవుతాం.
1: బై స్పెండింగ్ అవర్ టైమ్ షేరింగ్ అవర్ డివైన్ ఎక్స్పీరియన్సెస్ విత్ ది అదర్స్ వుడ్ హెల్ప్డ్ పీపుల్.
0: ఈ విధమైనటువంటి కారణం చేతనైనా కూడా కొన్ని కొన్ని గ్రంథాలు, మంచి గ్రంథాలు చదవడానికి ప్రయత్నిస్తారు.
1: అట్లీస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ స్పీకింగ్ హియర్ పీపుల్ స్టార్ట్ రీడింగ్ గుడ్ బుక్స్.
0: ప్రతి దినము కూడాను ఇద్దరిద్దరు విద్యార్థులు ఒక ఆధ్యాత్మిక విషయం నందు కాని లేక మీ యొక్క పరిణామం నందు కాని మీ యొక్క అనుభూతి ఎందు కాని జరిగినటువంటివి కొన్ని కొన్ని మీ తోటి స్నేహితులకు, విద్యార్థులకు, మీ సోదరులకు అందించడం అత్యవసరం.
1: ఎవ్రీడే టూ స్టూడెంట్స్ అమంగ్ యూ కెన్ కమ్ అప్ అండ్ స్పీక్ అండ్ షేర్ విత్ యువర్ బ్రదర్స్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, యువర్ డివైన్ థాట్స్.
0: ఉత్సాహ ప్రోత్సాహములు మీకు అందించి పారమార్థిక తత్వాన్ని మీ యొక్క హృదయంలో ప్రవేశపెట్టి చేసే నిమిత్తమై నేను ఈ కార్యక్రమం ఈనాడు ప్రారంభిస్తూ వచ్చాను.
1: ఐఎమ్ ఇనాగరేటింగ్ దిస్ పర్టికులర్ సిరీస్ ఆఫ్ టాక్స్ టుడే విత్ ద హోప్ ఫిల్ యూ విత్ ఎంథూజియాజం అండ్ ఫిల్ యూ విత్ ఎ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ సచ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: లోక సంబంధమైన విషయాల్లో మనం జీవితాన్ని వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ లైఫ్స్.
0: మీ యొక్క పనులు మీ దీంట్లో కాలం అంతా చూస్తున్నారు, కానీ గంట ఒక దినమునకు ఒక గంట అయినా కూడాను ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొంతవరకు మీ యొక్క హృదయంలో చేర్చుకోవాలి.
1: యూ స్పెండ్ 23 hours ఇన్ ఎ డే ఆన్ వేరియస్ అదర్ థింగ్స్ ఆఫ్ ద లైఫ్, అట్లీస్ట్ 1 hour ఎ డే యూ షుడ్ స్పెండ్ ఆన్ స్పిరిచువల్ థింకింగ్ అండ్ స్పిరిచువల్ లైఫ్.
0: రేపటి నుంచి
1: ఫ్రమ్ టుమారో ఆన్
0: 5 గంటలకు మరి సమావేశం ప్రారంభమై 6 గంటల వరకు కూడాను ఈ సత్సంగం లోపల జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: రైట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ ది మీటింగ్ బై 5 o'clock అండ్ గో ఆన్ టిల్ 6 o'clock అండ్ శాంక్టిఫై అవర్ లైఫ్.
0: సాయినాథ్ చెప్పాడు.
1: సాయినాథ్ హస్
0: ఫస్ట్ స్పీకర్
1: హస్ సే
0: నామస్మరణ అనేటువంటి దాంట్లో ఉండినటువంటి యొక్క పవిత్రత,
1: ది సేక్రెడ్నెస్ విచ్ యూ కెన్ ఫైండ్ ఇన్ చాంటింగ్ ఆఫ్ ద నేమ్,
0: నామచింతనలో ఉండినటువంటి యొక్క ఫలము,
1: ఇన్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద నేమ్ యూ గెట్ సచ్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్.
0: దానిని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఈస్ నెససరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దీస్ ఆస్పెక్ట్స్.
0: తుకారాం చెప్పాడు, నామ నిరూపణ మూల రత్నది, నామం అనేటువంటి రత్నం యొక్క విలువ గుర్తించుకున్నటువంటి వాడికి దీనికి అర్థమవుతుంది.
1: తుకారాం హస్ టోల్డ్ ఓన్లీ దోస్ పీపుల్ హూ రికగ్నైజ్ ది వాల్యూ ఆఫ్ ది జెమ్ ఆఫ్ నేమ్
0: గుర్తించినటువంటి వాడుకు ఇది కేవలం సామాన్యమైనటువంటి యొక్క పదములుగా రూపొందుతాయి.
1: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో ది వాల్యూ ఆఫ్ ఎ జెమ్ considers this name only as a mere word.
0: Vidyarthulara, idi chaala pavitramainatundi vayasu.
1: Dear students, your life at this stage is most precious.
0: Bhagavat namasmarana atyavasaram.
1: Repetition of the name of God is very essential.
0: Edo deenini meeru chaala sulakanga kuda meeru bhavistunnaru.
1: Do not take these things very lightly as you think.
0: Chaala parapaatu.
1: This is a great mistake.
0: లోకంలో నామము చేత సాధించలేనిది ఒక్కటి కూడాను లేదు.
1: దెర్ ఇస్ నథింగ్ విచ్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్ బై
0: నామిని కూడా నామం చేతనే మనం సాధించవచ్చు. నామి అనగా రూపం.
1: యూ కెన్ ఆల్సో గెట్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్ బై దిస్ నేమ్, రిపిటేషన్ ఆఫ్ నేమ్.
0: ప్రపంచంలో ఒక వస్తువును మనం కొనాలంటే ఏమి మన చేతిలో ఉండాలి?
1: ఇఫ్ యూ వాంట్ టు బై ఏ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ ద వరల్డ్ వాట్ షుడ్ యూ హ్యావ్?
0: నామ చేతిలో ఉంటుంటే ఎలాంటి వస్తువునైనా మనం కొనవచ్చును.
1: ఇఫ్ యూ హ్యావ్ మనీ విత్ యూ కెన్ బై ఎనీ ఆర్టికల్.
0: అప్పుడు ధనము గొప్పదా లేక వస్తువు గొప్పదా?
1: దెన్ ఈజ్ మనీ గ్రేట్ ఆర్ ది ఆబ్జెక్ట్ గ్రేటర్, ది ఆర్టికల్ గ్రేటర్?
0: ధనమే గొప్పది.
1: మనీ ఈజ్ గ్రేటర్.
0: ధనం ఉంటేనే వస్తువును మనం పొందవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ మనీ విత్ యూ, యూ కెన్ బై ఎనీథింగ్.
0: కనుకనే ఈ జగత్తునందున్నటువంటి సుఖము, సంతోషము, ఆనందము, ఫలము, విజయము అనేటువంటి వస్తువును మనం కొనాలంటే భగవత్ నామము అనేటువంటి ధనాన్ని మనం సాధించాలి.
1: That is why if you want to acquire all the joy, happiness, prosperity, you should collect this particular wealth of name of Lord.
0: ఆ ధనము చేతనే మన యొక్క గుణములు పోషింపగలుగుకోవచ్చు.
1: If you have this wealth, యూ కెన్ ఆల్సో డెవలప్ వర్చ్యూస్.
0: గుణమే మానవునికి ప్రధానము.
1: వర్చ్యూ అండ్ గుడ్ క్వాలిటీ, దాట్ ఈస్ వెరీ లైఫ్.
0: ఈ గుణం అనేటువంటి ధనాన్ని మీరు ఈ వయసు లోపల చాలా అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఇన్ యూ.
0: విద్యార్థులారా, ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ యూ.
0: మన జీవితం అనేటువంటిది ఒక వృక్షము.
1: అవర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ ట్రీ.
0: ఈ వృక్షం లోపల మన యొక్క బంధువులు, మిత్రులు ఇవన్నీ కూడా కొమ్మలు, రెమ్మల వంటి వారు.
1: ఆల్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ మే బి కంపేర్డ్ టు బ్రాంచెస్ అండ్ ట్విగ్స్ ఇన్ దిస్ ట్రీ.
0: మన థాట్స్ అనేటువంటి అంతా ఈ యొక్క చెట్టు లోపల పుష్పములు వంటివి.
1: ఆల్ అవర్ థాట్స్ మే బి కంపేర్డ్ టు ది ఫ్లవర్స్ ఇన్ ద ట్రీ.
0: మన యొక్క ఆనందము అనేటువంటి యొక్క ఫలము లోపల క్యారెక్టర్ అనేటువంటి సీడ్ జ్యూస్ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ ఆనంద యు గాట్ దిస్ జ్యూస్ ఆఫ్ క్యారెక్టర్.
0: కానీ ఈ చెట్టుకు మూలాధారమైనటువంటిది ఏమిటి?
1: But what is the basis for the entire tree?
0: Where roots.
1: But that is roots.
0: Karukane kinda roots paina fruits lekapothe idi firewood avutundi gaani ruchame kaadu.
1: You will call that a tree only when there are roots down below and fruits on the top. Without this you call it a firewood. It is not a tree.
0: Aithe ee vruchamu paina appudappudu kama krodha lobha moha manavachilinaatti ee yokka pakshulanni cheripothuntayi.
1: But on this tree the birds of lust, desire, hatred, etc. They come and collect.
0: ఈ పక్షులు చేరటం చేత ఏమి జరుగుతుండది?
1: When these birds collect, కేవలం
0: అలజడి జరిగిస్తుంటుండది. చెట్టు క్రింద అశుద్ధం చేస్తుండాలి.
1: There is no peace of mind and there is plenty of dirt collected down below.
0: అందువలనే ఈ వృక్షం కింద మనం చేరి చెట్టు పైన చేరినటువంటి పక్షులను మనం ఏ రీతిగా తరం కొడుతున్నాం? పిష్యో పిష్యో పిష్యో అని చెప్పినప్పుడు అవంతా శబ్దం చేతను, ఈ నోటి శబ్దం చేతను పరిగెత్తిపోతాయి.
1: హౌ టు డ్రైవ్ అవే దీస్ బర్డ్స్? వెన్ యూ క్లాప్ టుగెదర్ అండ్ మే ప్రొడ్యూస్ సౌండ్ దీస్ బర్డ్స్ విల్ ఫ్లై.
0: కాబట్టి ఈ దేహం అనేటువంటి ఈ చెట్టు లోపల హృదయం అనేటువంటి స్థానంలో నీవు కోరి రామ కృష్ణ గోవింద అని శబ్దం చేస్తే ఆ వక్షులంతా పరిగెత్తిపోతాయి.
1: సిమిలర్లీ ఇఫ్ యూ గో ఆన్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ రామ కృష్ణ గోవింద విత్ ఫుల్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ దీస్ బ్యాడ్ బర్డ్స్ of desires etc will fly away.
0: కనుక ఇప్పుడు మూడు కూడాను పరిశుద్ధమైపోతాయి.
1: If you do this, all the three aspects get purified. What are these three things which need purification?
0: మనస్సు, వాక్కు, కాయము.
1: It is the mind.
0: దీనిని వేదాంతములో త్రికరణ శుద్ధి అన్నారు.
1: Mind, world and body, and that is called the purification of these త్రికరణాస్ in Vedanta language.
0: మనసులో పుట్టినటువంటి యొక్క రామకృష్ణ అనేటువంటి వాక్కులో రావాలి.
1: In your mind, this name of Rama and Krishna appear and it must express
0: itself in words.
1: This singing by mouth should be accompanied by
0: clapping.
1: When you put together the singing, the clapping, the rhythm, then only there will be this trikarana.
0: Chaala mandi pillalu anukuntuntaru nenu manasulo paadukuntanne bayatiki cheppalna anukuntaru.
1: Quite a few students think, well, I am singing in my own mind.
0: Purti ajnanam.
1: This is utter ignorance.
0: Vantitlo untundadi kada vanta nenu manasulo anukunte chaalu kada nenu untunnava neeku tattaleki raavali tattalodi pottaleki cheyali appudu gaane nee aakara teeradu.
1: Would you be happy by merely thinking that food is available in the dining hall? You should come onto the plate.
0: మనసులో ఉంటే ప్రయోజనం లేదు.
1: If it is merely in your mind, it is no
0: use. మనసులోది మాటలేకి రావాలి.
1: The thought from the mind should
0: మాటలో వచ్చింది నీ కన్నంలోనే చేరిపోవాలి.
1: You should become a word and then
0: మాట నుంచి బయటకు వచ్చింది, కన్నం నుంచి లోపల పోయింది.
1: From the mind it has come in the form of word and the word has got into the
0: ఈ విధమైనటువంటి ఆహారాన్ని నీవు భుజించాలి.
1: You must partake this kind of food.
0: విద్యార్థులారా, దారి తప్పి నడిచినటువంటి మానవులకు దేహం ప్రమాదంలో చేరుతుంది.
1: దేర్ స్టూడెంట్స్ పీపుల్ హూ హావ్ స్ట్రేడ్ అవే ఫ్రమ్ ద రైట్ పాత్ దేర్ ఫిజికలీ దే మే కమ్ టు సమ్ డిఫికల్టీ.
0: దారి తప్పి నడిచినటువంటి మానవులకు
1: బట్ ఎ మ్యాన్ హూ స్ట్రేస్ అవే ఫ్రమ్ ద
0: మానవ పాత్ కోల్పోతుంది.
1: హీ లూజెస్ హిస్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్.
0: కనుక మనం మానవత్వాన్ని కోల్పోతేట్టుగా మనం చేసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి సో అన్ఫార్చునేట్ అస్ లూజ్ హ్యూమానిటీ.
0: కొంతమంది పాటలు పాడుతూ కూడాను పెదవులు అల్లాడిస్తుంటారు, ఊగిస్తుంటారు.
1: సమ్ పీపుల్
0: వైస్తుంటారు
1: వైల్ సింగింగ్ ఓన్లీ మూవ్ ది లిప్స్, దే డోంట్ సింగ్ లౌడ్.
0: ఇది సరైనటువంటిదే కాదు.
1: దిస్ ఈజ్ అగైన్ నాట్ కరెక్ట్.
0: బావిలో పడినటువంటి వ్యక్తి నేను బావిలో పడ్డా అంటే ఎవరు వచ్చి నిన్ను రక్షించరు.
1: ఇఫ్ ఎ పర్సన్ హస్ ఫాలన్ ఇన్ టు ఎ డీప్ వెల్, ఇఫ్ హి గోస్ ఆన్ muttering to himself, I am
0: fallen.
1: If he can shout at the top of his voice from the well, people from outside can hear and fear him.
0: అదే నీవు హృదయమైనటువంటి బావిలో పడినటువంటి వాడు నీవు ఏది లోపల దచ్చుకుంటా లోపల దచ్చుకుంటా అంటే అది రాదు. గట్టిగా చెప్పాలి. అది సమ్యక్ కీర్తనం, ఇది సంకీర్తనం అన్నారు. గొంతు ఉండినంత వరకు దీన్ని ఎత్తి పాడాలి.
1: దట్ ఈస్ వై యూ షుడ్ ఆల్సో సింగ్ లౌడ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ ఇఫ్ యూ వాంట్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ది వెల్ ఇంటూ విచ్ యువర్ ఫాలన్.
0: గొంతు ఇచ్చింది ఎటువంటి?
1: వై ఇస్ దిస్ థ్రోట్
0: పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకోవటానిక?
1: ఈజ్ ఇట్ టు మియర్లీ టాక్ యూజ్లెస్ థింగ్?
0: దాన్ని చెప్పుకోవచ్చు నువ్వు, కానీ అది అదుపులో పెట్టుకుని చెప్పుకోవచ్చు.
1: బట్ కీప్ ఆల్వేస్ థింగ్స్.
0: కానీ భగవద్నామం మాత్రం హద్దే లేదు.
1: బట్ ఫర్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అండ్ ద నేమ్,
0: సమ్యక్ కీర్తనము స్వాతంత్రంగా పాడాలి.
1: ఫుల్ థ్రోటెడ్, ఫ్రీలీ, వితౌట్ ఎనీ
0: లిమిట్. అదుపు నువ్వు పెట్టుకోకూడదు.
1: డోంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్సర్సైజ్ ఎనీ లిమిట్.
0: యశ్ కుమార్ చెప్పుకుంటాడు, ఆ కుమార్ ఒక పదమును కూడా నువ్వు సరైనటువంటి స్పష్టంగా కూడా రావు.
1: Our S. Kumar sings not so very clearly. He would sing
0: నాలుగు చక్కగా తెరిచి పదములు స్పష్టంగా రావాలి.
1: యువర్ ప్రొనౌన్సియేషన్ అండ్ అటరింగ్ షుడ్ బి అబ్సల్యూట్లీ
0: రామా అనేటువంటిది రామో అనుకుంటే ఎత్తు కనుక కంఠమును చక్కగా ఎత్తి నాలుగును చక్కగా కదిలించి ఈ యొక్క స్వరముతో భజన చెయ్యాలి.
1: ఫుల్ ప్రోటెక్ట్ from the core of your heart, full hearted, should sing loudly the name of the Lord.
0: ఇంకొకటి కూడా మీరు గుర్తించాలి.
1: యూ షుడ్ ఆల్సో రికగ్నైజ్ వన్ మోర్ థింగ్ హియర్.
0: మనం పాడేటువంటి పాటలు మనం కాకుండా మాత్రమే కాదు వినేది, వేల మంది వింటున్నారు.
1: వాట్ ఎవర్ భజన్స్ వీ సింగ్, వీ ఆర్ నాట్ ది ఓన్లీ పర్సన్స్ హు ఆర్ హియరింగ్.
0: వారి హృదయానికి కూడా ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం పాడాలి.
1: వీ షుడ్ సింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ థౌజండ్స్ హు ఆర్ హియరింగ్ మస్ట్ బి హ్యాపీ అండ్ జాయ్.
0: ఆనందాన్ని ఎంచుకొని ఇతరులు కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎంజాయ్ అండ్ గివ్ జాయ్ టు మెనీ థౌజండ్స్ హు ఆర్ హియరింగ్.
0: స్ట్రీట్ లైట్ ఉంటుంటారు, మీరు చూసారా?
1: హావ్ యూ సీన్ ఎ స్ట్రీట్ లైట్?
0: ఈ స్ట్రీట్ లైట్ లోపల ఒక బల్బ్స్ అంతా పెట్టి ఉంటారు. లైట్
1: దేర్ ఇస్ లైట్, దేర్ ఇస్ అ బల్బ్ పుట్ ఇన్
0: పోల్ పైన ఉంటుంటారు. ఆ లైట్
1: దిస్ లైట్ ఇస్ ఫిక్స్ టు ఎ పోల్.
0: కానీ ఆ లైట్ రోడ్లో నడిచేటువంటి వారికి చూపిస్తుంది, తన రూపాన్ని కూడా తాను చూపుకుంటుంది.
1: This street light also sheds light for illuminating people who are walking about and also for some
0: bhajan cheppindi tanaku taanu trupti kavali itarulaku trupti cheyali.
1: Similarly, bhajan should give you satisfaction and satisfaction to all others.
0: Follow chesetunte vaaru etla chesina paravaledu, kaani lead chesetunte vaadu chakkaga cheyali.
1: The lead singer should take all the care to sing extremely well.
0: Lead chesetunte vaaru chakkaga practice chesukondi.
1: లీడ్ సింగర్స్ మస్ట్ ప్రాక్టీస్ వెల్.
0: ఎన్నో వేల మంది వినేటువంటి వారు ఉంటారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడా మీరు గుర్తులో పెట్టుకో.
1: థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హియరింగ్ యువర్ సింగింగ్, దాట్ యూ షుడ్ రిమెంబర్.
0: సుత్రేయ రాగ తాళములతో కూడి ఉంటుండాలి.
1: సింగింగ్ మస్ట్ బి హ్యావింగ్ ది ట్యూన్.
0: దానితో వచ్చినటువంటిదే మన దేశానికి పేరు.
1: ఇట్ ఈస్ ఆన్ దిస్ బేసిస్ అవర్ కంట్రీ ఈస్ గివెన్ ద నేమ్.
0: ఏమిటి కొత్త పిల్లలంతా ఉంటుంటారు, భారతదేశము.
1: What is the name of our country? There are quite a few new students.
0: Bharata. Adi moodu aksharamato koodinatundi desham.
1: Our country's name is Bharata with three letters. Bharata.
0: Bhanaga bhavamu.
1: Bha refers to feeling.
0: Bhanaga ragamu.
1: Ra refers to the tune.
0: Taraga taalamu.
1: Ta refers to taala.
0: Bhava raga taalamulato koodinatundi mana Bharata deshamu.
1: The feeling, the singing and the timing must coincide and harmonize.
0: అప్పుడే సరైన యొక్క దీనికి దేశానికి సార్థకతను అందించినటువంటి వారు.
1: Then only would have justified by being Bharatiyas of this children of this country.
0: కనుక విద్యార్థులారా, భజనను హృదయపూర్వకంగా గొంతెత్తి స్వేచ్ఛగా మీరు పాటలు పాడుతూ రావాలి.
1: Sing the bhajans with full heart, full throated, with full enthusiasm and
0: సామూహిక భజన అనేటువంటిది చాలా సార్థకమైనటువంటిది.
1: This singing together is having a tremendous
0: మొట్టమొదటి గురు నానక్ స్థాపించాడు.
1: ఇట్ ఇస్ ది గురు నానక్ హూ స్టార్టెడ్ దిస్ కమ్యూనిటీ.
0: కేవలం వ్యక్తి వ్యక్తి మాత్రమే పాడుతుంటుంటే ప్రయోజనం కాదు.
1: ఇఫ్ ఇండివిజువల్ సింగ్ ఫర్ దెమ్సెల్వ్స్,
0: అందరి గొంతులు ఒక్క దగ్గర చేరాలి.
1: ఆల్ ది పీపుల్ షుడ్ బ్రింగ్ దేర్ వాయిస్,
0: అందరి చేతులు ఒక్క దీంట్లో శబ్దంలో చేరాలి.
1: ది టైమింగ్ అండ్ ది క్లాపింగ్ షుడ్ బి
0: అందరి హృదయాలు కూడా ఒక్క దాంట్లో చేరాలి.
1: దేర్ షుడ్ బి యూనిటీ ఆఫ్ హార్ట్స్ ఆల్సో.
0: కాబట్టి అందరూ కలిసి ఒక్క స్వరంలో పాడిందంటే ఎంత ఆనందంగా ఉంటారు, కర్ణానందంగా ఉంటుంటారు.
1: ఇఫ్ ఆల్ పీపుల్ కెన్ యూనిఫై అండ్ సింగ్ విత్ వన్ టోన్ అండ్ విత్ వన్ ట్యూన్,
0: ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పోతుంటే కర్ణ కఠోరంగా ఉంటారు.
1: హౌ మెలోడియస్ ఇట్ వుడ్ బి ఇఫ్ దే గో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: కర్ణానందాన్ని అనుభవించడానికి తగినటువంటి ఏర్పడినటువంటిది ఈ యొక్క నామస్మరణ.
1: దిస్ నామస్మరణ అండ్ భజన ఆర్ మెంట్ టు గివ్ దట్ మెలడీ అండ్ జాయ్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను ఈ భజన వల్ల చాలా దివ్యత్వాన్ని అందుకోవడానికి కృషి చేయండి.
1: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ట్రై టు రీచ్ డివినిటీ త్రూ భజన్ సింగింగ్.
0: దేనిని మనం చింతిస్తామో ఆ రూపాన్ని మనం పొందుతాం.
1: వాట్ ఎవర్ యు థింక్ వీ బికమ్ దట్.
0: కనుకని హృదయాన్ని చేర్చి
1: పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్.
0: ప్రేమతో మీరు భగవత్ యొక్క నామమును స్మరించాలి.
1: చాంట్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ విత్ లవ్.
0: ఈనాడు లోకము లోపల ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం లేకపోవడం చేతనే అనేక విధములైనటువంటి యొక్క భావములు కూడాను చెలించిపోతున్నాయి.
1: ఆల్ దీస్ రాంగ్ ఫీలింగ్స్ అండ్ రాంగ్ ఐడియాస్ ఆర్ కమింగ్ ఇన్ ద వరల్డ్ టుడే బికాస్ దేర్ ఇస్ నో సేక్రెడ్ ఎన్వైరన్మెంట్ అండ్ సేక్రెడ్.
0: విద్యార్థులారా, చక్కని ఒక విషయాన్ని గుర్తించండి.
1: డియర్ స్టూడెంట్స్, రికగ్నైజ్ వన్ ఇంపార్టెంట్ ట్రూత్.
0: మనం పీల్చుకునేటువంటి గాలి ఎక్కడ ఉంటుండాలి?
1: ది ఎయిర్ విచ్ యు బ్రీత్ ఇన్, వేర్ డు వి గెట్ ఫ్రమ్?
0: సర్వత్రా ఉంటుండాలి.
1: This air is everywhere.
0: ఈ గాలిలో ఏమి చేరి ఉంటున్నాయి?
1: What do you find in this air?
0: శబ్దములంతా చేరి ఉంటున్నాయి.
1: In this air there are bad words which are mixed.
0: ఆ యొక్క గాలిని మనం లోపల చేరుకోవచ్చు చేతనే మనలో దుర్భావములంతా చేరుతున్నాయి.
1: As we breathe in such polluted air we get bad feelings in our
0: body. ఎట్టి మంటలో అట్టి పొగ.
1: The type of smoke depends upon the type of fire.
0: ఎట్టి పొగను అట్టి మేఘము.
1: The type of cloud depends upon the type of smoke.
0: Etti megamo atti varshamu.
1: The rain depends upon the type of cloud.
0: Etti varshamo atti panta.
1: The crop depends upon the type of rain.
0: Etti pantano atti vanta.
1: The food that you prepare depends upon the crop that you raise.
0: Etti food atti head.
1: Your head depends upon the food that
0: you eat. Tala jaripovadaniki moola karanam emiti?
1: Why do you lose your head?
0: పీల్చుకునేటువంటి గాలిలో ఉన్నటువంటి దోషములే.
1: అవర్ థాట్స్ ఆర్ స్పాయిల్డ్ బికాస్.
0: ఒక ఢిల్లీలోనో మెడ్రాస్లోనో బెంగళూరులోనో ఎక్కడో ఆకాశవాణి ఉంటుందో ఆ శబ్దాలంతా ఈ గాలిలో ఉంటున్నాయి.
1: ఆల్ దీస్ సౌండ్స్ ప్రొడ్యూస్ ఇన్ రేడియో స్టేషన్ ఆఫ్ ఢిల్లీ బాంబే ఎక్సెట్రా.
0: శబ్దములంతా కూడా సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: దిస్ ఎలక్ట్రిక్ వేవ్స్ ఆర్ ఫౌండ్ ఎవ్రీవేర్.
0: దానినే మనం పీల్చుకుంటున్నాం.
1: అండ్ వీఆర్ బ్రీతింగ్.
0: కాబట్టి ఏయో దుర్భావములు దుశ్శక్తులంతా ఈ శబ్దములంతా చేస్తూ ఉంటున్నాయి.
1: Why are you getting these bad thoughts etc because of this bad air?
0: ఏంటి యొక్క సాంగులంతా కూడా చేరిపోతున్నాయి ఈ యొక్క గాలి లోపల.
1: ఆల్ దీస్ బ్యాడ్ అటరెన్సెస్
0: ఏదో రేడియో వేస్తారు, ఏదో ఒక బజార్ లోపల పెళ్లి కోసమని ఒక గ్రామ్ఫోన్ రికార్డు వేస్తుంటారు. దీంట్లో అర్థం లేనటువంటి పాటలంతా వస్తుంటాయి.
1: దే పుట్ ఆన్ ద రేడియో ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజెస్.
0: అవన్నీ ఈ గాలిలో చేరుతున్నాయి.
1: ఆల్ దీస్ డర్టీ సౌండ్స్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది ఎయిర్.
0: దానిని మనము పవిత్రం చెయ్యాలి.
1: వీ హావ్ టు
0: ఆ యొక్క దీన్ని పవిత్రం చేసుకుంటూ రావడానికి నామస్మరణ అత్యవసరం.
1: ఇఫ్ యూ వాంట్ టు ప్యూరిఫై ది ఎంటైర్ అట్మాస్ఫియర్ అండ్ ఎయిర్ నామస్మరణ.
0: మనం భగవత్ నామాన్ని కూడా మనం చేయకపోతే అవే వచ్చి మనలో చేరుతుంటాయి.
1: ఇఫ్ యూ డోంట్ ప్యూరిఫై ది ఎయిర్ విత్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ దిస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఎయిర్ విల్ కిల్ అవర్
0: సెల్ఫ్. లేనటువంటి పదాలను సార్థకం కావించాలంటే దైవనామాన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: ఓన్లీ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆన్ దట్ బేసిస్.
0: లేకపోతే ఆ యొక్క టేప్ రికార్డ్ లో వస్తుంటుంటాయి, లేకపోతే గ్రామ్ఫోన్ పేట్లు ఇలాంటి పాటలంతా వస్తాయి. ఆ పాటలు మనలో చేరుతాయి, మనము డడడా అయిపోతాం. ఈ దీనివల్ల వచ్చే ఫలితమేమిటి? కనుక ఆ యొక్క రామకృష్ణ గోవింద అనేటువంటి ఆ శబ్దాలంతా వస్తే మనలో ఆ యొక్క శబ్దాలు కూడా ప్రవేశిస్తాయి, మన నుంచి కూడా ఆ శబ్దాలు ఆవిర్భవిస్తాయి.
1: The meaningless sounds you get in the radio will bring about meaningless thoughts, senseless thoughts in you. But by name of singing of Rama Krishna you get good thoughts, divine thoughts, sacred thoughts.
0: Kanaka vidyarthulara, meeru chakkaga bhagavat tattvanni telusukovataniki prayatninchandi.
1: Dear students, try to recognize
0: Swami ikkada ee yokka karyakramamlo ee chinna vishayamlo talinchinappudikini oka vidhamainatundi yokka antarathamtone koodinatundi kaani artham lenatundi panulu ikkada ee maatramu jaragatam ledu.
1: Whatever Swami wills and plans to be done here, it is full of significance and meaning.
0: Adi ee sthitilo ee yokka deentlo meeku artham kaadu.
1: In this state, in this age, you may not be able to understand.
0: తెలుసుకుని కొంతవరకు అనుభవించడానికి పూనుకుంటారు.
1: గ్రాడ్యువల్లీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యు రియలైజ్ దీస్ థింగ్స్ అండ్ యు ఎంజాయ్ అండ్ గెట్ బెనిఫిట్.
0: భగవత్ నామస్మరణ మీరు అలక్ష్యం చేయకండి.
1: Do not ignore this name of God.
0: విశ్వాసాన్ని పెంచుకోండి.
1: Develop firm faith.
0: ఈనాడు లోకములో ఆ విశ్వాసం లేకపోవటం చేతనే అనేక రకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి.
1: All these atrocities are taking place in the world because
0: లోకములో చదువు లేకుండా పోలేదు, చదువుకున్న వాళ్ళు కావలసినంత మంది ఉంటున్నారు.
1: There is plenty of education and plenty of educated people in the world.
0: కానీ చిత్తశుద్ధి లేదు వారియందు.
1: But there is no purity of
0: mind. ఇంద్రియ నిగ్రహం లేదు.
1: No control of
0: మొన్న చెప్పాను రావణాసుడు 64 విద్యలు చదువుకున్నాడు.
1: I told the other day that Ravanasura had mastered 64.
0: Ravanu 34 vidyalu maatrame nerchukunnadu.
1: Rama had mastered only 34.
0: Kanaka vidya vidyanam lopala Ramulu kante goppa vaade Ravanasurudu.
1: In terms of mastering education, Ravana was greater.
0: Kani Ramulaku Ravanaku undinatundi vyathyasam emiti?
1: But what is the difference between Ravanu
0: jnani, Ravanudu ajnani?
1: Rama is the knower and Ravana was an ignorant fellow.
0: Ee okka ajnanamuku gnanamukunna vyathyasam emiti?
1: What is the difference between knowledge and
0: indriyalu nigrahinchukunnatundi vaadu Ramulu, indriyalaku vasamainatundi vaadu Ravanudu.
1: Rama was one who had complete control over the senses. He was knowledgeable person. Ravana was a slave of
0: Valmiki. Ravanu cheppadu Ravana nama murkhosavu annadu, Ravanu parama murkhudu annadu.
1: That is why Valmiki described Ravana
0: vidya leda Ravanu
1: foolish one.
0: Kani vidya untundi kuda indriyalaku vasamaipoyinadu.
1: He had a lot of education, but he was a slave of senses.
0: Kanuka aa senses ni manam control cheyukotaniki tagina krushi cheyali.
1: Try to control the senses.
0: Avi manam control cheyakapothe manamulu anni vidhala brashtu pattistayi.
1: If you don't control them, they are going to destroy you in all ways.
0: Mana manavattanne munchi vestayi.
1: They are completely going to ruin your humanity itself.
0: Apakirtina palu chestayi.
1: They will make you earn a bad name, ill fame.
0: Kanuka namasmaranam meeru aadharam chesukoni
1: base your lives on chanting of the name of the Lord.
0: దీనిని ఒక నావగా మీరు భావించుకొని
1: consider this as a boat
0: on సంసారమలేకుంటి సాగరాన్ని దాటడానికి పూనుకోండి.
1: If you want to cross this ocean of life, this is the best way.
0: ప్రేమ ముదిత మనసు క

0: ఐకమత్యము సహజీవనాధికము తేజ నిర్పుతయే కాదే బ్రహ్మ విద్య త్వరగా నేర్పుతయే కాదే బ్రహ్మ విద్య.
1: ప్రేమస్వరూపులారా, విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యా పోషకులారా, విద్యాధికారులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ boys and girls, authorities of education, emancipators of education.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది ధనము కాదు, ఇక మరి ఒక సంబంధమైనటువంటి యొక్క విషయములు కాదు. విద్యార్థులు ఆదర్శప్రాయులై దేశమునకు సమాజ సంక్షేమములకు పాటుపడాలి.
2: వాట్ ద వరల్డ్ నీడ్స్ టుడే ఈజ్ నాట్ వెల్త్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ద వరల్డ్ నీడ్స్ ఐడియల్ స్టూడెంట్స్ హూ వర్క్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
1: ఆలోచించగలిగిన మానవుడు లోకములో అనేక విధములుగా కూడాను ఆలోచిస్తూ ఉంటాడు.
2: Man has been thinking since ancient times incessantly.
1: కాని నిజముగా ఆలోచించే మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అనేకంగా విద్యారంగం లోపల విరివిగా పెరిగినవి.
2: However, there are many problems which are totally confusing in the field of education.
1: జీవితమునకు సంబంధించినటువంటి ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి విద్యార్థులు, సమాజమునకు సంక్షేమాన్ని కోరవలసినటువంటి విద్యార్థులు ఈనాడు చాలా కరువు అయిపోయినారు.
2: స్టూడెంట్స్ హూ హావ్ టు అండర్స్టాండ్ రిలేట్ దెమ్సెల్వ్స్ టు ది డైలీ లైఫ్, వర్క్ ఫర్ ద స్ట్రెంగ్త్ అండ్ వెల్ఫేర్, ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దే హావ్ నాట్ రియలైజ్డ్ యాజ్ వి సీ దెమ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు కేవలము కలిమి చెలిమి బలమును గుర్తించుటకై ప్రయత్నిస్తున్నారు, కానీ గుణమును అభివృద్ధి పరుచుకుంటకై ఏమాత్రము పాటు పట్టడం లేదు.
2: స్టూడెంట్స్ హావ్ బీన్ వర్కింగ్ ఫార్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్, బట్ దే హావ్ టోటలీ ఇగ్నోర్డ్ ద క్వాలిటీ అండ్ ద క్యారెక్టర్.
1: సమాజమునకు సేవలు చేయటం అనేటువంటిది ఏదో పరిజనులకు మనం సేవ చేసినట్టుగా భావిస్తుటం చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు కన్సిడర్ వైల్ సర్వింగ్ అదర్స్ దట్ వి ఆర్ సర్వింగ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ పీపుల్.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకే సర్వమా వృత్తిస్థితి. ప్రపంచమంతా వ్యాపించి సర్వ అణువునందును సర్వ ఘనమునందును ఉండినటువంటి శక్తి ఒక్కటే, అదే కాస్మిక్ డివైన్.
2: All over this universe, from microcosm to the macrocosm, he spread that mighty power, the cosmic divine.
1: నీ యందున్నటువంటి దివ్య చైతన్య శక్తి, నీ ఎదుటి వారి ఉన్నటువంటి యొక్క వాణి యందున్నటువంటి దివ్య చైతన్య శక్తి, ఈ ప్రజలందరి యందు కూడా ఉండినటువంటి దివ్య చైతన్య శక్తియే, విశ్వమంతా కూడాను ఈ దివ్య చైతన్య శక్తియే ఉంటున్నది.
2: The divinity within you is equally present in the person in front of you, which is present all over the entire humanity and the universe for that matter.
1: ఈ పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు పెడమార్గం పట్టుటకు ఏమాత్రమూ అవకాశం లేదు.
2: Those who have not understood this truth cannot comprehend God.
1: కాని వస్తువుల యొక్క భేదమును పురస్కరించుకొని భిన్న భిన్నంగా భావిస్తున్నారే కానీ శక్తి యొక్క ఏకత్వము ఆనందం ఒక్కటే.
2: They go by the differences at the material level, but they have not understood the inherent, the latent divinity.
1: ఈనాటి లోకములో ఎన్నో కోట్ల మంది విద్యావంతులు ఉన్నారు.
2: Today in this world, there are crores and crores of educated people.
1: ఎన్నో కోట్ల మంది పండితులు ఉన్నారు.
2: There are crores of scholars.
1: ఎందరో కోట్లు తెలివితేటలు కలిగినటువంటి వారు ఉన్నారు.
2: దేర్ క్రౌడ్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్.
1: కానీ ఇన్ని చదువులు చదివి వీరు దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
2: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ దట్ యు హావ్ అక్వైర్డ్ వాట్ హెల్ప్ యు ఆర్ రెండరింగ్.
1: ఎవరి స్వార్థము స్వప్రయోజనము వారు చూసుకుంటున్నారే కానీ దేశ సంక్షేమమునకై పాటుపడేటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉన్నారు.
2: ఈచ్ వన్ గోస్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. దేర్ ఆర్ నన్ హూ వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కంట్రీ.
1: కనుక ఏనాడు మానవత్వమునందు స్వార్థమనేటువంటిది నిర్మూలమవును ఆనాడే దేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతుంది.
2: దట్ డే ది సెల్ఫిష్నెస్ ఇస్ టోటల్లీ రూటెడ్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ దెన్ ది కంట్రీ బికమ్స్ సేక్రెడ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి మొట్టమొదట దివ్యమైన తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we have to make every attempt to recognize the divinity immanent in mankind.
1: మానవుడనగ కేవలము మనోబుద్ధి దేహములతో కూడినటువంటి వాడు మాత్రమే కాదు.
2: Man does not mean the one who is composed of the mind, the body and the senses alone.
1: ఇది కేవలము ఉపాధుల యొక్క లక్షణము.
2: They are only instruments, the vesture put on.
1: దేహము ఒక జడము.
2: Body is inert.
1: మనసు ఒక నెగటివ్.
2: Mind is a negative.
1: ఇవన్నీ కూడాను జడ నెగటివ్లతో చూడినటువంటి యొక్క దేహమునకు మానవుడు మానవుడని పిలిపించుకుంటున్నాడు.
2: He calls himself a human with a combination of the inert matter and the negative mind.
1: మానవుడు కదిలేటువంటి వాడు కాదు, వచ్చేటువంటి వాడు కాదు, పోయేటువంటి వాడు కాదు.
2: Neither man has got an entry nor an exit. Neither he comes nor goes.
1: సర్వకాల సర్వావస్థల యందు కూడాను శాశ్వతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి వాడు మానవుడు.
2: In fact, man represents the existence, continuity to eternity.
1: కనుక ఈనాడు మనం వినేటువంటి వినికిడి, పలికేటువంటి పలుకులు, చేసేటువంటి భావములు అన్నీ కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: What all that has been said, heard and done represent the reflection of the inner being.
1: Inner divine anetvanti dani yokka pratibimbamule pratidhvanule manaku kani vinipistunnayi kanipistunnayi.
2: All that we encounter, all that we face are the reaction,
1: kani mee edo goppa chadugulu chadutunnamani meer bhavinchavachunu.
2: You may consider that you are highly educated.
1: Idi kevalamu reflection of the inner divine.
2: That is all merely the reflection of the inner divine.
1: మీరు చదివే చదువులు అన్ని కూడాను రిఫ్లెక్షన్.
2: All the knowledge you require is reflection.
1: మీరు చేసే సర్వ కార్యములు కూడాను రియాక్షన్.
2: All the tasks that you undertake constitute reaction.
1: కనుకనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రిసౌండ్ తో కూడినటువంటి చదువులు ఇవి నిజమైన చదువులుగా మీరు భావిస్తున్నారు.
2: You consider this education which is full of reaction, reflection, resound as true.
1: ఇవన్నీ కూడాను కొంత కాలంలో మరుగుపడేటువంటివి.
2: They are bound to vanish sometime or other.
1: రియాలిటీ కలిగినటువంటి మానవత్వమే శాశ్వతమైనటువంటిది.
2: The human quality is permanent which is beyond this, the three.
1: మానవునికి జన్మ మరణములు లేవు.
2: Man has neither birth nor death.
1: దేహమునకు మార్పులు ఉన్నవి కానీ,
2: the body changes.
1: కానీ మానవునికు మరణం లేదు.
2: Man has no death in fact.
1: మానవుడు అనగా ఎవరు అనుకున్నారు?
2: What do you think of mankind?
1: కేవలం దేహాధారి అయినటువంటి ఒక వ్యక్తి మానవుడని భావిస్తున్నారు.
2: You think a human being by form with a body.
1: ఇది నశించేటువంటిది.
2: Is bound to perish.
1: నశించని మానవుడు ఈ మానవత్వంలోనే ఉంటున్నాడు.
2: The imperishable is present within the perishable.
1: వాణి పేరే నరా అని పిలుస్తారు.
2: The human is also called nara.
1: రహ అనగా నాశనము.
2: రహ మీన్స్ పెరిషబుల్.
1: నా అనగా నాశనము కానిటువంటి వాడు నరుడు.
2: నా మీన్స్ ఇంపెరిషబుల్. నర హ్యూమన్.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు ఈ నాశనము కానిటువంటి యొక్క తత్వంతో ఆత్మ అని పిలువబడుతున్నాడు.
2: మ్యాన్ విత్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ది ఇంపెరిషింగ్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: కేవలం దేహాధారి అయినటువంటి ఒక వ్యక్తి మానవుడని భావిస్తున్నారు.
2: యు థింక్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫార్మ్ విత్ అ బాడీ.
1: ఇది నశించేటువంటిది.

0: ఎట్టి కూర్పులు లేవు.
1: నో ఎడిషన్.
0: అట్టి ఆత్మస్వరూపుడై నీవు ఉండి కూడాను జనన మరణములకు భయపడేది ఎందుకు?
1: Being the very embodiment of the spirit atma, why are you afraid of birth?
0: సుఖదుఃఖములకు కృంగేది ఎందుకు?
1: Why should you be disappointed nor elated?
0: కనుక ఇవన్నీ కూడా కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి క్రియలే.
1: These are all the feelings which are physical, worldly and material.
0: ఇవన్నీ కూడా నెగటివ్ యాక్టింగ్స్.
1: These are all the negative actions indeed.
0: కానీ నీవు పాజిటివ్.
1: But you are positive.
0: నీవు శాశ్వతమైన వాడవు.
1: You are permanent.
0: నీవు సత్యమైనటువంటి వాడవు.
1: You are truth.
0: నీవు నిత్యమైనటువంటి వాడవు.
1: You are eternal.
0: ఇది సత్య నిత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని నీవు పొంది కూడాను అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దీన్ని నీవెందుకు ఫాలో చేస్తున్నావు?
1: Being the very embodiment of truth and eternity, why do you go by the falsehood? Why do you go by that which is temporal?
0: కనుక చదువుల వల్ల మనము ఈ ప్రాప్తమైనటువంటి జీవితంలో కొన్ని అనుకూలం చేసుకోవచ్చును.
1: However, with our education, we can have certain convenience and comfort.
0: ఇదన్నా భౌతికమైన జీవితమునకు చేసేటువంటి సహాయములు మాత్రమే.
1: That's all the help in this mundane world.
0: కనుక నీ చదువు దీనితో పాటు అంతర్ముఖమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని నీవు గుర్తించాలి.
1: Along with secular knowledge, you should have inward spiritual knowledge.
0: దానిని ఒక విధమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి అన్నారు.
1: This is a sort of divine power.
0: ఆ దివ్యమైనటువంటి శక్తి లేనటువంటి ప్రదేశమే కనిపించదు మనకు.
1: There is no place in this universe
0: without divine power. ఈ దివ్యమైన శక్తి లేనటువంటి వ్యక్తే మనకు కనిపించడు.
1: There is no individual without this divine strength.
0: వ్యక్తిత్వమందు సర్వత్రమందు కూడాను ఈ divine శక్తి ఉంటుండాలి.
1: The divine power is all pervasive.
0: దాన్ని cosmic divine అన్నారు.
1: This is called cosmic divine.
0: అనేక మంది సైంటిస్టులు దీనిని గుర్తించే నిమిత్తమై అనేక పరిశోధనలు చేస్తున్నారు.
1: Scientists experimented to know this cosmic divine.
0: కాని ఈ పరిశోధన పరిశీలన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this experimentation?
0: దీని వల్ల అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని వారు అనుభవిస్తున్నారు.
1: They have been investigating, experiencing the temporal, mundane, momentary things.
0: సర్వం ఏకం సత్యమయం. ఆ ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to understand this oneness, unity.
0: ఈ ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఎట్టి బాధలు మనకు గోచరించవు, అనుభవించడానికి వీలుండదు.
1: When once this oneness is experienced, you will not have any problems or
0: troubles. ప్రపంచమంతా ఇప్పుడు ఏ శక్తి నిండి ఉండదో,
1: that power which is present all over the
0: world, ఆ శక్తి అందయును ఒక్క వేలు యందు కూడాను ఉన్నది,
1: is contained within this finger.
0: కానీ ఈ వేలు మాత్రమే నీవు చూసుకుంటూ దీని యందు ఇంత శక్తి ఉన్నదా అని రూపనామములు మాత్రమే గుర్తించుకుని బలహీనుడైపోతున్నావు.
1: You turn weak because you doubt whether the cosmic divine is present within this little finger.
0: రూప నామములు పైన గుర్తించుకొని నీవు బలహీనుడవుతున్నావే కానీ రూప నామములు త్యజించి నీవు నిజమైనటువంటి శక్తిని గుర్తించు, అప్పుడు నీకు ఎక్కడ నేను బలం చేకూరుతుంది.
1: You are weak because you go by the name and form. If you transcend these two, you will know your strength.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ ఒక్కటే జగత్తులో ప్రాణము సమానము.
1: In fact, in this world, it is the love that is life.
0: అట్టి ప్రేమ చేత సాధించలేనటువంటిది జగత్తులో ఏది కూడాను లేదు.
1: In this world, there is nothing that you cannot accomplish with this love.
0: ఏ

0: That love, which is the pivot for the wheel of the universe to revolve.
1: Ye prema mahimache yella nakshatralu nilaralaka minta nilichiyunde.
0: That principle of love which would keep the stars up in the sky without falling down on the planet Earth.
1: Ye prema mahimache.
0: That power of love.
1: ఈ రేడు భువనాలు
0: ఆల్ ద వరల్డ్స్
1: గాలి దేవుడు సురటీలు విసరే
0: యట్ సస్టైన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద వరల్డ్ విండ్ అండ్ ద బ్లో ఆఫ్ ద విండ్
1: ప్రేమ మహిమచే
0: దట్ మిస్టరీ ఆఫ్ లవ్
1: పుడమిపై పడకున్న కడలి రాయడు కాళ్ళు ముడుచుకునియే
0: ఓషన్ ఇస్ కెప్ట్ అండర్ ఇట్స్ లిమిటేషన్స్ వితౌట్ క్రాసింగ్ ద బౌండరీస్ అండ్ డ్రౌనింగ్ ఎర్త్
1: ఆ పవిత్ర ప్రేమయే శాశ్వతమైన ప్రేమ
0: దట్ సీక్రెట్ లవ్ ఇస్ పర్మనెంట్ లవ్
1: అద్భుతము అఖండము అవ్యక్తమైన ప్రేమ
0: దట్ లవ్ ఇస్

0: mysterious, wonderful, inexpressible.
1: ఆ ప్రేమయే మానవుని ప్రాణసుము.
0: That very love is the very life of man.
1: ఆ ప్రేమనే లేకుండా మానవత్వం అనేటువంటిదే కనిపించదు మనకు.
0: Without love there cannot be human quality.
1: కేవలం మానవత్వం అనేటువంటిది ఒక ఆకారములకు మాత్రమే కాదు.
0: Man does not mean merely a
1: form. సర్వ జీవులకును మానవుడనే చెప్పవచ్చును.
0: In fact we can consider all beings as mankind.
1: ఆకారములను బట్టి మనం భేదం భావిస్తున్నామే కానీ
0: we go by the differences in form.
1: ఆచరణలో పెట్టి ప్రవేశించినప్పుడు ఆనందమే మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you get into the reality of mankind you will be blissful.
1: కనుక మనం ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టడానికి ప్రయత్నించాలి.
0: We have to make every attempt to practice at least one or two.
1: ఎన్ని చదువులు చదివియు ఏమి ఫలము.
0: What is the use of all kinds of learning?
1: తన్నొసట వ్రాత తప్పించ ఎవరి వశము.
0: Who can make you escape from the destiny?
1: చెడ్డ కాలము తందలి తేరినేని.
0: And in fact when bad thoughts get into your mind,
1: ఎండవారును బుద్ధులు బెండుబారు.
0: All your intellect, the mind becomes barren and dry.
1: కనుక చెడ్డ భావములను మనం ప్రవేశించి చేయకూడదు.
0: Do not entertain bad thoughts.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి పవిత్రతను మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make an attempt to understand the sanctity in the human life.
1: ఇది అంతైకును అగ్నితో సమానము.
0: In fact all are equal to the fire of fire.
1: ఎక్కడ చూసినా కూడాను అగ్ని ప్రవేశమే.
0: We find the fire all over.
1: అగ్ని సర్వమును కూడాను బర్న్ చేస్తుంది.
0: The fire can burn anything put into it.
1: కనుకనే ఈ కాస్మిక్ డివైన్ అనేటువంటిది ఒక అగ్నితో సమానమైనటువంటి.
0: Cosmic divine is fire.
1: ఎక్కడ చూసినా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
1: నీ చెడ్డనంతా కూడా నువ్వు భస్మం గావించుకోవాలి.
0: ద కాస్మిక్ డివైన్ ద ఫైర్ విల్ బర్న్ ద బ్యాడ్.
1: అది నిజమైన మానవత్వం యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: మనస్సే మనిషిగా మారుతుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద మనస్ ద మైండ్ దట్ బికమ్స్
1: మానవుడే మాధవునిగా రూపొందుతాడు.
0: అండ్ మ్యాన్ బికమ్స్ డివైన్.
1: కాబట్టి మానవునికు మాధవునికు భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ గాడ్.
1: నీ యందు ఏ పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉన్నదో,
0: దట్ డివైన్ పవర్ ఇన్ యూ,
1: ఆ మాధవుని ఎందుకు అదే శక్తి ఉంటున్నది.
0: ఇస్ వెరీలీ దే వెరీ మచ్ సేమ్ ఇన్ గాడ్ టు.
1: మాధవుడు వేరు మానవుడు వేరు కాదు.
0: గాడ్ అండ్ మ్యాన్ ఆర్ నాట్ సెపరేట్.
1: కనుక నీ మానవుడే మాధవుడు మాధవుడే మానవుడు.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గాడ్ గాడ్ ఇస్ మ్యాన్.
1: మానవుడు అనేటువంటి రూపాన్ని ధరించుకొని ఉంటుంది చేత.
0: Because he has taken a human form.
1: మానవత్వం గాని విశ్వసిస్తున్నావు.
0: You consider him merely as a human being.
1: రూపాలను నీవు చూడవద్దు.
0: Don't go by the form.
1: రూపాలను నీవు వెతకవద్దు.
0: Don't go by the differences.
1: రూపాలను నీవు విశ్వసించవద్దు.
0: Don't believe them.
1: కానీ అందులో ఉన్న దివ్య శక్తిని నీవు విశ్వసించు.
0: Have full faith in
1: ఆ దివ్య శక్తిని నీవు ఫాలో చేస్తురా.
0: Consider the divine power latent.
1: చూడండి మనసు,
0: mind,
1: బుద్ధి,
0: intellect,
1: చిత్తము,
0: ఇన్నర్ సెన్స్,
1: అంతఃకరణ అన్నారు.
0: అండ్ దెన్ ఇన్నర్ సెన్సెస్.
1: ఈ నాలుగు వేరు వేరు రూపనామంతో మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ ద ఫోర్ అపియర్ టు బి సెపరేట్.
1: కానీ అన్నింటి యందు ఉన్నటువంటి శక్తి ఒక్కటే.
0: బట్ ద డివైన్ పవర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ విత్ ఇన్ ఆల్ ద ఫోర్. కనుక
1: మైండ్ ని కూడా కాన్షియస్నెస్ అన్నారు. మైండ్ కాన్షియస్నెస్ అన్నారు.
0: వి సే మైండ్ ఇస్ కాన్షియస్నెస్.
1: బుద్ధి కాన్షియస్నెస్ అన్నారు.
0: వి సే ఇంటెలెక్ట్ ఇస్ కాన్షియస్నెస్.
1: అన్ని కూడా కాన్షియస్నెస్.
0: ఎవ్రీథింగ్ ఇస్ కాన్షియస్నెస్.
1: కేవలం మన దృష్టిని చిన్నదిగా ఉంచుకోవటం చేత ఆ విశాలత్వాన్ని మనం దర్శించుకోలేకపోతున్నాం.
0: బికాస్ ఆఫ్ యువర్ నారో అవుట్లుక్ యు ఆర్ నాట్ ఏబుల్ టు
1: విజువలైజ్. ఎవరిని కూడా మీరు ద్వేషించకూడదు.
0: డు నాట్ హేట్ ఎనీవన్.
1: ఎందుకంటే అందులో కూడా నీ యొక్క ప్రేమతత్వం ఉంటుండాలి.
0: బికాస్ ఇన్ ద అదర్ పర్సన్ ఆల్సో
1: అందులో కూడా దివ్య శక్తి ఇవిడి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివైన్ పవర్ విత్ హిమ్.
1: ఎవరిని నీవు దూషణ తిరస్కార పురస్కారములు పడవద్దు.
0: నెవర్ అక్యూజ్ ఎనీబడి, నెవర్ బ్లేమ్ ఎనీబడి, నెవర్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: అందరినీ ప్రేమించు.
0: లవ్ ఆల్.
1: అందరినీ ప్రేమించినప్పుడు అది ఏ ఒక డివైన్ కాన్షియస్ అవుతుంది.
0: వెన్ వన్స్ యూ లవ్ ఎవ్రీబడి దట్ వెరీ లవ్ ఇస్ డివైన్ కాన్షియస్.
1: దానినే కవి ఒక దివ్యమైన శక్తిగా రూపొందుతుంది.
0: ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివైన్ పవర్.
1: కనుక చెడ్డ భావములకు చోటు ఇవ్వక.
0: డోంట్ గివ్ స్కోప్ టు బ్యాడ్ థాట్స్.
1: పవిత్రమైన భావం తెలుసు నీవు ప్రవర్తించి.
0: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: Cosmic divine, I am cosmic divine.
0: Consider yourself as cosmic divine.
1: ఈ కాస్మిక్ డివైన్ అంటే సర్వలు ఎందు ఉంటుండాలి.
0: దిస్ కాస్మిక్ డివైన్ ప్రిన్సిపల్.
1: కానీ కొంతమంది ఆ డివైన్ శక్తిని తమ ఎందు ఉన్నట్టుగా గుర్తించుకోలేక అనేక విధములైన సాధనలు చేస్తున్నారు.
0: Without understanding the immanent divine power within, man is in
1: search of it outside. అనేక యోగములు చేస్తున్నారు.
0: That's what you have been doing.
1: నతపాంసి నతీర్థానాం.
0: No penance, no pilgrimage.
1: Mahasthana japanahi.
0: No sacred text.
1: Samsara sagarottare.
0: Nor any act for that matter.
1: Sajjanam sevanam vina.
0: It is only the service which is supreme overall.
1: Sevanam manam praveshinchali.
0: Render service to everybody.
1: Anni vaipula undinatvanti oka divyattam okkate.
0: The divinity present all over is one and the same.
1: అట్టి డివైన్ శక్తిని మనం సేవించినట్టుగా డివైన్ శక్తి నేనుగా ఉండినట్టుగా భావించుకోండి.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ సర్వింగ్ ద డివైన్ అండర్స్టాండింగ్ ద డివైన్ పవర్.
1: రెండు వస్తువులు లేనే లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యుయాలిటీ ఆర్ టు.
1: కనుకనే వేదం అంతా చేరి ఒక్కటే అన్నింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి. పేర్లు వేరు వేరుగా చెప్తున్నారు.
0: ట్రూత్ ఇస్ వన్ నాట్ టూ బట్ దో వి రిఫర్ టు మెనీ.
1: ఉన్నది ఒక్కటే.
0: ట్రూత్ ఇస్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: దానికి అనేక రూపనామాలు పెట్టున్నావు.
0: బట్ వి హావ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: చూడండి అక్కడ ఉన్నటువంటి బల్బులంతా ఒక రూపంగా ఉన్నాయి.
0: యు ఫైండ్ ద బల్బ్స్ విత్ ద డిఫరెంట్ ఫార్మ్.
1: ఇక్కడ ఉన్నటువంటి ట్యూబులంతా ఒక రూపంగా ఉన్నాయి.
0: యు ఆల్సో ఫైండ్ ద ట్యూబ్స్ దేర్.
1: ఇక్కడ ఉన్నటువంటి మైకులంతా ఒక రూపంగా ఉన్నాయి.
0: సో ఆల్సో మైక్ హస్ ఎ
1: ఫార్మ్. కానీ దీనిలో దానిలో అన్నిటియందు చేరినటువంటి యొక్క శక్తి ఒక్కటే.
0: బట్ ద వెరీ పవర్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద ట్యూబ్ ఇన్ ద బల్బ్ ఇన్ ద మైక్.
1: అదే కాస్మిక్ డివైన్.
0: దట్ ఈస్ కాస్మిక్ డివైన్.
1: అన్నింటి ఎందు ఉంటుండాలి అది.
0: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కానీ వస్తువును పురస్కరించుకుని రూపనామాలు మారుతూ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ యువర్ మెటీరియల్ ఆబ్జర్వేషన్ నీకు
1: అనేక డ్రెస్సులు ఉండవచ్చును.
0: యు మే హావ్ మెనీ థింగ్స్.
1: కానీ అనేక డ్రెస్సులు ఉండినప్పటికీ నీవు ఒక్కడే.
0: యు మే వేర్ మెనీ డ్రెస్సెస్ బట్ యు ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: నీ డ్రెస్సులు పేర్లు వేరు వేరుగా ఉండవచ్చును.
0: డ్రెస్సెస్ మే బి డిఫరెంట్.
1: నీవు డ్రెస్సులు వేరు వేరు రీతిగా అనుభవించవచ్చు.
0: అండ్ యు మే చేంజ్ యువర్ డ్రెస్సెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
1: అది ఒక్కటే.
0: బట్ యు ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఏకం సత్వి ప్రాబోధావదంతి.
0: సో ఓన్లీ వన్ ట్రూత్ ఈస్ రిఫర్డ్ టు యాస్ మెనీ.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్ అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: కనుక మానవుడు అనేక రూపనామంతో ఉండినప్పటికీ వారు భిన్న భిన్నంగా మనం భావించరాదు.
0: దో మెన్ మే హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ డోంట్ గో బై మల్టిప్లిసిటీ.
1: అందరి యందు ఉండేటువంటి యొక్క ఇది కాన్షియస్నెస్.
0: బట్ దట్ కాన్షియస్నెస్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: ఇది యూనివర్సల్ కాన్షియస్నెస్.
0: దిస్ ఇస్ యూనివర్సల్ కాన్షియస్నెస్.
1: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ను ఎందుకు ఈ విధంగా పిలిచాలి?
0: Why do you give in a narrow way this universal consciousness?
1: ఈ ఆకారాన్ని పురస్కరించుకొని దీనికి యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
0: Because you go by the form and call it universal consciousness.
1: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ గా మారుతుంది.
0: The universal consciousness is experienced
1: as individual consciousness.
0: In fact, both contain one and the same.
1: Consciousness ఒక్కటే.
0: Consciousness is one.
1: కనుక వ్యక్తుడి యొక్క భావములు రూపములను పురస్కరించుకుని నీ భేదములను పెంచుకుంటున్నావు.
0: We go by the names and the forms and the feelings, sentiments of the people, consider them as many.
1: నిజమైనటువంటి సైన్స్ ని మీరు గుర్తించాలంటే ఇదే ఒక్కటే చాలు.
0: This single truth has to be known by science.
1: ఒక్కటే ఉన్నది.
0: Only one that exists.
1: అనేకంగా మనకు కనిపించుచున్నది.
0: We find plurality.
1: అనేకంగా వినియోగించుకుంటున్నాము.
0: We make use of it in a way.
1: అనేకంగా అనుభవించుచున్నాము.
0: We experience it.
1: కానీ అనుభవించునది, వినియోగించునది, చూచున్నది అంతా కలిసి ఒక్కటే.
0: What all that you see, visualize and experience is are one and the same.
1: కనుక ప్రపంచమంతా ఇప్పుడు నిండినది ఒక్కటే.
0: The whole world is filled with by one.
1: అయితే మనం రూపనామములు ప్రత్యేకంగా అనాది కాలం నుండి అనుభవిస్తూ వస్తున్నాం కనుక దీనివల్ల భేదములు కనిపిస్తున్నాయి.
0: Since we have been experiencing the name and form since ancient times, we are in duality.
1: ఈ రూపనామములు ప్రక్కకు నెట్టి వేస్తుంటే ఉన్నది శక్తి ఒక్కటే.
0: When once you brush aside the name and form, you will know the reality one.
1: ఈ రూపనామములే మానవుని భ్రమిస్తూ,
0: in fact name and form delude you,
1: ఊహింపచేస్తూ,
0: and it will attract you.
1: అనేక విధమైనటువంటి సందేహములకు అవకాశం ఇస్తుంది.
0: And main cause for all doubts that arise there from.
1: సందేహములకు అవకాశమే లేదు.
0: Never doubt any time.
1: ఈ అసత్యములకు ఏమాత్రం అవకాశం లేదు.
0: నెవర్ గివ్ స్కోప్.
1: క్రోధమునకు ఏమాత్రం అవకాశం లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ద్వేషమునకు అంతకంటే అవకాశం లేదు.
0: నార్ ప్లేస్ అట్ టైమ్.
1: అంతా చేరి ఒక్కటే.
0: ఇస్ ఓన్లీ వన్ రియాలిటీ.
1: ఏ ప్రేమ, ప్రేమ, ప్రేమ.
0: దట్ ఈస్ లవ్ అండ్ లవ్ అండ్ లవ్ అలోన్.
1: అలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకుని
0: డెవలప్ దట్ లవ్.
1: లోకాన్ని లోకరీతిగా మనం అనుభవిస్తూ
0: ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఎవరికి సేవ చేసినా దేవునికి సేవ చేసినట్టుగా భావించాలి.
0: కన్సిడర్ హూ సో ఎవర్ యు సర్వ్ ఇట్ సర్వీస్ అన్ టు గాడ్.
1: ఆ విధమైన పవిత్రమైన తత్వంతో జీవితాన్ని గడపాలి.
0: విత్ దట్ సీక్రెట్ ఫీలింగ్ క్యారీ ఆన్ యువర్ లైఫ్ సో జర్నీ.
1: అయితే ఇది అంతర్తత్వము.
0: దిస్ ఇస్ ఇన్నర్ వ్యూ.
1: దీనిని సూక్ష్మ శరీరము అన్నారు.
0: దిస్ ఇన్నర్ వన్ ఇస్ సటిల్ బాడీ.
1: బాడీ కాన్షియస్నెస్ బయటది.
0: Body consciousness is external.
1: Super consciousness లోపలది.
0: Super consciousness is inner.
1: ఈ లోపల ఉన్నటువంటి యొక్క సూపర్ కాన్షియస్నెస్ మనస్సును బుద్ధిని చిత్తమును అంతఃకరణని మర్చింపచేస్తుంది.
0: The inner super consciousness constitute the mind, the intellect.
1: దీనిని మనం మర్పింపజేసిన తర్వాత,
0: having gone to this level,
1: తర్వాత హైయర్ కాన్షియస్నెస్ పోవాలి.
0: We have to reach the higher consciousness.
1: అనగా ఏమిటి ఇది? అది హైయర్ కాన్షియస్నెస్.
0: What is this higher consciousness?
1: దానిని అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు.
0: He sees everyone.
1: అన్నిటినీ అనుభవిస్తుంటాడు.
0: ఎక్స్పీరియన్సెస్.
1: కానీ ఇది జగత్తుతో పోల్చుకోడు.
0: బట్ హీ విల్ నాట్ టేక్ ఇట్ ఇన్ ద ఫిజికల్ సెన్స్.
1: హైయర్ కాన్షియస్నెస్.
0: దట్ ఈస్ హైయర్
1: కాన్షియస్. హైయర్ కాన్షియస్నెస్ ఓవర్ మైండ్ అన్నారు.
0: దిస్ హైయర్ కాన్షియస్నెస్ రిప్రజెంట్స్ ది ఓవర్ మైండ్.
1: ఈ ఓవర్ మైండ్ స్థితికి మనం పోవాలి.
0: వీ షుడ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ ఓవర్ మైండ్.
1: మనసు ఉండినంత వరకు కూడాను ఇది ఓవర్ కాన్షియస్నెస్ పోవడానికి అవకాశమే లేదు.
0: సో లాంగ్ ద మైండ్ లాస్ట్ యూ కెన్ నెవర్ రీచ్ దట్ ఓవర్ మైండ్ స్టేట్.
1: మనోమూలం విధం జగత్.
0: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ది
1: మనసు. ఎంతవరకు ప్రయాణం చేస్తుంది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ ట్రావెల్?
1: జగత్తు వరకు మాత్రమే పోతుండది.
0: మైండ్ ట్రావెల్స్ ఇన్
1: ఈ జగత్తు. ఏమి చూపుతుండది మనకు?
0: వాట్ డస్ ఇట్ షో?
1: ఒక ఆకారమును, ఒక బాధలను, ఒక విధమైన విషయాన్ని, ఒక విధమైన చింతను, వీటిని ఈ జగత్తు మనకు అందిస్తుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వరల్డ్ విల్ షో యూ the suffering, the objects, the material and the difficulties.
1: కాబట్టి ఇదంతా కూడా కేవలం మెటీరియల్ లైఫ్.
0: All this is just a material life.
1: దాని నుంచి తర్వాత వైబ్రేషన్ లైఫ్ పోవాలి.
0: Beyond that you should transcend and experience vibration.
1: ఈ వైబ్రేషన్ లైఫ్ పోయేటప్పటికి ఈ మెటీరియల్ అంతా తగ్గిపోతుంది.
0: By the time you reach that my vibration life, the material life subdues.
1: ఈ మెటీరియల్ లైఫ్ ను ప్రవేశించినప్పుడు,
0: the moment you get into material life,
1: తర్వాత ఉన్నత స్థితికి పోతుంది.
0: యూ విల్ బి రీచింగ్ హైయర్ స్టేట్.
1: అది ఏ? సూపర్ మైండ్.
0: దట్ ఈస్ సూపర్ మైండ్.
1: ఆ సూపర్ మైండ్ కు నీవు చేరాలి.
0: యూ షుడ్ రీచ్ దట్ స్టేట్ సూపర్ మైండ్.
1: ఈ సూపర్ మైండ్ లోపల అందరి ఎత్తును సమత్వంగా గౌరవిస్తుంటాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ సూపర్ మైండ్ యూ విల్ హావ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
1: ఈ సమత్వమే నిజమైనటువంటి యొక్క తత్వము.
0: దిస్ ఈక్వానిమిటీ ఇస్ ద ట్రూ.
1: ఈ సమత్వమే నిజమైనటువంటి వేదాంతము.
0: ఈక్వానిమిటీ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: సమత్వం లేకుండా మనం ప్రవేశిస్తే ఏమాత్రం కూడా మనం సుఖాన్ని పొందలేము.
0: వితౌట్ ది ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ యూ కెన్ నెవర్ హావ్ ప్లెజర్.
1: కనుకనే వేదం కూడా మొట్టమొదటి సహనా భవతు, సహనా భునత్తు, సహ వీర్యం కరవా, సహనా భవతు, అంత సహంగా ఉండాలి.
0: Therefore the Veda speaks of this sahana, the forbearance.
1: ఇది మొట్టమొదటి వేదం ప్రజలకు బోధించినటువంటి ఇది ఒక్కటే.
0: And this is the one that Veda teaches you.
1: ఏ విధంగా బోధించింది?
0: How does this teach?
1: కలిసి మెలిసి తిరుగుదాం.
0: Let's move together.
1: కలిసి మెలిసి మెలుగుదాం.
0: Let's mix together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's grow our intelligence.
1: కలిసి మెలిసి తెలివితో భావించుదాం.
0: Let us grow in friendship.
1: కలసి మెలసి ద్వేషం లేక చెరిమితో జీవించుదాం.
0: వితౌట్ హేట్రెడ్ లెట్ us లివ్ టుగెదర్ ఇన్ ఫ్రెండ్షిప్.
1: ఆ విధంగా చెప్పినటువంటి వేద తత్వాన్ని ఎందుకు ఇంత భేదంగా తెలుసుకుంటాం?
0: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద. బట్ వి
1: ఏ వేదం చూసినప్పటికీ ఇందులో భేదం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వేద డస్ నాట్
1: ఏకం ఏకం ఏకం.
0: Veda speaks of this oneness.
1: అన్నింటి యొక్క ఏకత్వాన్ని కలుపుతు వస్తుంది వేదం.
0: ఇన్ ఫ్యాక్ట్ వేద యూనిఫైస్.
1: కానీ ఈనాడు జగత్తులో దీనిని అనేక విధమైనటువంటి భేదత్వాన్ని అభివృద్ధి పరుస్తుంటుంది.
0: బట్ ఇన్ దిస్ వరల్డ్ వి ఫైండ్ ఫ్రాగ్మెంటేషన్ సెగ్మెంటేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు కాన్వకేషన్.
0: టుడే ఇస్ ద కాన్వకేషన్.
1: పట్టం అందుకునేటువంటి దినము.
0: ఇస్ ద కాన్వకేషన్ డే.
1: కానీ ఈ పట్టం దేనికోసం అందుకోవాలి?
0: వై డు యూ రిసీవ్ ద డిగ్రీ?
1: ఇది కూడా ఒక విధమైనటువంటి బిరుదే.
0: దిస్ ఇస్ ఆల్సో టైటిల్.
1: ఈ బిరుదుల వల్ల మనకు కలిగేటువంటి భర్తం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ది డిగ్రీ?
1: ఈ బిరుదుల వల్ల ఏదో ఒక దాన్ని బిచ్చమెత్తి పొట్ట పోషించుకోవాలి.
0: అండ్ దిస్ డిగ్రీ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్.
1: అది కోసం కాదు. ఇది చదువు.
0: ఇస్ నాట్ ఫర్.
1: ఈ చదువు కూడా ఉండాలి.
0: Yes, it's also required.
1: హేమ సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: The secular knowledge to live well in this world and the spiritual knowledge thereafter.
1: మనకు మనోభావం ఉండినంత వరకు కూడాను ఈ యొక్క విద్యలంతా మనం అభ్యసించాలి.
0: So long we travel, live at the level of the mind, we should acquire this secular knowledge.
1: మరిగిపోతుందొ ఆనాడు ఏది మనకు అక్కర్లేదు.
0: The moment you transcend the mind, you don't need any.
1: కనుక మనసు ఉండినంత వరకు కూడాను మనిషి అనేటువంటి పేరు తెచ్చుకుంటాడు.
0: So long you have this manas, the mind, your manishi, the human.
1: మనసు పోయిన తర్వాత వీడు మనిషి కాదు.
0: When once the mind is transcended, you are no longer
1: human.
0: You are
1: అదే మాధవత్వము.
0: You are divine.
1: ఈ మనసు అనేటువంటిది కేవలము ఒక పవిత్రమైన దానికి ప్రవేశించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఆన్ ఇట్స్ ఓన్ డస్ నాట్ గో ఆఫ్టర్ సాంక్టిటీ.
1: కనుక ఈ కాస్మిక్ అనేటువంటి ఒక మైండ్ మనకు రావాలి.
0: We should acquire that cosmic divine level.
1: దీని విదేశీయులంతా కూడాను కాస్మిక్ పవర్ కాస్మిక్ పవర్ కాస్మిక్ పవర్ అని వెల్లడి చేస్తున్నారు.
0: The Westerners call it as cosmic power.
1: వాడు ఈనాడు దీన్ని తెలుసుకున్నారో ఏమిటో.
0: They have come to know of it today.
1: కానీ భారతీయులు ఏనాడో తెలుసుకున్నారు.
0: But Bharatiyas have learned this cosmic power long back.
1: కానీ తెలుసుకున్నారు కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: They have known cosmic power but they have not practiced, implemented.
1: ప్రాక్టికల్ లో రావాలి మనము.
0: దే షుడ్ ఎక్స్పీరియన్స్ ద ప్రాక్టికల్ ఫీల్.
1: ప్రజలందరూ ఈనాటి పండితులందరూ కూడా ప్రాక్టికల్ సైన్స్ లోపల కేవలం హీరోలు ఉన్నారు.
0: ఆల్మోస్ట్ ఆల్ స్కాలర్స్ పండిట్స్ టుడే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టికల్ ఫీల్డ్.
1: ప్రాక్టికల్ దీనికి కాకుండా పర్సనల్ దీనికి పోవాలి.
0: From practical life, we should go to the personality level.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం గుర్తించడానికి వీలవుతుంది.
0: Then you can understand the spirit, Atma.
1: ఇక్కడ క్వాంటిటీ ఒకటి క్వాలిటీ ఒకటి ఉండాలి.
0: One stands for quality, other for quantity.
1: ఈనాడు మనం చదివే చదువులు కానీ చేసే పనులు కానీ తలచే తలుపులు కానీ అన్ని కూడాను కేవలము క్వాంటిటీది.
0: All the knowledge that we acquire, all the tasks that we undertake are only just constitute quality.
1: కానీ క్వాలిటీ నీవు ప్రవేశించాలి.
0: బట్ గెట్ ఇన్ టు దట్ క్వాలిటీ, నాట్ మియర్లీ క్వాంటిటీ.
1: ఇక్కడ చూస్తే బ్యాంగిల్ అంటారు, ఒక బంగారు.
0: అండ్ హియర్ యూ హావ్ ద గోల్డ్. హియర్
1: ఇక్కడ వేసుకుంటే చైన్ అన్నారు.
0: యూ హావ్ గాట్ ద రింగ్ ఓవర్ దేర్ అండ్ ద చైన్ రౌండ్ ద నెక్.
1: ఇది నోస్ రింగ్ అన్నారు.
0: అండ్ యూ హావ్ గాట్ ద నోస్ స్టడ్.
1: కానీ ఇవన్నీ పేర్లు వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద నేమ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ బంగారు ఒక్కటే.
0: బట్ గోల్డ్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: Jewels are many, but gold is one.
1: పశువుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
0: ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
0: దౌ దర్ మెనీ ఆఫ్ ది బీయింగ్స్.
1: జాతి భేదం వేరు, జన్మం ఒకటే.
0: దేర్ మే బి మెనీ నేషనాలిటీస్ బట్ వాట్ ఇస్ వన్.
1: మానవులు తెలివి తప్పి.
0: అండ్ యు ఫర్గెట్ ది రియాలిటీ.
1: బ్రతుకు కోసం బహుబాధబద్ధులైరి.
0: యు సఫర్ సో మచ్ టు ఎర్న్ యువర్ లివింగ్.
1: ఇది కేవలం లౌకికమైన బ్రతుకు కోసమని ఇంత బాధలు పడుతున్నాం మనం.
0: యు సఫర్ అండ్ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ అ లాట్ ఫర్ దిస్ వరల్డ్.
1: కాదు కాదు, మన బ్రతుకు తన బ్రతుకే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ ట్రూలీ స్పీకింగ్ ఇస్ నోబుల్ వన్.
1: అంత దైవం యొక్క దీనిది.
0: ఎవ్రీథింగ్ గోస్ బై గాడ్స్ విల్.
1: అంత దైవం యొక్క సంకల్పమే.
0: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ ఇస్
1: జరిగేదంతా కూడాను ఇదంతా ఒక నాటకంగా ఒక పనిముట్టుగాని మీరు ఉపయోగించుకుంటున్నారు.
0: జస్ట్ కన్సిడర్ వాట్ ఆల్ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇస్ జస్ట్ ఎ డ్రామా, యూ బీయింగ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కనుక
0: సో
1: మనం నిజంగా విచారణ చేస్తే,
0: ఇఫ్ వి ఇన్వెస్టిగేట్ ట్రూలీ,
1: మానవత్వం అనేటువంటిది కేవలం మనస్సుతో కూడినటువంటిది మానవత్వం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ ద మైండ్.
1: కానీ వేదాంతంలో ప్రవేశించి చూస్తే మనసు లేనిదే మానవత్వం.
0: బట్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ షుడ్ ట్రాన్సెండ్ ద మైండ్.
1: అతడే మానవుడు.
0: అండ్ దెన్
1: ఈ మానవుడు అనేటువంటి వాని స్వరూపం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ట్రూ ఫామ్?
1: ఆత్మ ఒక్కటే.
0: ఈజ్ ఆత్మ.
1: ఈ ఆత్మ అనేటువంటిది ఏమిటి?
0: What is Atma?
1: దాని చైతన్యం ఏమిటి?
0: What is awareness?
1: దీనికంత కూడా ఒక శక్తివంతమైనటువంటిది.
0: It is so powerful in
1: reality. ఒక రూపనామం లేదు.
0: It has no specific name.
1: శక్తి మాత్రం ఉంటున్నది.
0: It has got the name of awareness.
1: కరెంట్ చూస్తే మనకు ఏ రూపము కనిపించదు.
0: ది కరెంట్ as such has no form.
1: బల్బులో చూస్తే బల్బు రూపకంగా ఉంటుంది.
0: బట్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్.
1: ఫ్యాన్ లో చూస్తే బల్బ్ ఫామ్ ఆఫ్ వస్తుంది.
0: ఫ్యాన్ ఆర్ ఎ బల్బ్.
1: స్టవ్ రూపంలో చూస్తే వంట చేస్తుంది.
0: అండ్ ఇన్ ఎ స్టవ్ ఇట్స్ ఇట్ హీట్స్.
1: కానీ ఒక్కొక్క దాని ఎందుకు ఒక్కొక్క పని చేస్తుంది.
0: బట్ ఇట్ వర్క్స్ ఇన్
1: డిఫరెంట్ వే. కరెంట్ కు రూపం లేదు.
0: బట్ కరెంట్ హస్ నో స్పెసిఫిక్
1: ఫామ్. కానీ శక్తి ఉంది.
0: ఇట్ హస్ పవర్.
1: ఆ కరెంటు, ఆ కరెంటా ఎంత నాకు ఉపకారం చేసావని చేయబెట్టి చూడు, షాక్ కొట్టేస్తుంది.
0: బై ప్రైజింగ్ ద కరెంట్ యూ కెనాట్ పుట్ యువర్ ఫింగర్ అండ్
1: ఆ శక్తి ఉన్నది దానికి.
0: ఇట్ హాస్ గాట్ ద పవర్.
1: కనుకనే కాస్మిక్ డివైన్ అన్నారు దీన్ని.
0: దిస్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఇది ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
1: మన దేహాన్ని మనం ముట్టితే కూడా షాక్ వస్తుంది.
0: ద మూమెంట్ యూ టచ్ యువర్ బాడీ యూ ఫీల్ ద షాక్.
1: ఇది నా వేలు, ఇది నా దేహం అని భావంతో నీవు ముట్టితే షాక్ రాదు.
0: But if you got the body feeling that is your finger, your body, you don't get the shock.
1: Kai amtha divyamaina shakti ane bhavamto nee muttu amtha basam avutundi.
0: With the feeling of the divine power, you will feel that shock.
1: Mana prachina drama valandaru kudanu kathalanni kudanu raavadaniki ide moola kaaranam.
0: This is the main cause for the folklore and the stories in the villages.
1: Basmasurudu ani oka katha untundadi.
0: You must have heard the story of Basmasura.
1: Chey pettinatundi vaadanta basam aipothadani.
0: Basmasura, whosoever came down.
1: అదే కాస్మిక్ ఎనర్జీ.
0: అండ్ దట్ ఇస్ కాస్మిక్ ఎనర్జీ.
1: ఈనాడు మన ఎనర్జీని అంతా కూడా ఎంతవరకు వేస్ట్ చేస్తున్నాము?
0: వీఆర్ వేస్టింగ్ దిస్ ఎనర్జీ ఎ లాట్.
1: మానవునికి ఉన్నది ఒకటి, నాలుగు ఉన్నాయి.
0: దేర్ ఆర్ ఫోర్ ఎసెన్షియల్స్.
1: ఎనర్జీ, నాలెడ్జ్.
0: ఎనర్జీ ద నాలెడ్జ్.
1: అదే నాలెడ్జ్ అన్న.
0: దట్ ఈస్ నాలెడ్జ్.
1: నాలెడ్జ్ కాదు అది.
0: ఇస్ నాట్ నాలెడ్జ్.
1: ఇన్నర్ ఎనర్జీ.
0: ఇస్ రియల్ ఎనర్జీ.
1: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయాలి.
0: వీ హావ్ టు స్కిల్ దిస్ నాలెడ్జ్.
1: కానీ ఈనాటి విద్యార్థులు కానీ ఈనాటి ప్రజలు కానీ దాన్ని స్కిల్ చేయటం లేదు.
0: బట్ ఏదర్ స్టూడెంట్స్ ఆర్ పీపుల్
1: తీసేస్తున్నారు, కిల్ అవుతా ఉంది.
0: దే డోంట్ స్కిల్ దేర్ నాలెడ్జ్, దే రిమూవ్ ది ఎస్, దే కిల్ ది నాలెడ్జ్.
1: ఎప్పుడు నాలెడ్జ్ ని కిల్ అయిపోయిందో అప్పుడు ఇన్సైడ్ రాదు, అవుట్ సైడ్ వస్తుంది.
0: వెన్ వన్స్ ది నాలెడ్జ్ ఇస్ కిల్డ్, యూ బికమ్ అవుట్ వర్డ్.
1: అవుట్ లుక్స్ వస్తుంది మనకంతా.
0: యూ విల్ హ్యావ్ అవుట్ లుక్స్.
1: ఇన్నర్ లుక్ లేదు.
0: యూ విల్ నాట్ హ్యావ్ ఇన్సైడ్.
1: ఎప్పుడు అవుట్ లుక్ గా వచ్చేస్తుందో అప్పుడు
0: ది అవుట్ లుక్
1: బ్యాలెన్స్ తప్పిపోతుంది.
0: దిస్ అవుట్ లుక్ ఈస్ ద కాస్ ఫర్ ద లాస్ ఆఫ్ బ్యాలెన్స్.
1: మానవుడే చంచలత్వంతో జీవిస్తున్నాడు.
0: ద వన్ దట్ లూజెస్ ద బ్యాలెన్స్ విల్ హ్యావ్ వేవరింగ్ మైండ్.
1: బ్యాలెన్స్ మనం పోషించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ కీప్ అప్ మెయింటైన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ ను పోషించడానికి వీలవుతుంది.
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ కరెక్ట్ గా వస్తుంది.
0: వెన్ వన్స్ యూ స్కిల్ ద నాలెడ్జ్ యూ కెన్ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: ప్రత్యేకంగా ఇప్పుడు ఇంటికి పోయి మీరు ప్రయత్నం చేయండి.
0: యూ ట్రై టు నైట్.
1: అంతా సత్యమైనటువంటిది.
0: యూ విల్ అండర్స్టాండ్ ద ట్రూత్ దెన్.
1: కానీ నీ భావంలో ఇన్ని మార్పులు కలుగుతున్నాయి.
0: యువర్ ఫీలింగ్స్ బ్రింగ్ ఆల్ దీస్ చేంజెస్.
1: పిచ్చి భావం అంతా కూడా పక్కకు నెట్టి
0: గివ్ అప్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేహాభిమానం కొంతవరకు మాత్రం అదుపుకొని ఉంటి
0: అండ్ విత్ లిటిల్ బాడీ ఫీలింగ్.
1: ఈ దేహాభిమానం చేతనే ఇన్ని రకమైనటువంటి బాధలు కలుగుతున్నాయి మనకు.
0: విత్ ఫుల్ అండర్స్టాండింగ్ ద బాడీ అటాచ్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫికల్టీస్.
1: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: గెట్ యువర్ సెల్ఫ్ అటాచ్డ్ టు.
1: చాలా మంది ఏమిటి ఆత్మాభిమానం, చిన్న చిన్న పిల్లలకంతా ఎందుకు అని బాధిస్తుంటారు.
0: మెనీ కన్సిడర్ దిస్ టీచింగ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: చిన్నవాడు కాదు, పెద్దవాడు కాదు, ఎవరికైనా ఇది అత్యవసరమైనటువంటిది.
0: బట్ హూస్ ఎవర్ మే బి ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు ఎవ్రీబడీ.
1: బాల్యమునందున
0: ఇన్ చైల్డ్ హుడ్
1: పలువురితో కూడి
0: జాయినింగ్ మెనీ
1: ఆటపాటలు ఎందు ఐక్యమగును.
0: ద చైల్డ్ గోస్ ఆన్ సింగింగ్ అండ్ ప్లేయింగ్.
1: ఎవరు మర్దించ అలా విరుకుతున్న పోరికి కామిని లోలుడై కాలుచుండు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ హీస్ ఆఫ్టర్ రొమాన్స్.
1: మధ్య వయస్కున
0: ఇన్ ది మిడిల్ ఏజ్
1: భోగభాగ్యములన్నీ అనుభవించి
0: హి ఇస్ సో బిజీ విత్ ప్లెజర్
1: జీవితం అనేటువంటి దాన్ని విసుగుపడిపోతున్నాడు.
0: అండ్ హి గెట్స్ డిస్గస్టెడ్ విత్ లైఫ్.
1: అంత్యకాలం రాగా
0: అట్ ద ఎండ్
1: అన్నీ వదిలి
0: హి గివ్స్ అప్ ఆల్
1: ఆత్మ ఆత్మ అని చింతిస్తున్నాడు.
0: దెన్ హి థింక్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
1: ఈ కట్ట కడపడికి పోయి ఆత్మ ఆత్మ అని చింతిస్తే నీకు ఎట్లా వస్తుంది?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆత్మ?
1: డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ.
0: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: చాలా యువకుడుగా ఉన్నప్పుడే దీన్ని తగినటువంటి కృషి చేయి.
0: అట్ దిస్ యంగ్ ఏజ్ స్టార్ట్ ఎర్లీ.
1: ఈ యువకత్వం లోపల అంత శక్తులను పాడు చేసుకుని
0: ది యూత్ ఇస్ సో పవర్ఫుల్ ఇఫ్ యు వేస్ట్ ఇట్.
1: వృద్ధాప్యంలో దేవుడా దేవుడా అని దేవుడాడితే నీకు లభించేటువంటిది ఏం?
0: ఇన్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ దట్ యు గెట్ బై సేయింగ్ గాడ్ అండ్ గాడ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క కాస్మిక్ ఎనర్జీ ఒకటే అని భావించండి.
0: కన్సిడర్ దిస్ వన్నెస్, ద కాస్మిక్ ఎనర్జీ,
1: ఇదంతా యూనివర్సల్ కాస్మిక్.
0: That's all others represent individual cosmic.
1: దీన్ని డివైన్ కాస్మిక్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ డివైన్ కాస్మిక్.
1: ఈ డివైన్ కాస్మిక్ అనేటువంటిది మన ఎందే ఉన్నది కానీ బయట లేదు.
0: దిస్ డివైన్ కాస్మిక్ ప్రిన్సిపల్.
1: ఈ ప్రపంచం లోపల ఎన్ని శక్తులు మనం చూస్తున్నామో,
0: all the power that you find in the world,
1: ఎన్ని శక్తులు మనం చదువుతున్నామో,
0: all that you learn,
1: ఎన్ని శక్తులు మనం వింటున్నామో,
0: all that you hear,
1: అన్ని శక్తులు మన ఎందే ఉంటున్నాయి.
0: Are within you.
1: మనలో లేనటువంటివి ఇంకోరులో లేదు.
0: That which is not in you,
1: మనలో లేనటువంటివి ఎక్కడ చూడడానికి వీలు కాదు.
0: That which is not in you cannot be found.
1: Reflection, reaction, resoundly.
0: Because everything represents
1: reaction. ఒక దైవ సమానుడే.
0: So every human being is divine.
1: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకున్నప్పుడు
0: వన్స్ యు నో దిస్
1: ఈ చింతలకు, ఈ విషయములకు, ఈ దుఃఖములకు ఏమాత్రము గురి కావు.
0: వెన్ వన్స్ యూ రియలైజ్ దిస్ ట్రూత్ యూ విల్ నెవర్ సఫర్.
1: దేహాభిమానం పెరుగుతూ పెరుగుతూ పోయే కొలది దుఃఖం కూడా పెరుగుతూ వస్తుంది.
0: యాజ్ యు హావ్ మోర్ అండ్ మోర్ బాడీ అటాచ్మెంట్ యూ విల్ బి మోర్ మిజరబుల్.
1: దీనిని పురస్కరించుకుని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
1: వైరాగ్యము అన్నారు.
0: వేద కాల్స్ ఇట్ రెనన్సియేషన్.
1: అన్ని వదిలిపెట్టి పోమని కాదు.
0: వైరాగ్య డస్ నాట్ మీన్ టు రన్ అవే ఫ్రమ్ ఆల్.
1: అన్నింటి యందు కూడా ఏకత్వాన్ని దర్శించు.
0: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఆల్.
1: భిన్న భిన్న రూపంలో నీవు తెచ్చుకోవద్దు.
0: డోంట్ గో బై మల్టిప్లిసిటీ.
1: నీవే నీవే కల్పించుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ యువర్ మేకింగ్.
1: కల్పించుకున్నటువంటివి ఎంతకాలం ఉంటాయి?
0: ఆల్ దట్ ఇస్ ఆర్టిఫిషియల్ విల్ నాట్ లాస్ట్ లాంగ్.
1: కల్పించుకున్నటువంటి గాలి దూకితే పోతాయి.
0: ఆల్ దట్ ఇస్ ఆర్టిఫిషియల్ విల్ నాట్ లాస్ట్ లాంగ్.
1: పుట్టినవి, మనలో పుట్టినవి,
0: దట్ విచ్ ఇస్ బోర్న్ ఇన్ యూ,
1: ఎవరో తెచ్చి పెట్టినవి కాదు.
0: నాట్ గిఫ్టెడ్ టు
1: యు. ఈనాడు నీవు చదివినవన్నీ కూడా నీవు తెచ్చి పెట్టుకున్నటువంటివి.
0: ఆల్ దట్ యు ఆర్ లెర్నింగ్ ఆర్ దోస్ బ్రాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కానీ అవి కూడా ఈ భౌతిక లోకానికి అవసరమే.
0: హౌ ఎవర్ ఇట్స్ నెసెసరీ టు దిస్ వరల్డ్.
1: అయితే ఈ భౌతిక లోకానికి ఎంతవరకు అంతవరకు మనం చేసుకోవాలి.
0: బట్ ది వరల్డ్ నాలెడ్జ్ షుడ్ బి అండర్ సర్టన్ స్టిపులేషన్.
1: రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: కెన్ యూ కాల్ ఆల్ దోస్ పీపుల్ ఎడ్యుకేటెడ్ బికాస్ దే నో హౌ టు రైట్ అండ్ రీడ్?
1: పొంద విద్యావంతుడగునా?
0: యు కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ బై అటెండింగ్ ద కాలేజ్?
1: కాదు కాదు.
0: నో నో.
1: సద్భావం సద్గుణము లేక విద్యలు సద్బుద్ధిలగునా?
0: Without good sentiments, good feelings and good thoughts, can you call yourself educated?
1: బ్రతుకుటకు విద్యన్నా పసిపచ్చులు బ్రతకలేదే.
0: If your education is just for a living, don't you find birds and
1: bees? బ్రతుకోసం కాదు ఈ విద్యలంతా.
0: Education is not for a living.
1: నీ జీవిత కోసం.
0: Education is for life.
1: Education for life.
0: Is education for life?
1: Not for living.
0: Is not for living.
1: ఈ లివింగ్ కోసం మనం ఎందుకు ఇంత అవస్థలు పడాలి?
0: Why should you struggle for living?
1: పసిపచ్చి మృగాదులంతా చేస్తుండేదా, జీవిస్తుండేదా?
0: యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ లివింగ్.
1: ప్రేమ స్వరూపులారా, మానవుడై పుట్టినందుకు మహత్తరమైనటువంటి దివ్యశక్తిని మనం గుర్తించాలి.
0: Demonstrate yourself.
1: ఆ దివ్యశక్తిని మనం ప్రవేశించాలి.
0: We should get into that realm.
1: ఆ దివ్యశక్తిని మనం అనుభవించాలి.
0: We should experience it.
1: ఆనందించాలి.
0: You should be happy.
1: ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: And you should share this bliss with everybody.
1: మనం ఈనాడు పంచవలసింది ఆనందమే కానీ దుఃఖం కాదు.
0: What we have to share is bliss but not misery.
1: ఇది మానవుని యొక్క పవిత్రత.
0: This is the sanctity.
1: ఈ మానవుని యొక్క జీవితత్వము.
0: This is the life principle.
1: ఈ మానవుని యొక్క పవిత్రము.
0: And their life is sanctity.
1: చదువులు మీరు చదవండి. అయితే లోక చదువు కూడా అవసరమే.
0: This education you have to acquire. Our worldly knowledge is necessary.
1: దాన్ని కూడా పరిమితంగా పెట్టుకుని.
0: It should be under certain restrictions, limits.
1: లేకపోతే మేము ఎందుకు కాలేజీలు స్థాపించాము?
0: Why have we started the institutions?
1: విద్య సంస్థలు స్థాపించాము.
0: Why do we have institutions?
1: ఇహమును సుఖింప హేవతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య.
0: Secular knowledge to be happy in this world, spiritual knowledge thereafter.
1: ఇది దేహానికి తోడుపడేటువంటిది ఈ విద్యలన్నీ.
0: సెక్యులర్ నాలెడ్జ్ హెల్ప్ యూ టు సస్టైన్
1: కానీ లైఫ్ కు తోడ్పడేటువంటివి కాదు.
0: ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఫర్ లైఫ్.
1: ఆత్మతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది కాదు ఇది.
0: ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు రికగ్నైజ్ ది ఇన్నర్
1: డివినిటీ. గుర్తింపజేసుకుంటే
0: ఇఫ్ యూ అండర్స్టాండ్
1: అంతకు మించినటువంటి చదువు మరొకటి లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ యాజ్ ఆఫ్ నౌ.
1: విలువనన్నీ తెలిసిన ఈ బాధ ఉండు.
0: హావింగ్ లెర్న్డ్ ఆల్ దిస్
1: అన్ని తెలిసినటువంటి ఈ యొక్క బాలకుడు
0: అండ్ ద బాయ్ హూ నోస్ ఎవ్రీథింగ్
1: తన విలువ తాను ఎందుకు తెలుసుకోలేదు?
0: డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తున్నావు.
0: వి గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ.
1: ఈ ప్రశ్నలు వేసి హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేది అనుకుంటే హూ ఆమ్ ఐ అని ఒక ప్రశ్న నీకు నువ్వు వేసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఎవ్రీబడి హూ ఆర్ యూ, పుట్ ఎ క్వశ్చన్ అన్ టు యువర్ సెల్ఫ్, హూ ఆమ్ ఐ,
1: హూ ఆమ్ ఐ. నీకు నీవు తెలియకుండా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అంటే ఏమిటి ప్రయోజనం?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ బట్ యూ వాంట్ టు నో ద అదర్ మ్యాన్.
1: నిన్ను నీవు తెలుసుకున్న తర్వాత అందరూ తెలిసిపోతారు.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్ దెన్ రెస్ట్ విల్ బి నోన్.
1: ఈజీగా తెలిసిపోతారు.
0: ఈజీలీ యు కెన్ అండర్స్టాండ్.
1: కనుక నీ యందు ఉన్నటువంటి తత్వమే అందరి యందు ఉంటున్నది.
0: ద నేచర్ విచ్ ఇస్ ఇన్ యూ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్
1: అదర్. ఇదంతా కూడా యూనివర్సల్ కాన్షియస్నెస్ గా ఉన్నది.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూనివర్సల్ కాన్షియస్నెస్.
1: మైండ్ కూడా కాన్షియస్నెస్.
0: మైండ్ ఇస్ ఆల్సో కాన్షియస్.
1: బుద్ధి కూడా కాన్షియస్నెస్.
0: సో ఆల్సో ది
1: ఇంద్రియములంతా కాన్షియస్నెస్.
0: ఎవ్రీథింగ్ ఇస్ కాన్షియస్.
1: సంకల్పం కూడా కాన్షియస్నెస్.
0: సో ఆల్సో ది రెస్ట్.
1: మీరందరూ కాన్షియస్నెస్ అంటే ఏదో దివ్యమైన శక్తిగా మీరు భావిస్తున్నారు.
0: వెన్ ఇట్ ఇస్ సెడ్ యు ఆర్ ఆల్ కాన్షియస్నెస్ యు కన్సిడర్ సంథింగ్ స్పెషల్.
1: ప్రాక్టికల్ గా ఉండేటువంటి కాన్షియన్స్.
0: బట్ అట్ ఇండివిడ్యువల్ లెవెల్ ఇట్ ఇస్ కాన్షియన్స్.
1: రెండోది కాన్షియన్స్.
0: ది నెక్స్ట్ ఇస్ కాన్షియస్.
1: మూడోది కాన్షియస్నెస్.
0: ద థర్డ్ వన్ కాన్షియస్నెస్.
1: కాదు కాదు. అంతా కాన్షియస్నెస్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఇస్ కాన్షియస్నెస్.
1: ఇలాంటి దివ్యమైన శక్తిని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ది డివైన్.
1: అప్పుడు ఏ దుఃఖం కానీ, ఏ విచారం కానీ, ఏ బాధలు కానీ మనకు ఉండవు.
0: దెన్ యూ నెవర్ సఫర్, యూ నెవర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ నార్ డిఫికల్టీస్.
1: ఇది నా యొక్క విశ్వాసము.
0: దిస్ వాట్ భగవాన్
1: సే. ఇది నా యొక్క అనుభవము.
0: దిస్ ఇస్ భగవాన్.
1: ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్.
0: దిస్ ఇస్ ఎక్స్పీరియన్స్.
1: మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాను.
0: భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
1: నేను ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎ ప్లీస్ఫుల్ స్టేట్.
1: విషయంలో కూడా నాకు విచారం లేదు.
0: భగవాన్ హాస్ నో వరీ ఆఫ్ ఎనీ సార్ట్.
1: బర్త్డే వస్తే హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చాలా మంది వస్తుంటారు.
0: మెనీ కమ్ అండ్ టెల్ భగవాన్ హ్యాపీ బర్త్డే.
1: హ్యాపీ లేని వాడికి హ్యాపీ చెప్పు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. దేహాలు వస్తుంటాయి, పోతుంటాయి.
0: గ్రీట్ అదర్స్ హూ ఆర్ నాట్ హ్యాపీ.
1: కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి.
0: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
1: కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి.
0: Difficulties come and go.
1: ఇప్పుడు పాసింగ్ క్లౌడ్స్.
0: All the difficulties are like passing clouds.
1: ఆ పాసింగ్ క్లౌడ్స్ చూసి నువ్వు ఎందుకు బెదురుకుంటావు?
0: Why are you afraid of these passing clouds?
1: ఏనాటికైనా దేహాలు పోయేటువంటివి.
0: The body is bound to.
1: ఇది వాటర్ బబుల్.
0: Your body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like
1: ఈ మంకీని ఎందుకు నువ్వు ఫాలో చేస్తావు?
0: Why should you follow the mad monkey, the mind?
1: చేస్తావు.
0: Why the body water
1: follow
0: bubble?
1: The conscious.
0: Follow the consciousness.
1: ఈ కాన్షియస్నెస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియస్నెస్.
1: ఆ శాశ్వతమైనటువంటి దాన్ని ఫాలో చేయి.
0: ఫాలో దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మీ యొక్క జీవితానికి గమ్యము, ధన్యము.
0: That is your goal. There lies redemption.
1: ఏ మానవుడైనా సరే.
0: Any man.
1: లోకంలో ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలి, ఆనందం కావాలి అంటుంటాడు.
0: Any man aspires for bliss.
1: ఈ ఆనందం అనేది మన యందే ఉంటుందది.
0: The bliss is in you.
1: దీనికి పంచకోశములని పేరు పెట్టారు.
0: And it has five sheets.
1: బాడీ అన్నమయ కోశము.
0: The body stands for sheet
1: mind,
0: of food.
1: బుద్ధి, చిత్తము ఈ మూడు కూడా చేరి సూక్ష్మమైనటువంటి.
0: The mind and the intellect are subtle.
1: అది ప్రాణమయము.
0: That is life.
1: ఈ ప్రాణమయమైన తర్వాత మనోమయము.
0: Behind the sheath of life and the sheath of mind. And then you find the wisdom.
1: విజ్ఞానమయం తర్వాత ఆనందమయం. కట్టగడపటికి ఆనందమయమే మనకు గమ్యము.
0: This blissful sheath is the final.
1: కనుక ఈ విజ్ఞానమయమైనటువంటిది ఈనాటి సైన్స్ కు సంబంధించినటువంటిది కాదు.
0: The sheath of wisdom is not related to science.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు.
0: A small example.
1: మానవుని యందు
0: in man
1: ఒక విధమైనటువంటి వ్యత్యాసములు మనకు గోచరిస్తుంటాయి.
0: We find certain differences.
1: బాల్యము, యవ్వనము, వార్ధక్యము అనే కౌమారము, వార్ధక్యము.
0: We find different stages. The childhood,
1: ఈ నాలుగు స్థితులంతా మనం మార్చుకుంటున్నామే కానీ ఈ దేహంలో నువ్వు మారిపోయినావా?
0: In fact, the state, various states change, but the real you
1: బాల్యము
0: does not change.
1: నేను అంటావు.
0: In fact, who are you? You say, I.
1: ఇది నా యవ్వనము, ఇది నేను అంటావు.
0: Oh, well, you say, I every time.
1: ఇది వార్ధక్యము, ఇది నేను అంటావు.
0: In the old age, you say, I.
1: ఇది కౌమారము, నేను అంటావు.
0: In the stage, you
1: say, I. అన్ని నేను, నేను. ఆ నేను అనేటువంటిది ఎవరు గుర్తించుకో.
0: In every state, you claim to be
1: I.
0: What is this I?
1: I ఏకాక్షరము.
0: I is single letter.
1: అదొక్కటే ఏకాక్షరము.
0: I is one letter.
1: ఏకాక్షరానికి మనం అనేక విధమైనటువంటి డెకరేషన్ చేస్తున్నాము.
0: And this single letter I is given many names.
1: ఇది ఇంగ్లీష్ లో చూస్తే I అన్నారు.
0: In English, single letter I.
1: I అనగా నేను అని.
0: I, yes.
1: నేను అనేటువంటిని కట్ చేసేసేయి.
0: This I, single letter I, should be struck off.
1: Cross అన్నారు.
0: They, when I is struck off, it is cross.
1: Cross అనగా ఏమిటి? దీని తలంతు కొట్టేసేయి.
0: Cross
1: నేను అనేటువంటి అహంకార తలను కొట్టేసేయి.
0: Cross means chop off the head.
1: అది ఏది అయిపోయినాడు. He is my father అన్నాడు.
0: And then Jesus said, he is my father.
1: కనుక ఈ క్రాస్ అనేటువంటి దాని అర్థాన్ని కూడా మీరు గుర్తించుకోవాలి.
0: Know the meaning of the cross.
1: అయ్యి అనేటువంటి అర్థాన్ని కూడా నువ్వు గుర్తించుకొని వర్తించాలి.
0: You should know the significance.
1: ప్రతి చిన్న దృశ్యం నందు కూడా నువ్వు ఎంతో గాఢమైనటువంటి యొక్క అంతరార్థం ఉంటుండాలి.
0: In every event, in every scene, there's a lot of inner meaning.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీ యొక్క జీవితమే ప్రేమమయమైనటువంటిది.
0: Your life,
1: ఏదైనా మారవచ్చును కానీ ప్రేమ మారదు.
0: Anything may change, but love never changes. లౌకిక
1: ప్రేమలు ఎన్నో మారుతుంటాయి.
0: The rest may change.
1: కానీ నిజమైన ప్రేమ ఒక్కటే.
0: The true love is one.
1: ప్రేమ యందే పుట్టి, ప్రేమ యందే పెరిగి, ప్రేమ యందు నశించును ప్రేమమయము.
0: In fact, the life is born in love. The life sustains in love. Annihilates in love.
1: కనుకనే ప్రేమమయమైపోతున్నాం మనం.
0: The life is full of love.
1: నిజంగా ఆ ప్రేమమయం కావాలి.
0: In fact, it would be personification of love.
1: ఐ అనేటువంటి తీసివేసి ఆ ప్రేమను మాత్రం పెట్టుకోండి.
0: కట్ ఆఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ ఈగో అండ్ కీప్ ది లవ్.
1: ఆ ఈగో అనేటువంటిది ఎప్పుడు మనలో ప్రవేశించినో అప్పుడు ప్రేమంతా భస్మం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యువర్ ఈగోయిస్టిక్ ద లవ్ ఇస్ బర్న్.
1: ఆ ఈగోకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: అది వస్తుంది, పోతుంది.
0: ఇట్ మే కమ్ అండ్ గో.
1: అది మన ఆహార విహారంతో సంభవించేటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ అవుట్ ఆఫ్ ది
1: మన లోపల నుంచి వచ్చేటువంటివి కాదు. అది
0: ఇస్ నాట్ యువర్ రియాలిటీ.
1: నిజంగా జీవితం యొక్క పవిత్రత మీరు గుర్తించి చేస్తుంటే మన లోపల ఏమాత్రం కూడా కల్మషం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ ఫిల్త్ విత్ ఇన్ యూ.
1: లోపలంతా పరిశుద్ధమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ప్యూర్.
1: నిర్మలం, నిర్గుణం, నిస్వార్థము, ప్రేమ.
0: ఇట్ ఇస్ ప్యూర్, సెల్ఫ్లెస్, ఎటర్నల్, ఇమ్మోర్టల్ నెక్టరైన్.
1: కనుకనే దీనిని భగవంతునికి అష్టవిధములైనటువంటి పేర్లుగా రూపొందింపజేశారు.
0: దీస్ ఆర్ ఆల్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్.
1: నిర్గుణం,
0: ఫార్మ్లెస్
1: రూపమే.
0: Formless, attributeless.
1: శబ్ద బ్రహ్మము.
0: It is the one who sounds.
1: చరాచరము.
0: Movement.
1: జ్యోతిర్మయము.
0: Light.
1: వాంగ్మయం.
0: Word.
1: నిత్యానందమయం.
0: Wisdom.
1: పరాత్పరమయం. మాయామయం.
0: Supreme.
1: శ్రీమయం.
0: Illusion.
1: శ్రీమయం.
0: And affluent.
1: అంతా ఈ 8 వర్ణములంతా కూడాను ఒక్కదానికి పెట్టినటువంటి పేర్లు.
0: These are all the 8 attributes of the divine.
1: పేర్లు వేరు వేరుగా ఉన్నది కానీ రూపం ఒక్కటే.
0: Names are different but the reality is one.
1: అయితే
0: however,
1: నీ యొక్క భావమును నీవు ఈ భౌతికమైన రూపంతో మార్చుకుంటూ పోతున్నావు.
0: బట్ యువర్ ఫీలింగ్స్ ఆర్ వరల్డ్లీ, యు హావ్ గాట్ టు చేంజ్ దెం నౌ.
1: అది ఏ పెద్ద పొరపాటు.
0: దట్స్ వి హావ్ టు నో.
1: దేహం పెరుగుతుంది, తరుగుతుంది.
0: ద బాడీ మై గ్రో.
1: దీన్ని మాత్రం మనం తీసుకోకూడదు.
0: డోంట్ గో బై బాడీ.
1: ఇది ఒక ఇన్స్ట్రుమెంట్.
0: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కానీ దీంట్లో ఉన్న శక్తి అంతా నీ వశమే.
0: బట్ యు షుడ్ నో దట్ ది పవర్ ఇస్ ఇన్ యు.
1: దీన్ని వశం చేసుకుని పో.
0: When once you control,
1: అప్పుడే నీవు మానవుడిగా రూపొంది, మానవత్వం దైవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ మ్యాన్ కెన్ బికమ్ గాడ్.
1: ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
0: These rest or instrument.
1: Panimutlu.
0: Or instrument.
1: Ee panimutlu neevu kaadu.
0: You are not the instrument.
1: Master the mind, be a master mind.
0: Master the mind, be a master mind.
1: Adi neevu nechukovalsinatuvanti.
0: That's what you have to acquire.
1: Kanuka neevu inkanta neevu master kaakoddu.
0: You cannot be a master with this degree.
1: You master mind. Mind ku neevu master kavali.
0: You should be a master mind. Master the mind.
1: Eppudu neevu master avutavu?
0: When do you become master?
1: Neevu manoshaktile anetundi vasam chesukunnappudu master aipothavu.
0: When once you control your mind, you are a master.
1: Kanuka
0: so
1: meer vidyarthulu
0: మీరు
1: చదవలసిన మీరు చదువుకోండి.
0: యూ హ్యావ్ టు ఎడ్యుకేట్.
1: అది ప్రకృతమైనటువంటి యొక్క భావములు.
0: దీస్ ఆర్ ఆల్ వరల్డ్లీ థింగ్స్.
1: జీవనోపాధులు.
0: దీస్ ఆర్ ఆల్ వరల్డ్లీ థింగ్స్.
1: అది కూడా ఉండాలి కొంతవరకు.
0: యు ఆర్ నెసెసరీ.
1: అంతేకాకుండా తల్లిదండ్రులు అనేక విధంగా మీ పైన ఆశలు పెట్టుకుని ఉంటుంటారు.
0: పేరెంట్స్ హ్యావ్ సో మెనీ ప్లాన్స్.
1: వాళ్ళు కూడా ఉదరించే నిమిత్తమై దీన్ని చదువు చదవాలి.
0: టు సాటిస్ఫై దెమ్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్.
1: ఈ చదువులు చదువుకుంటూ
0: అలాంగ్ విత్ ది స్టడీ
1: లోతత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ పోవాలి.
0: ఆల్సో అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ రియాలిటీ.
1: ఎప్పుడు నీవు ఆనందంగానే ఉంటావు.
0: బి బ్లిస్ఫుల్ ఆల్వేస్.
1: దుఃఖములకు కించిత్ అయిన అవకాశం ఉండదు లోపల.
0: దేర్ విల్ బి నో ఛాన్స్ స్కోప్ ఫర్ మిజరీ.
1: పవిత్రమైనటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకొని శాంతిగా సంతోషంగా జీవించి మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి ఆనందాన్ని అందించండి.
0: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్, బీ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్, బీ ఆల్వేస్ హ్యాపీ అండ్ ప్లీజ్ యువర్ పేరెంట్స్.
1: వారికి కూడా నువ్వు అవకాశం ఇస్తే నువ్వు కొంతవరకు దీన్ని అంతరార్థాన్ని ప్రబోధిస్తురా.
0: యు ఆల్సో టీచ్ యువర్ పేరెంట్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
1: కనుక తల్లిదండ్రులు కూడా బాధ పెట్టకండి.
0: నెవర్ సఫర్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే ఈ దేహాన్ని అన్ని విధాలా కనీ పెంచి అభివృద్ధి పరిచినటువంటి తల్లిదండ్రులే.
0: పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ లైఫ్.
1: మాతృదేవో పితృదేవో వారు కూడా దేవరూపం కదా భావించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ ఆర్ డివైన్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుక వారిని సంతృప్తి పరిచే నిమిత్తమై వారి ఆజ్ఞ శిరసా వహించి మీరు ప్రవర్తించి ప్రపంచంలో కూడా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క పేరెంట్ తీసుకుని రావాలి.
0: ఫాలో యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, ఒబే దేర్ కమాండ్ అండ్ బి ఎన్ ఐడియల్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక ఈ చదువులంతా కూడా లోపల అంతరాత్మకం బోధిస్తూ రావాలి.
0: అండ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ యు అక్వైర్ షుడ్ మేక్ యూ లెర్న్ ద ఇన్నర్ మ్యాన్.
1: ఇవన్నీ వచ్చిపోతుంటుంటాయి పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్.
1: కానీ లోపల ఉన్నటువంటిది ఆ యొక్క రియల్ అది పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ దట్ ఇన్నర్ రియాలిటీ ఈస్ ద పర్మనెంట్ లవ్.
1: దాన్ని నీవు ఏమాత్రము వదలకూడదు.
0: నెవర్ గివ్ ఇట్ అప్.
1: దాన్ని చలించనీయకూడదు.
0: నెవర్ అలౌ ఇట్ టు వేవర్.
1: భ్రమించనీయకూడదు.
0: అండ్ నెవర్ అలౌ టు బి లాస్ట్.
1: దాన్ని స్థిరం చేసుకుంటూ రావాలి.
0: మేక్ ఇట్ స్టడీ అండ్ స్ట్రాంగ్.
1: కనుక ఈనాటి కాన్వకేషన్ లోపల మీకు గొప్ప విద్యనంతా నేర్చుకోమని చెప్పి నేను చెప్పడం లేదు. ఎందుకంటే నేర్చుకున్నారు. ఆ నేర్చుకున్నటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టి 10 మందికి కూడా దీన్ని ఆదర్శంగా వారికి నిరూపించి మీరు కూడా ఆనందాన్ని అనుభవించాలి.
0: Bhagavan says that you have acquired very high knowledge, but yet Bhagavan wants you to put it into practice in daily life and be ideal students to the people
1: Minister
0: in the community. Minister
1: Mohan Rao, yentano goppadi chadiveda.
0: The chief guest gave wonderful talk.
1: Aani ee naadantha kuda yentano goppa vishayalanta meeku bodhinchadu.
0: He taught many of the important things.
1: Kaani aa bodhana lopala meeru entha varaku artham chesukunnaru.
0: To what extent have you understood them?
1: Okkati meeru artham chesukunte chaalu.
0: It is enough if you understand one point he referred to in his talk.
1: Oorunu kaalchalante inni indukanta enni akkipullalu kavalani nuvu yochinche cheyakudu.
0: In fact to burn you don't need many match sticks.
1: Okka pulla chikkite entaina kaalchi veyachu manam.
0: With a single match stick you can put it on fire anything.
1: Kalugane unnadi ekatvam okkate adani meeru gurtinchukunte annitini meeru సాధించవచ్చు.
0: ద ట్రూత్ ఈజ్ వన్, ద రియాలిటీ ఈజ్ వన్, ద రెస్ట్ విల్ ఫాలో.
1: కనుక ఆ ఒక్క దైవత్వాన్ని మాత్రం ఒకదాన్ని చక్కగా గుర్తించండి.
0: అండర్స్టాండ్ కాంప్రిహెండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: దాని ద్వారా ఇంక ఎన్ని సేవలైనా మీరు చేసుకోండి.
0: విత్ అండర్స్టాండింగ్ ద డివినిటీ సర్వ్.
1: దానికి నేను అడ్డు రాను.
0: భగవాన్ విల్ నెవర్ ఇంటర్ఫీర్.
1: దాని కూడా మన యొక్క దేహమే దీనికి అడ్డు ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్ ఇస్ ఎన్ ఆబ్స్టకల్.
1: చాలా మందికి తెలుసును.
0: మెనీ ఆఫ్ యు నో.
1: ఒక పెద్ద భవనం కట్టుకున్నావు నీవు.
0: యు బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
1: ఆ పెద్ద భవనంలో ఒకటి బెడ్రూమ్ పెట్టుకున్నావు.
0: వన్ రూమ్ ఇస్ ఎ బెడ్రూమ్.
1: ఒకటి డ్రాయింగ్ రూమ్ పెట్టుకున్నావు.
0: వన్ ఇస్ డ్రాయింగ్ రూమ్.
1: డైనింగ్ రూమ్.
0: వన్ డైనింగ్ రూమ్.
1: బాత్రూమ్ పెట్టుకున్నావు.
0: వన్ బాత్రూమ్.
1: ఒకటి కిచెన్ రూమ్ పెట్టుకున్నావు.
0: వన్ ఇస్ ద కిచెన్.
1: ఇవన్నీ రూములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: రూమ్స్ ఆర్ డిఫరెంట్.
1: దేనివల్ల ఇవి వేరు వేరుగా కనిపిస్తున్నాయి?
0: Why are the
1: మధ్యలో గోడలు ఉండటం వల్ల వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: బికాజ్ ద వాల్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ బిట్వీన్ యు కుడ్ ఫైండ్ డిఫరెంట్ రూమ్స్.
1: కొట్టి వేసేసేయి అంతా ఏక బయలుగా.
0: దెన్ వన్స్ యు కట్ ఆఫ్ ఆల్ ద వాల్స్ యు ఫైండ్ వన్ ఎ సింగిల్ బిగ్ హోల్.
1: కనుక ఇప్పుడంతా కూడా నువ్వు పెట్టుకునేటువంటి కూడా వాల్స్ అది దేహాభిమానము.
0: ద బాడీ అటాచ్మెంట్ ఇస్ ద వాల్.
1: దేహాభిమానం అనేటువంటి వాల్స్ అంతా కొట్టివేసి
0: cut off the wall of body
1: attachment.
0: Then you will have the vastness in the unity and the reality. How vast it is. Be broad minded. This is Bhagavan's expectation. Having been educated so long, you go out along with the knowledge. Be a knight. You practice. And be blissful. Your happiness is Bhagavan's happiness. Bhagavan does not want anything else. But Swami is telling one thing now. Here we have minister.
1: పిల్లలందరినీ సరైన మార్గంలో తెప్పించాలనుకుంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ చిల్డ్రన్ ఇన్ ద రైట్ వే
1: ఒకటే ఒకటి మార్గము
0: ఓన్లీ దేర్ ఇస్ వన్ పాత్
1: ఇది నా యొక్క ఎక్స్పీరియన్స్
0: దిస్ ఇస్ భగవాన్స్ ఎక్స్పీరియన్స్
1: ఇది మా ఇన్స్టిట్యూట్ లో వచ్చినటువంటి ఒక పవిత్రత
0: హియర్ లైస్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్
1: మా పిల్లలకు ఎట్టి ఫీజు లేదు
0: అవర్ స్టూడెంట్స్ We don't collect any fees from our students.
1: Tuition fees gaani.
0: There's no tuition fee.
1: Games fees gaani.
0: Games fee.
1: Inkemi oka examination fee.
0: Examination fee. Library fee. Nothing.
1: Ledu.
0: No fee.
1: Otti chetulto vastaru.
0: They come with empty hands.
1: Gatti mootan ettukoni pothunnaru.
0: They carry the bundle and heaps with them.
1: Intiye kaakunda. వీరికి వినయ విశ్వాసములు కూడా పెరుగుతుంటాయి
0: దే రిటర్న్ ఇన్ ఫుల్
1: వినయ సంపన్న వినయం చాలా పెరగాలి
0: హ్యూమిలిటీ ఇస్ ఎసెన్షియల్
1: ఈనాడు అవుట్ సైడ్ వినయం లేకుండా పోవడానికి కారణం ఏంటి
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద అబ్సెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ
1: కడుతున్నారు
0: They pay money.
1: వాళ్ళని ఎవరు అడగడానికి అవకాశం లేదు.
0: They have no authority to question.
1: This is my నా ఇష్టము నువ్వేం అడిగేది అంటారు.
0: They go by their whims and fancies.
1: కనుకనే వాళ్ళతో పుచ్చుకోవడం వల్ల మనం ఏ మాత్రం పల్లెత్తి పలకడానికి వీలు లేకుండా
0: ఉంటాం. As money is received, we cannot control them.
1: ఇంతే కాకుండా ఈనాడు విద్యా సంస్థలు అన్ని కూడాను
0: Today all education institutions.
1: సరస్వతి పర్ణశాలైనటువంటి విద్యా సంస్థలు అంతే కూడాను
0: All the education institutions.
1: ఈనాడు లక్ష్మీదేవి వచ్చి ప్రతిష్ట వేసుకుంది
0: Which are the centers of learning Saraswati have become centers of Lakshmi wealth.
1: అటెండెన్స్ కు డబ్బు
0: We have got money, capitation fee, admission fee,
1: examination dabbu,
0: examination,
1: pass dabbu.
0: And even to pass you need money.
1: He is Lakshmi Udayi vachi praveshinchindi.
0: Money to get admission and to pass.
1: Kanuka naa uddesham emtante,
0: nijamga
1: ప్రభుత్వము ఎన్నో కోట్లంతా కూడా ఖర్చు పెట్టుండాలి
0: గవర్నమెంట్ ఈ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ
1: విద్యార్థులకు మాత్రం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలా బాగుంటుంది
0: It is wonderful and fantastic if education is offered free to all students in this country. After all, by accepting money, you don't get anything. And in fact, that
1: free education ivandi pillalu baagupadipothaaru.
0: Follow the policy of free education, students will be good.
1: Inaadu kontha mandantha kudunu poyinu thuri.
0: Some people go.
1: Edo oka education lo oka agitation vachindi.
0: And there is agitation in education.
1: Agitation రావటం వస్తా కృష్ణాలు పూసుకుని చంపుకున్నారు
0: అండ్ వీ ఫైండ్ పీపుల్ బర్న్ దెమ్సెల్వ్స్
1: ఇలాంటి దేనికంతా అవకాశం ఎప్పించున్నారు
0: వై షుడ్ ఇట్ హ్యాపెన్
1: ఇది ప్రభుత్వమే
0: ది గవర్నమెంట్
1: కాబట్టి ఇలాంటి ప్రభుత్వంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి
0: వీ షుడ్ హావ్ ఇంటిమేట్ కనెక్షన్ రిలేషన్షిప్ విత్ ది గవర్నమెంట్
1: ఈ బంధుత్వాన్ని పెంచుకోవడానికి ప్రేమ ఒక్కటే
0: లవ్ ఇస్ ది ఓన్లీ ఫౌండేషన్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఫ్రీ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ ఎ లాట్ To establish through contact with the government.
1: మా పిల్లల్లో ఎవరినైనా కూడా ప్రశ్నించండి ఎవరి దగ్గర నుంచి ఒక నయా పైస కూడా మేము పుచ్చుకోవటం లేదు
0: You can ask any student here. Not even single paisa is accepted.
1: చాలా మందికి తెలియదు
0: Many don't know.
1: కానీ ఆ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడాను తిరిగి స్కాలర్షిప్ కూడా వేరే ఇస్తున్నాం మేము
0: Not only offering free education, we give them scholarships also.
1: వాళ్ళకి ఇంకా బహుమానము
0: We give them gifts.
1: ఆ విధంగా ఉంటే పిల్లలు ఎంతైనా కూడా చెంచల మనస్కులు కాకుండా
0: We give them incentives.
1: తల్లిదండ్రులకు బాధ పెట్టకుండా
0: They don't suffer their parents.
1: తాము బాధపడకుండా
0: They don't suffer.
1: సుఖజీవితం చేయగలరు
0: They lead a happy life.
1: సుఖజీవనం చేయాలి
0: You should be happy.
1: కనుకనే విద్యా సంస్థలన్నీ కూడాను ఫ్రీ ఎడ్యుకేషన్ గా పెట్టుకుంటే ఎంతైనా విద్యార్థులు బాగా అభివృద్ధికి వస్తారు
0: ఇఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ దే విల్ ప్రాస్పర్
1: అప్పుడు పిల్లల్లో దుర్బుద్ధులు కూడా ఏమాత్రం ప్రారంభం కావు
0: ద స్టూడెంట్స్ విల్ నాట్ హ్యావ్ వికెడ్నెస్
1: నిజంగా ఈనాడు మా మినిస్టర్ చెప్తున్నాను
0: భగవాన్ ఈస్ టెలింగ్ అవర్
1: మా పిల్లల లోపల ఏదో కొన్ని కొంటి పనులు చేయవచ్చును
0: దేర్ మే బి సింపుల్ మిస్టేక్స్
1: కానీ మా పిల్లల్లో ఏమాత్రం కూడాను చెడ్డ భావాలు లేవు
0: అవర్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్
1: మా పిల్లలందరికీ నువ్వు బంగారం అంటే పిల్లలు.
2: అవర్ స్టూడెంట్స్ ఆర్ ప్యూర్ గోల్డ్,
1: విలువైనటువంటి బంగారము,
2: వెరీ వాల్యుబుల్ గోల్డ్,
1: కల్తీ బంగారం కూడా కాదు,
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కనుకనే ఈ పిల్లలు ఈ యొక్క దీన్ని వదిలి పోవడానికి ఇష్టపడటం లేదు.
2: స్టూడెంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లీవ్ ది ఇన్స్టిట్యూషన్.
1: కొంతమంది పోక తప్పదు,
2: దే మస్ట్ గో ఎనీవే.
1: తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుంది,
2: ద పేరెంట్స్ వాంట్స్ దెం టు గో,
1: వాళ్ళని కూడా అనుసరించవలసింది,
2: యు షుడ్ ఫాలో దెం.
1: కానీ చాలా మంది,
2: బట్ మెనీ,
1: ఎంఎస్సీ పాస్ చేసి,
2: హావింగ్ పాస్డ్ ఎంఎస్సీ,
1: ఎంబీఏ పాస్ చేసి,
2: హావింగ్ పాస్డ్ ఎంబీఏ,
1: ఎంటెక్ పాస్ చేసి, ఇవన్నీ ఎందుకు చేయాలి?
2: Why should they do like that?
1: ఇవన్నీ చేసి తిరిగి పిహెచ్డి కోసం వస్తుంటారు.
2: And they again return to get PhD.
1: ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చును.
2: Because to get a chance to stay here.
1: ఉద్దేశంతోనే ఇన్ని కోరికలు కోరుతున్నారు.
2: They want to stay here, continue to be with Bhagavan.
1: నిజంగా డబ్బు తీసుకునేటువంటి పిల్లల్ని మీరు కోరమని చెప్పండి, కోరరు వారు.
2: In fact, the student who pays money, do you think that he will continue to stay here?
1: Oh, he pass చేస్తే చాలా పా ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు.
2: The moment he passes, he will run off in search of a job.
1: కానీ మా పిల్లలకి ఎన్ని డిగ్రీస్ తీసుకున్నా వాళ్ళకి తృప్తి లేదు.
2: But our students, they get number of degrees, but yet they are not contented.
1: ఆ డిగ్రీస్ తగినటువంటి గుణములు కూడా ఉంటున్నాయి.
2: Well, you should have that quality, value
1: in accordance with
2: it. You should have the conduct and behavior.
1: Pravartanaku tagineṭṭi parivartanalu kuda untundali.
2: And there should be transformation along with the information you receive.
1: Kanuka sadhyamainta varakunu
2: the extent possible
1: ee prime minister ku cheppi
2: kindly convey to the prime minister
1: ee education free education ga isthe
2: see that education is offered free aa
1: deshame baagu padutundi
2: the whole country will improve
1: ee nation ante kuda ettabettunnarante konni chotla record vesi janaganamana adhyayaka cheppistunnaru.
2: National anthem is repeated by putting just a tape record.
1: అది కూడా ఆర్టిఫిషియల్.
2: It's also artificial.
1: మన పిల్లలందరూ కూడా ఈ నేషనల్ అంటే కూడా ఆటతో చేయాలి.
2: All our students sing the national anthem with full heart. Let's all join in singing the national anthem.

0: సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఎత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం. సంతోషం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం ఎత్ర షోడతే గుణం తత్ర దేవం మహేశ్వరం తత్ర దేవ సహాయకృత్. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంతోషం సాహసం ధైర్యం భక్తి శక్తి పరాక్రమం, ఈ షోడశ గుణములు కూడాను ఎవని అందు ప్రకాశించుచుండునో వారి వెంటనే దైవత్వం యొక్క ప్రకాశం కూడాను వెంటాడుతూ ఉంటాడు.
1: వేర్ యు ఫైండ్ హ్యాపీనెస్ బాల ద కరేజ్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ అండ్ బ్రేవరీ వేర్ ది సిక్స్ క్వాలిటీస్ ఆర్ ప్రెసెంట్ you find the divine effulgence too.
0: భోగము త్యాగము రెండు కూడాను ఒక చోట నిలిచిటకు వీలు లేదు.
1: It is not possible for the pleasure and sacrifice to coexist.
0: త్యాగం ఉంటే భోగము ఇష్టపడడు, భోగమే ఉంటే త్యాగాన్ని దగ్గరకే రానివ్వడు.
1: When there is sacrifice, it does not relish pleasure. When there is pleasure, the sacrifice cannot exist.
0: Aithe tyagamto bhogamuni ee reethiga anubhavinchagaladu.
1: However, with sacrifice, how can you have pleasure also?
0: Acharaneyandu ahankaramu anushtanamnandu aasakti rendunu vadalina bhogame tyagamu tyagame bhogam.
1: When once there is no ego, when once there is no expectation for the fruits of your action thereof, you can enjoy the life of sacrifice coupled with pleasure.
0: ఈ ప్రపంచమునందు ఉన్నటువంటి భోగములన్నీ కూడాను ఏ ఒక్కరి నిమిత్తమే ఏర్పడినటువంటివి కాదు.
1: All the forms of happiness in this world are not specifically meant for one individual.
0: అందరికీ ఇందులో భాగం ఉన్నది.
1: ఆల్ హ్యావ్ ఎన్ ఈక్వల్ షేర్.
0: నీ నీ భాగమును నీవు అనుభవించు.
1: ఎంజాయ్ యువర్ ఓన్ షేర్.
0: కనుక పవిత్రమైన ఈ జీవితమునకు భగవంతుడు అందించేటువంటి యొక్క సమస్త సద్గుణములు కూడాను సదాలోచన సలిపి సదాచారమునందు దీనిని సద్వినియోగం చెయ్యాలి.
1: Having been given this sacred life, having been bestowed with sacred virtues, one has to think over carefully and practice in daily life.
0: Ishavasyam idam jagam sarvam.
1: The whole universe is full of divine.
0: Ee prapancham antai kudanu bhagavat shakti tone kattabadi unnadi.
1: The entire universe is built by the divine power.
0: Endu chuchina bhagavantudu tappa అన్య పదార్థములు మనకు గోచరించవు.
1: వెర్ ఎవర్ యు గో అండ్ సీ ఎక్సెప్టింగ్ గాడ్ యు డు నాట్ ఫైండ్ ఎనీవన్ ఎల్స్.
0: కానీ ఈ సత్యాన్ని అందరూ గుర్తించలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు నో దిస్ ట్రూత్.
0: వారికి ప్రాకృతమైన లౌకికమైన విషయవాంఛనంతో కూడినటువంటి హృదయాలు లౌకికాన్ని ఆశిస్తాయి, ప్రాకృతమునే వదిలించాయి.
1: యాజ్ దేర్ హార్ట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్లీటింగ్ worldly pleasures and joys, their expectations, their actions also will be so.
0: Vakati శ్రేయోశక్తి, రెండవది శ్రేయోశక్తి.
1: వన్ ఇస్ శ్రేయోశక్తి, అదర్ వన్ ఇస్ ప్రేయోశక్తి.
0: ఈ ప్రేయోశక్తి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రేయోశక్తి?
0: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, ఈ ఆశ్రమ ధర్మములన్నీ కూడాను ప్రేయోశక్తి.
1: ప్రేయోశక్తి ది ఫస్ట్ వన్ ఇంక్లూడ్స్ ద వేరియస్ స్టేజెస్ ఇన్ లైఫ్, వన్ ఆఫ్ సెలిబసే, వన్ ఆఫ్ హౌస్ హోల్డర్, వన్ ఆఫ్ రిక్లూజ్ అండ్ ద లాస్ట్ రెనన్షియన్.
0: భౌతికమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటి ఆనందాన్ని చేకూరుస్తాయి.
1: దే ఆల్ కన్ఫర్ వరల్డ్లీ సెన్షువల్ జాయ్.
0: రెండవది శ్రేయోశక్తి.
1: ద సెకండ్ వన్ ఇస్ శ్రేయోశక్తి.
0: దయ, ప్రేమ, సహనము, సానుభూతి, త్యాగము ఇత్యాది సద్గుణములంతా కూడాను శ్రేయోశక్తికి సంబంధించినటువంటివి.
1: శ్రేయోశక్తి ఇంక్లూడ్స్ దీస్ ఫ్యాకల్టీస్ ఆఫ్ కంపాషన్, లవ్, ఫర్బేరెన్స్, సింపతి అండ్ సాక్రిఫైస్.
0: దీనినే కృష్ణుడు భగవద్గీత యందు స్వధర్మం పరధర్మం అని బోధించాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ టాట్ బై కృష్ణ ఇన్ భగవద్గీత యాజ్ వన్ స్వధర్మ ది అదర్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై స్వధర్మ?
0: స్వ అదే సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం.
1: స్వామెన్, స్వామెంట్ ద నియర్నెస్ టు గాడ్, లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్ విత్ ద సేమ్ ఐడియా అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవ కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.
1: ఆల్ దోస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద స్పిరిట్ ఆర్ ద సోల్ కాన్స్టిట్యూట్ స్వధర్మ.
0: దీనికి విరుద్ధమైనటువంటి ఇంద్రియ సంబంధమైనటువంటివంతా కూడాను ప్రేయోశక్తి.
1: బట్ దట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద సెన్సెస్ ఇస్ ప్రేయోశక్తి.
0: కానీ ఈనాటి మానవులు ప్రేయోశక్తికి అధికమైన శక్తిగా అవటం చేత అందరు కూడాను దానినే ఆశిస్తారు, కానీ శ్రేయోశక్తిని ఎవ్వరు కూడాను ఆశించరు.
1: మ్యాన్ టుడే ఈజ్ ఆఫ్టర్ సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్ అండ్ ఫైనల్ మర్జర్ ఇన్ ద డివినిటీ.
0: సంబంధమైనటువంటివన్నీ కూడాను ఇవ కేవలము ఒక స్వధర్మమునకు చేరినటువంటివి.

0: చేకూరుస్తాయి.
1: ప్రేయోశక్తి గివ్స్ యూ టెంపరరీ హ్యాపీనెస్.
0: శ్రేయోశక్తి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వమును అనుగ్రహిస్తాయి.
1: శ్రేయోశక్తి కన్ఫర్స్ ది ఎటర్నల్లీ ట్రూ పవర్ డివినిటీ.
0: కనుకనే ఈ ప్రపంచమునందు
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవ శాసనం చేత
1: బై గాడ్స్ విల్
0: వర్షములు కురుచున్నవి,
1: రెయిన్స్ హ్యాపెన్
0: పంటలు పండుచున్నవి,
1: వి ఫైండ్ ద క్రాప్ ఈల్డింగ్
0: సూర్యుడు ప్రకాశిస్తున్నాడు,
1: ద సన్ షైన్స్
0: చంద్రుడు చల్లదనం అందిస్తున్నాడు,
1: వి ఆల్సో ఫైండ్ ద కూల్నెస్ ఆఫ్ ద
0: నదులు పొంగుతున్నాయి,
1: వి ఫైండ్ ద రివర్స్ ఫ్లోయింగ్
0: ఆనందం అందిస్తున్నవి,
1: అండ్ దే గివ్ us బ్లెస్.
0: ఇవి ఎవరి సొత్తు?
1: హూస్ ప్రాపర్టీ ఆర్ దే?
0: ఇది ప్రాకృతమైనటువంటి మానవులకందరికీ కూడాను సమానత్వమైనటువంటి శక్తియే.
1: ఇట్స్ జస్ట్ ఈక్వల్ అండ్ యూనిఫామ్ టు ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ప్రాకృత పౌరులందరూ కూడాను దీనిని అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ది ఎంటైర్ హ్యూమానిటీ హ్యాస్ గాట్ అథారిటీ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్.
0: కనుక ఇవి అందరూ కూడాను అనుభవించవచ్చును.
1: ఆల్ కెన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్.
0: ఇది ప్రేయోశక్తి శ్రేయోశక్తి రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యమే.
1: దిస్ ఈస్ ది ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రేయోశక్తి అండ్ శ్రేయోశక్తి.
0: పంటలు పండించుకోవటము,
1: గ్రోయింగ్ హార్వెస్ట్,
0: భుజించటము,
1: పార్టేకింగ్ ఫుడ్,
0: శక్తి సామర్థ్యములు పెంచుకోవటము,
1: ఎక్వైరింగ్ ఎనర్జీ,
0: కర్మ మార్గం నందు ప్రవేశించి
1: ఎంటరింగ్ ఇన్ ది యాక్షన్,
0: దేహ కర్మలు ఆచరించటం.
1: వన్ హ్యాస్ టు డూ వన్స్ ఓన్ యాక్టివిటీ.
0: ఈ దేహ కర్మలు ఆచరించిన తర్వాత
1: after performing physical action
0: atma dharmam tho aanandinchatam
1: one can enjoy blissful state following the spirit.
0: kanuka prati okkati kudanu vicharana chesi chuste daiva shasaname kaani anyudu e maatram kudanu nirnayinchetuvanti kaadu.
1: likewise if you investigate clearly you will understand that everything goes by God's will.
0: anu modalu ghanam varaku kudanu
1: right from microcosm to the macrocosm
0: gatti pocha modalukoni బ్రహ్మాండం వరకు కూడా దైవ శాసనంలే జరుగుతున్నవి.
1: రైట్ ఫ్రమ్ ద మైన్యూటెస్ట్ ఆబ్జెక్ట్ టు ది మాక్రోకాజమ్ ది కాస్మాస్
0: అది యు అనగనేలా.
1: వై సే దట్ అండ్ దిస్
0: పిపీలకాది బ్రహ్మ పర్యంతం.
1: రైట్ ఫ్రమ్ యాంట్ టు బ్రహ్మన్
0: అది ఎరుంగరు.
1: యూ డోంట్ నో దాట్
0: మరి గలంగరు.
1: యూ డోంట్ అండర్స్టాండ్
0: భూమి జెండరు.
1: అండ్ యు ఆర్ నాట్
0: భూమిని కొందరు.
1: అండ్ యు
0: వివేకమును వర్తించదని కాదు విర్రవీగిదరు కానీ చివరికి వేడికేది సంభవించును తెలియజారు ఎంతవారనే. కదలదు నీది సంకల్పము లేనిది, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా నువ్వు కదలదు.
1: వితౌట్ గాడ్స్ విల్ నథింగ్ కెన్ హ్యాపన్. యూ డు నాట్ అండర్స్టాండ్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్, బట్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, యువర్ హైలీ ఈగోయిస్టిక్.
0: కానీ భూతము సంభూతము,
1: వన్ ఇస్ భూతము అదర్ ఇస్ సంభూతము,
0: విద్య అవిద్య,
1: వన్ ఇస్ విద్య అదర్ ఇస్ అవిద్య,
0: ప్రాకృతము పరమాత్మము,
1: వన్ ఇస్ ఫిజికల్ అదర్ ఇస్ స్పిరిచువల్.
0: ఇవన్నీ రెండు పదములేగా భావిస్తున్నారు కానీ రెండు కాదు. ఇవి
1: దే ఆర్ నాట్ ట్విన్స్, నాట్ టూ వర్డ్స్.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యమై ఉంటుండాలి.
1: దే హావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: కనుక ఏ కర్మలు ఆచరించినప్పటికీ
1: వాట్ ఎవర్ వీ డూ
0: హృదయమునకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడాను పరాత్మైనటువంటివి.
1: All those actions which we do wholeheartedly are spiritual.
0: ఇలాంటి పారాత్మికమైన సంబంధాన్ని మనం లౌకికమైన సంబంధంగా పోల్చుకోవటానికి తీర్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాం.
1: We are making the spiritual aspect and view it as worldly and we consider worldly experience.
0: లోకములో ధర్మాత్ములు ఉన్నారు.
1: There are many people of righteousness.
0: త్యాగాత్ములు ఉన్నారు.
1: One of sacrifice.
0: యోగాత్ములు ఉన్నారు.
1: One of spiritual practice.
0: కర్మాత్ములు ఉన్నారు.
1: People of action.
0: కానీ అందరూ ఉన్నారు.
1: All exist.
0: కానీ
1: but
0: ఆత్మాత్ములు లేరు.
1: But there are none that follow the spirit or conscience.
0: అనగా ఆత్మాత్ములు అనగా ఏమిటి?
1: Who are those that are of spiritual
0: ఈ కర్మయోగం కాదు.
1: They're not of action.
0: భక్తి యోగం కాదు.
1: Not of one of devotion.
0: జ్ఞాన యోగం కాదు.
1: Nor wisdom.
0: ఆత్మయోగం.
1: It is the yoga, the spiritual practice of the spirit.
0: ఇట్టి ఆత్మయోగమును అనుభవించినటువంటి వారు ఈ జగత్తులో కానరారు.
1: In this world we do not find anybody that follow that spiritual practice of atma, the spirit.
0: శరీరం కనిపిస్తుంది.
1: You see the body.
0: మనసు ఉన్నట్టు అనిపిస్తుంది.
1: You also feel the mind.
0: కానీ ఆత్మ యొక్క తత్వమును గుర్తించినటువంటి వారు కనిపించటం లేదు.
1: We don't come across anybody who knows in full that

0: ఇట్టి ఆత్మతత్వాన్ని గుర్తించి వర్తించుకున్నటువంటి వాడే ఆత్మజ్ఞుడు.
1: ద వన్ హూ నోస్ ద రియల్ సెల్ఫ్ ఈజ్ ద ట్రూ ఈజ్ ద నోవర్.
0: శరీరం ఏమాత్రం కూడా నువ్వు విచారించనక్కర్లేదు.
1: You don't need to know the body.
0: ఇది పంచభౌతికమైన శరీరము.
1: This is one of senses.
0: దుర్బలమైన కాయంబు.
1: It is so weak.
0: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: When it drops down, we do not know.
0: ఇలాంటి అనిత్యము అశాస్త్రమైనటువంటి దేహతత్వాన్ని విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of thinking this of this body which is temporary and ephemeral?
0: కనుకనే శ్రేయో మార్గమును అనుసరించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి విచారణ చేస్తూ వస్తుంటారు.
1: Those that follow the spiritual path శ్రేయస్, they think in this direction.
0: మన సంబంధమైనటువంటి ఒక విషయాలను చూస్తే
1: దోస్ రిలేటెడ్ టు ద మైండ్,
0: మొన్న చెప్పాను మనసే విష్ణువు.
1: భగవాన్ సెడ్ అదర్ డే మైండ్ ఈజ్ విష్ణు.
0: విష్ణు అనగా ఏమిటి? సర్వవ్యాపకత్వంకి చేరినటువంటి వాడు.
1: వాట్ డూ మీన్ బై విష్ణు? ఆల్ పర్వేసివ్నెస్.
0: ఇందు అందు ఇక్కడ చూసినా కానీ కనిపించేటువంటి వాడు విష్ణువు.
1: విష్ణు ఈజ్ సీన్ ద మైండ్ హియర్ అండ్ దేర్ టూ.
0: అది ఏ సంబంధమైనటువంటి యొక్క మనసు యొక్క తద్భావము.
1: That is the aspect, the power of the mind.
0: Manomoolam idam jagat.
1: The whole world.
0: Jagat antai kudunu manomoolanga untundali.
1: The whole world is full of the mind.
0: Manasu anetundi Vishnu yokka kamala naabhamu nundi kudunu aavirbhavinchinatundi vaadu Brahma.
1: And therefore, out of the navel of Lord Vishnu is born Brahma.
0: ఈ నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి వాడు బ్రహ్మ.
1: Brahma is born out of the lotus flower that has originated out of the navel of Vishnu. So who is the cause for this?
0: బ్రహ్మనే వాక్కు అన్నారు.
1: Brahma symbolizes speech faculty.
0: బ్రహ్మ వాక్కు.
1: Brahma stands for word.
0: విష్ణు మనసు.
1: విష్ణు stands for expansiveness.
0: దేహమే ఈశ్వరుడు.
1: And body is Ishvara.
0: ఈ మూడింటి యొక్క ఆకారం దర్శించినటువంటి వారు లోకంలో ఎవ్వరూ లేరు.
1: In this world there are none who understood experience this trinity of Godhead.
0: కానీ ఇవి ఎక్కడ ఉన్నాయి?
1: Where are they?
0: ఆత్మ దర్శన నిమిత్తమై అరణ్యములకు ప్రయాణమైపోతుంటారు.
1: To experience the spirit of the self, people go to the forest.
0: ఎంత పిచ్చివారు మానవులు.
1: What mad caps they are.
0: తనయందే తన చెంతనే తనయందే ఉంటుండేటువంటి ఆత్మతత్వాన్ని దర్శించడానికి అరణ్యానికి ఎందుకు?
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ద ట్రూ సెల్ఫ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్ అరౌండ్ హిమ్, వై డూ నీడ్ టు గో టు ద ఫారెస్ట్?
0: ఇంటి యందు జ్యోతి వెలుగుచుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుగునేలా.
1: When you have got the lamp at your own residence, why are you after lights elsewhere in the neighborhood?
0: అట్టి ఆత్మస్వరూపం నీ యందే ఉంటుండగా.
1: When the self is in you,
0: నీవు అంత దూరం వెళ్లి అరణ్యంలో తపస్సు చేసిన కర్రేది.
1: You don't need to undertake penance.
0: ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణమే.
1: It is just a sign of ignorance.
0: ఆత్మ స్వరూపమును దర్శించలేకపోవటమే.
1: It is just your incapacity to
0: recognize the self.
1: You are not able to know the existence of the self.
0: ఆత్మ యొక్క స్వస్థానమును గుర్తించుకునేటువంటి వ్యక్తులు తనయందే ఉంటున్నది ఆత్మ.
1: In fact, the self or the spirit exists within you.
0: ఎక్కడ నీరు గాలి ఉండునో అక్కడంత ఆత్మ ఉంటుంటాయి.
1: Wherever there is water and air, you find the ఆత్మ or the self.
0: నీరు గాలి.
1: The water and air.
0: ఇవి రెండింటినీ అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడే.
1: God has gifted, blessed these two.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి.
1: And we have got the earth and the space in between.
0: ఈ మూడు ఆ రెండు చేరినప్పుడే ఐదు భూతములు అవుతాయి.
1: And these two and those three constitute five elements.
0: నేలను ఆకాశమును గాలిని అనగా వేడిని ఈ మూడింటిని కేవలము మానవ అనుకూల నిమిత్తమై అందించాడు.
1: This heat and the cold and the space and the water are all for the convenience of the mankind.
0: గాలి అగ్ని ఈ రెండింటి యొక్క తత్వము దేవుడు ఆహార నిమిత్తమై అందించాడు.
1: The air and the fire.
0: నీరు గాలి.
1: And here we find the water and the air.
0: నీరు గాలి ఆహారము.
1: Food.
0: భూమి ఆకాశము మధ్యలో గాలి ఈ మూడు కూడాను క్షేమము.
1: And we find the earth and the space and the air in between.
0: ఎప్పుడు మనకు క్షేమం సంభవిస్తుంది?
1: When can you be happy?
0: ఆహారం భుజించిన తర్వాతనే క్షేమం మనకు కలుగుతుంది.
1: You will be quite contented after partaking food.
0: ఆహారమే లేకపోతే క్షీణించిపోతుంది.
1: Without food naturally you become weak.
0: పిచ్చాన్నం దేహరక్షార్థం దేహరక్షణ చాలా అవసరము.
1: For the sustenance of life food is necessary.
0: కనుక ఆత్మ నుండియే ఈ పంచభూతములు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఈ పంచభూతములు ఎందుకున్నటువంటి యొక్క పరతత్వమును ఒక్కతూరి విచారించాలి.
1: లెట్ అస్ ఇన్వెస్టిగేట్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు ఎందుకూడను ఒకే ఆత్మనే.
1: ద సేమ్ స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: అనేక ఆత్మలు లేవు.
1: And this self
0: ekatma sarvabhutantaratma.
1: The same spirit is present in all of the beings.
0: కనుకనే అనేకత్వంగా మనం విభజించుకోవటం చేతనే మానవత్వం ఇన్ని విధములైనటువంటి యొక్క పిచ్చి మార్గాలను అనుసరిస్తూ వస్తుండాలి.
1: బికాస్ వీ ఫాలో దిస్ డైవర్సిటీ అండ్ మల్టిప్లిసిటీ దేర్ ఫోర్ వీ సఫర్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: లెట్ అస్ అండర్స్టాండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అది ఏ నిజమైనటువంటి ఆత్మజ్ఞుడి యొక్క మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద నోవర్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్.
0: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించుకోవటంలే ఇది అజ్ఞానం యొక్క లక్షణం.
1: ఇస్ ఇగ్నోరెన్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీ డైవర్సిఫై ది యూనిటీ.
0: కనుక మనం ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: వీ షుడ్ నాట్ డైవర్సిఫై ద వన్నెస్.
0: అప్పుడు శక్తి సన్నగిల్లిపోతుంది.
1: యు టర్న్ వీక్.
0: దివ్యత్వమైన పవిత్రమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఏకత్వంలో చాలు.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద సెల్ఫ్ ఆర్ ద ట్రూ స్పిరిట్ దట్ డివినిటీ దట్ యూనిటీ ఆర్ ఎసెన్షియల్.
0: మేఘములు సంచరిస్తున్నాయి.
1: యు ఫైండ్ క్లౌడ్స్ మూవింగ్.
0: వర్షం కురుస్తూ ఉండాలి.
1: ఆల్సో ద రెయిన్
0: పంటలు పండుతున్నాయి.
1: యు ఫైండ్ ద క్రాప్ గ్రోయింగ్.
0: ఆ యొక్క క్రాప్స్ మనం తీసుకుని భుజిస్తున్నాము.
1: వి ఆల్సో పార్టేక్ ఇన్ ద క్రాప్ గ్రెయిన్.
0: మూల కారణము.
1: వాట్ ఆర్ ద ప్రైమోడియల్ కాజ్?
0: అన్నిటికీ ఒక ఆత్మనే కారణము.
1: ద సేమ్ సెల్ఫ్ ఆత్మ ఇస్ ద కాజ్.
0: అది ఏ బ్రహ్మతత్వము?
1: దాట్ ఈస్ బ్రహ్మిక్ ప్రిన్సిపల్.
0: బ్రహ్మం అనగా ఏమిటని?
1: హూ ఇస్ బ్రహ్మ?
0: ఆ బ్రహ్మం అనేటువంటిది సర్వవ్యాపకత్వము.
1: బ్రహ్మ ఇస్ వాస్ట్ ఎక్స్పాన్షన్.
0: అదే వాక్ స్వరూపము.
1: దట్ ఈస్ వెరీ వర్డ్ దట్ వీ అటర్.
0: ఇలాంటి వాక్ స్వరూపంలో ఉన్నటువంటి బ్రహ్మతత్వాన్ని గుర్తించుకోవటానికి దీనికి మరి వేరే సాధన ఎందుకు?
1: Why spiritual practice in order to know the divinity in our word of Brahmic principle?
0: Shabda Brahmamayi.
1: One of the sounds.
0: Characharamayi.
1: The motility.
0: Jyotirmayi.
1: The life.
0: Vangmayi.
1: And the word.
0: Nityanandamayi.
1: Eternal
0: bliss. Parasparamayi.
1: Spiritual.
0: Mayamayi.
1: Illusion.
0: Srimayi.
1: And the one of.
0: Vak swarupam yokka lakshanalu.
1: And the one of affluence represent the very word, the Brahma.
0: Ee vakke Brahma.
1: This word or the speech.
0: Ee Brahma ekkada nunchi puttadu? విష్ణు యొక్క నాభికమలం నుండి పుట్టాడు.
1: బ్రహ్మ ఇస్ బోర్న్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్ ఆఫ్ ద నేవల్.
0: నాభికమలం ఏమిటది? అది ఏ విష్ణు స్వరూపమే మన మైండ్.
1: అండ్ సో ద విష్ణు సింబలైజెస్ ద హ్యూమన్ మైండ్.
0: ఈ మైండ్ నుంచి పుట్టినటువంటిదే వాక్.
1: అండ్ ద వర్డ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈనాడు మైండ్ నంతా మంకీ మైండ్ గా మార్చుకుంటున్నారు.
1: We have converted the mind into monkey mind.
0: వాక్నంతా కూడా అసత్య రూపంగా భావిస్తున్నారు.
1: All our words are utter blatant lies.
0: ఈశా వాస్యం ఇదం జగత్. అన్ని వైపులా నిండినటువంటి ఈశ్వరుడు ఒక్కడే.
1: Only God who is
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the living beings.
0: మన యొక్క లోపల ఉన్నటువంటిది ఈశ్వరత్వం ఒక్కటే.
1: There's one divinity within us.
0: ఆ ఈశ్వరం నుంచి ఆవిర్భవించినటువంటిది ఈ యొక్క మైండ్.
1: Mind has come out of this Ishwaratva or the divinity.
0: ఈ మైండ్ నుంచి ఆవిర్భవించినటువంటిదే వాక్కు.
1: And this word is the product of the mind.
0: కనుక ఈశ్వర విష్ణు బ్రహ్మ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం యొక్క స్వరూపము.
1: Therefore, humanity represents the combination of the Trinity, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఆచరణలో ఉన్నటువంటి అహంకారము,
1: ది ఈగో ఇన్ అవర్ ప్రాక్టీస్,
0: అనుభూతిలో వచ్చేటువంటి యొక్క స్వార్థము, రెండింటిని త్యాగం చేస్తే అదే దైవత్వం అయిపోతుంది.
1: సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ ద స్పిరిట్ ఆఫ్ ఈగో అండ్ ద వన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యాక్షన్.
0: ఈనాడు దేనిని త్యాగం చేస్తున్నాము?
1: వాట్ ఇస్ దట్ వీఆర్ సాక్రిఫైసింగ్?
0: పవిత్రమైనటువంటి దాన్ని అంతా త్యాగం చేస్తున్నాము.
1: వీఆర్ సాక్రిఫైసింగ్ ఆల్ దట్ ఈస్ సేక్రెడ్?
0: కాదు కాదు.
1: నో.
0: పవిత్రమైనటువంటి దాన్ని స్వీకరించాలి, అపవిత్రమైన దాన్ని విసర్జించాలి.
1: సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ అండ్ రిజెక్ట్ విచ్ ఇస్ అన్సేక్రెడ్.
0: మనం భుజించే ఆహారం నందు కూడాను,
1: ద ఫుడ్ దట్ వీ ఈట్,
0: ఏ యొక్క పదార్థం మనకు అయిష్టంగా ఉందో దాన్ని విసర్జిస్తున్నాం.
1: యూ జస్ట్ గివ్ అప్ దాట్ యూ డు నాట్ రిలిష్.
0: ఏది రుచిగా ఉందో దాన్ని స్వీకరిస్తున్నాము.
1: దట్ విచ్ ఇస్ సో టేస్టీ యూ యాక్సెప్ట్.
0: మంచి మధురమైనటువంటి ఫలమును స్వీకరిస్తున్నాము.
1: యూ ఈట్ స్వీట్ ఫ్రూట్స్.
0: దుర్గంధంతో ఉండినటువంటి మలాన్ని విసర్జిస్తున్నాము.
1: అండ్ ద ఫౌల్ ఎక్స్క్రీటా ఈజ్ ఎక్స్క్రీటెడ్.
0: కాబట్టి మనం స్వీకరించే దేన్ని?
1: వాట్ ఇస్ దట్ యూ యాక్సెప్ట్?
0: మధురమైన
1: స్వీట్.
0: కనుక ఆ మధురం ఎవరు?
1: వాట్ ఇస్
0: మధురాధిపతే మధురం. మధురం దైవత్వమే మధురం.
1: ద డివైన్
0: వచనం మధురం, నయనం మధురం, వాక్యం మధురం, నయనం సర్వము మధురం. మధురాధిపతే మధురం. మధురం
1: God is sweetest, nectar of the nectar. His words are nectarine. His eyes are nectarine.
0: అమృతం కైనప్పుడు కొంతవరకు కొంత అభిరుచి ప్రారంభమవుతుంది, కానీ ఈ యొక్క వాక్కునకు ఎట్టి అభిరుచి కూడా పోదు.
1: And in fact, the word has not got that specific taste.
0: Yatho vacho nivartante apraapya manasasaha.
1: The words and mind return in futility. Manasto
0: kani deenni varninchadaku veelu kaanatundi.
1: It is impossible to describe by word or comprehend by mind.
0: మనం మర్చిపోతున్నాం.
1: We have forgotten our the true self.
0: మన ప్రాణతత్వాన్ని ఈనాడు త్యాగం చేస్తున్నాము.
1: We are sacrificing our life.
0: కానీ ఇంక దేనితో నీవు సాధించగలవు?
1: What that you can achieve?
0: కార్బన్ డైఆక్సైడ్ ను మనం తీసుకుంటున్నాము.
1: Carbon dioxide you are accepting.
0: ఆక్సిజన్ ను వదిలిపెడుతున్నాము.
1: Oxygen you are just giving
0: up. మానవుని యొక్క చెడ్డ సంకల్పము.
1: This is the bad thing going on.
0: తీసుకోవాలి, కార్బన్ డైఆక్సైడ్ అంపాలి.
1: Inhale oxygen, exhale carbon dioxide.
0: అది ఏ ఈ వృక్షములంతా చేసేటువంటి పరోపకారం.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద ట్రీస్ సాక్రిఫైస్.
0: పరోపకారం చేస్తున్నాయి.
1: ట్రీస్ సాక్రిఫైస్.
0: గోవులు పరోపకారం చేస్తున్నాయి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రాణులు పరోపకారం చేస్తున్నాయి.
1: ఆల్ ఆఫ్ ద బీయింగ్స్
0: జంతువులు పరోపకారం చేస్తున్నాయి.
1: అనిమల్
0: సాక్రిఫైస్. జంతువుల కంటే హీనమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ హాస్ బికమ్ మచ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఏమాత్రము చేయటం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హెల్ప్ ఎనీవేర్.
0: దానికి స్వార్థము స్వప్రయోజనమే.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ విత్ ఇట్ ద ట్రెండ్ ఆఫ్
0: సెల్ఫిష్నెస్. స్వార్థ స్వప్రయోజనమే కేవలం ఏమిటది? పశుత్వం యొక్క లక్షణాలే.
1: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ బీస్ అనిమల్.
0: కానీ మానవుని యొక్క లక్షణములు కాదు.
1: ఇట్స్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు సత్య స్వరూపుడు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: శాంత స్వభావుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ పీస్.
0: ఈ సత్య ధర్మ ప్రేమల చేతనే జీవిస్తున్నాడు మానవుడు.
1: Man's life is sustained by the truth, righteousness, and peace.
0: కాలం నుండి భారతదేశమందు సత్యం వద ధర్మం చర.
1: Therefore, since ancient days, it has been said, speak truth and follow righteousness.
0: సాంప్రదాయం యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుర్తులు.
1: They are the signs of the sanctity of our tradition.
0: సత్యాన్ని నీవు ఎప్పుడు కూడా మరవద్దు.
1: Never forget truth.
0: సత్యమునందుండే సర్వము సృష్టించే.
1: Right from the position of truth,
0: సత్యమునందు అడగే సర్వ సృష్టి.
1: Out of truth, the whole creation has emanated.
0: స్థలమేది కలుగొన్న.
1: The universe is sustained by truth.
0: సత్వమిది చూడనయ్యా.
1: The universe ultimately merges in truth. Understand the pure unsullied truth.
0: శుద్ధ పరబ్రహ్మము.
1: That is pure unsullied principle of truth.
0: ఇటువంటి పరబ్రహ్మం అనేటువంటిది ఎక్కడ ఉంది?
1: దట్ సుప్రీం ద కాస్మిక్ ప్రిన్సిపల్ వేర్ ఇస్ ఇట్?
0: పరపదార్థం లేదు కాదు, తన యందే ఉంటున్నది.
1: ఇట్స్ నథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి పదార్థాన్ని ఈనాడు వదిలిపెడుతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్, వీ ఆర్ గివింగ్ ఇట్ అప్, దట్ ఎటర్నల్ ట్రూ ప్రిన్సిపల్.
0: ఏదో మనకు గోచరం కానటువంటి దాన్ని మనం చదువుతున్నాము, దానికి సాధన చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ రీడ్ అండ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ దాట్.
0: సాధన అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: చెడ్డని మంచిగా మార్చుకోవటమే సాధన.
1: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ మెన్ కన్వర్టింగ్ ద బ్యాడ్ ఇన్ టు గుడ్.
0: అది ఏ మనం సాధన?
1: దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఈనాటి సాధన ఏం చేస్తున్నాం?
1: వాట్ ఆర్ వి డూయింగ్ టుడే?
0: మంచిని మరిచిపోతున్నాం, చెడ్డని స్వీకరిస్తున్నాం. అదే సాధన.
1: ద ప్రాక్టీస్ టుడే ఈస్ టు యాక్సెప్ట్ బ్యాడ్ అండ్ ఫర్గెటింగ్ గుడ్.
0: సాధన యొక్క అర్థాన్ని ఇప్పుడు నువ్వు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఎస్పరెంట్ ఈస్ నాట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ సాధన.
0: సాధన.
1: సాధన.
0: సా అనగా ఏమిటి? ఆత్మతత్వము.
1: సా మీన్స్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్.
0: అదే మన వెల్త్.
1: దట్ ఈస్ అవర్ వెల్త్.
0: అదే మన హెల్త్.
1: దట్ ఇస్ అవర్ హెల్త్.
0: ఆ సాను సత్యమైన మార్గంలో ప్రవేశించుకోవాలి.
1: దట్ సా ద స్పిరిట్ సెల్ఫ్, లెట్ ఇట్ బి ఇన్ ట్రూత్ఫుల్ పాత్.
0: ఈనాడు ధనం కోసం పాటలు పడుతున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ టుడే.
0: ఆరోగ్యాల కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ గుడ్ హెల్త్.
0: ఆనందం కోసం పాటు పడుతున్నాము.
1: వి వాంట్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం ఎక్కడుంది?
1: వెర్ ఇస్ హ్యాపీనెస్?
0: ఈ ఆనందం నీ జన్మస్థానమే.
1: అండ్ దట్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ ప్లేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ
0: పుట్టినది ఆనందం నుంచినే.
1: యు ఆర్ బోర్న్ ఇన్ ప్లేస్.
0: ఇలాంటి ఆనందం నీ జన్మస్థానమైనప్పుడు దీన్ని నీవెందుకు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు?
1: యు హావ్ ఫర్గాటెన్ యువర్ బర్త్ ప్లేస్ అండ్ నేటివిటీ, ద బ్లెస్.
0: వారి మాటలు, వీరి మాటలు, వీరి మాటలు నమ్ముతున్నామే కానీ తన హృదయం వాక్కును, అంతర్భావాన్ని ఎవరు కూడా నమ్మటం లేదు.
1: యు ఆర్ ప్రిపేర్ టు లిసన్, పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీబడి, టామ్, డిక్ అండ్ హ్యారీ.
0: అది ఏ చెప్తుండది?
1: దట్స్ వాట్ ఇస్ సేడ్.
0: ఏ విధంగా చెప్తుంది? 21,600 పర్యాయములు. సో హం సో హం. నేనే దైవం, నేనే దైవం అంటున్నాది.
1: ఇన్ ది వెరీ బ్రీతింగ్ ప్రాసెస్ 21,600 టైమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రిన్సిపల్ ఇస్ టాట్ టు యూ.
0: నీ అంతర్వాణిని నీవు నమ్మటం లేదు.
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ యువర్ ఇన్నర్ వాయిస్.
0: బయట శబ్దాన్ని ఎట్లా నమ్మగలుగుతున్నావు?
1: హౌ డు యూ బిలీవ్ ది ఎక్స్టర్నల్ సౌండ్?
0: నీవు ఒక పిచ్చివాడని.
1: యు ఆర్ మ్యాడ్.
0: కనుకనే ఇలాంటి పిచ్చివారినంతా కూడా భక్తి కింద భావం వేసుకుని అనేక రకమైనటువంటి మార్గంలో అనుసరిస్తున్నారు.
1: సచ్ మ్యాడ్ పీపుల్ ఫాలో డిఫరెంట్ పాత్స్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోషన్.
0: నాట్ మ్యాడ్ బ్యాడ్.
1: దే ఆర్ నాట్ ఓన్లీ మ్యాడ్, దే ఆర్ బ్యాడ్ ఆల్సో.
0: కనుక ఇలాంటి వారందరూ కూడాను దీన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో సచ్ మ్యాడ్ బ్యాడ్ పీపుల్.
0: దైవత్వం ఎక్కడ ఉన్నదంటే నీ యందే ఉంటున్నది.
1: వేర్ ఈస్ గాడ్? హీస్ ఇన్ యూ.
0: నేను చెప్పాను, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: భగవాన్ సెడ్ దట్ యువర్ బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
0: ఈ బాడీ టెంపుల్ అయిన తర్వాత జీవుడే దేవుడైనాడు.
1: వెన్ వన్స్ ద బాడీ ఇస్ ద టెంపుల్, ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్.
0: దేహములు కూడా టెంపుల్స్.
1: ఆల్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ టెంపుల్స్ లో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా దేవుడే.
1: ఆల్ దట్ ఇన్నర్ వన్ ఇస్ డివైన్.
0: కనుక దానిని ఎందుకు ద్వేషిస్తున్నావు? దీనికి ఎందుకు క్రోధ పడుతున్నావు? దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావు?
1: వై ఆర్ యూ యాంగ్రీ విత్ వన్? వై డ్యూ లవ్ అనదర్ వన్?
0: ఈ భేదభావంలో ఉండకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్స్.
0: అన్ని దేవాలయములు కూడా ఒక్కటే.
1: ఆల్ టెంపుల్స్ ఆర్ వన్.
0: ప్రతి దేవాలయం నుండి కూడా ప్రతిష్ఠింపబడినటువంటిది జీవుడు ఒక్కడే.
1: ఇన్ ఎవ్రీ టెంపుల్ దేర్ లైస్ ఇన్స్టాల్డ్ ద డైటీ ఆఫ్
0: సెల్ఫ్. దేనిని కూడా తిరస్కార పురస్కారంతో దీన్ని మనము ప్రతిష్ఠించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఇన్స్టాల్ విత్ ఏ బ్లేమ్ ఆర్ ఎ బ్లెమిష్.
0: తిరస్కార పురస్కారములంతా కూడా కేవలము ఒక దుర్గుణముల యొక్క లక్షణాలే.
1: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ అండ్ ద బ్లెమిష్ ఆర్ ద సైన్స్ ఆఫ్ వీక్నెస్.
0: అందరినీ ప్రేమించటమే సరైనటువంటి లక్షణం.
1: లవ్ ఆల్ ఇట్స్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: The best way to love God is to love all and serve all.
0: కనుక అందరి యందు ఉండేటువంటి ఒక ప్రేమ స్వరూపం ఒక్కడే.
1: Understand the principle of love in everyone.
0: కనుక ఆ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: We have to first develop that love.
0: ఆ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand, recognize.
0: ఆ ప్రేమకే బ్రహ్మ అని పేరు.
1: And this love is God, Brahma.
0: ప్రేమకే దేవుడు అని పేరు.
1: Love is God.
0: ఆ ప్రేమకే ఎరుక అని పేరు.
1: And love is awareness.
0: ఆ ప్రేమకే దైవము అని పేరు.
1: And love is God.
0: అంత దైవానికి ఇన్ని నేమ్స్ ఉన్నాయి.
1: God has so many names.
0: అహం అది కూడా దైవమే.
1: అహం ఇస్ డివైన్.
0: ఎందుకంటే అహం నేనే.
1: అహం ఆయ్.
0: అహం బ్రహ్మాస్మి అంటే రెండవుతుంది తిరిగి.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ,
0: నేను బ్రహ్మ అంటే నేను బ్రహ్మ రెండుగా ఉంటుంది. అది ఇది ద్వైతమే.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ గాడ్ ద డ్యువాలిటీ ఎగ్జిస్ట్. ఐ యామ్ గాడ్.
0: అహం అహం అది అద్వైతం.
1: నాట్ దట్ ఐఎమ్ గాడ్ ఇస్ ట్రూ. నో, అహం అహం ఐఎమ్ ఐ.
0: నేను నేనే.
1: ఐఎమ్ ఐ.
0: నేను పలాందాన్ని కాదు, పలాందాన్ని కాదు.
1: ఐఎమ్ నాట్ దాట్ అండ్ ఐఎమ్ నాట్ దిస్.
0: అప్పుడు నీ వేరైనట్టు అవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ డ్యువాలిటీ.
0: నాదే అనుకుంటే ఇది వేరే చేసినట్టు అవుతుంది.
1: ఇఫ్ యు దిస్ ఇస్ మైన్, దట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఐ.
0: ఇది నేనే.
1: దిస్ ఇస్ ఐ.
0: ఇది నేనే.
1: ఐఎమ్ ఆల్సో.
0: ఇది నేనే.
1: ఇస్ ఐ.
0: ఇది నేనే. అంతా నేనే.
1: ఇట్స్ ఓన్లీ దిస్ ఐనెస్, ద స్పిరిట్ ఆఫ్ ఐ.
0: ప్రత్యేకంగా ఉంటున్నాయే కానీ
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. ఎవ్రీథింగ్ ఇస్ వన్ ఓన్లీ.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ డిఫరెంట్.
0: జీవజంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: ద లివింగ్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది ఇండ్వెలర్ ఇస్ వన్.
0: దర్శనంబులు వేరు, దైవం ఒకటే.
1: పార్ట్స్ ఆర్ మెనీ, గాడ్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: ఫ్లవర్స్ ఆర్ ఆఫ్ మెనీ వెరైటీస్ బట్ వర్షిప్ ఇస్ వన్.
0: కేవలము భ్రాంతి నిమిత్తమై వీడు దీన్ని దాన్ని నేను పూజిస్తున్నాడే కానీ ఇవంతా కూడా వ్యాకృతమైన భావములే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఇల్యూజరీ. ఇట్ ఇస్ వన్ ఆఫ్ డెల్యూషన్ ఇఫ్ యూ గో బై డైవర్సిటీ.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనిని మనం ప్రార్థిస్తూ కూర్చుంటే మనకు ప్రాకృతమే లభిస్తుంది.
1: If you go in the worldly sense, you will have worldly results.
0: The negative thoughts.
1: These are all negative thoughts.
0: ఈ నెగిటివ్ థాట్స్ చింతించనేకూడదు.
1: Never consider negative thoughts.
0: Positive, positive, positive.
1: Entertain positive thoughts.
0: అదే నీ ఆత్మతత్వము.
1: Positive.
0: అదే నీ చైతన్య తత్వము.
1: Positive is awareness.
0: అదే నీ ప్రేమ తత్వము.
1: That is divinity.
0: అదే నీ శాంతి తత్వము.
1: That is peace.
0: అదే నీ ఆనందత్వము.
1: And bliss is positive all through.
0: ఆనందం అన్నటువంటిది ప్రత్యేకంగా లేదు.
1: Bliss is not separate from you.
0: మన యందే ఉంటున్నది.
1: It is within you.
0: అనగా ఈ దేహం నందే ఉంటున్నది.
1: It is within the body.
0: నేను కూడా నీవు కాదు.
1: You are not the body either.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: దేహం నేను కాదు.
1: I am not the body.
0: నా కర్చీఫ్, కర్చీఫ్ వేరు, నేను వేరు. నా దేహం అంటే నా దేహం వేరు, నేను వేరు.
1: This is my kerchief. I am separate from kerchief. You say this is my body. I am separate from my body.
0: కనుక నీ బాడీ నేను కాదు.
1: ఐఎమ్ నాట్ ద బాడీ.
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ లైక్
0: ఇన్స్ట్రుమెంట్.
1: ఇట్స్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్.
0: ఇన్స్ట్రుమెంట్ కానీ ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పడానికి వీలవుతుందా?
1: కెన్ ఐ సే ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్? నో.
0: కాదు. దీన్ని ఉపయోగపెడుతున్నాను నేను.
1: ఐ మేక్ యూజ్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్.
0: ఉపయోగపెడుతున్నాను.
1: ఐ యూజ్ ఇట్.
0: నా నిమిత్తమే నేను ఉపయోగపెడుతున్నాను.
1: ఫర్ మై ఓన్ కన్వీనియన్స్.
0: పరుల కోసం కాదు, పరుల అనేటువంటి వారు నేను.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్, ఇట్స్ ఓన్లీ ఐ.
0: నేను ఒక వస్తువుని ఇష్టపడుతున్నాను.
1: ఐ లైక్ వన్ ఆబ్జెక్ట్.
0: ఆ వస్తువు ఇష్టం కోసం నేను ఇష్టపడుతున్నానా?
1: ఐ డోంట్ లైక్ వన్
0: పర్టికులర్. ఆపిల్ తృప్తి కోసం నీవు ఆపిల్ తింటున్నావా?
1: ఐ నాట్ ఈ
0: కాదు, నీ తృప్తి కోసం ఆపిల్ తింటున్నావు.
1: ఐ నాట్ ఈటింగ్ ఆపిల్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆపిల్ ఫర్ మై ఓన్ సెల్ఫ్.
0: ఒక్కటి కూడా నువ్వు తన తృప్తి కోసమే తాను వినియోగించుకుంటున్నాడు, కానీ ప్రపంచాన్ని, ప్రపంచం యొక్క తృప్తి కోసం కాదు.
1: సో ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ ఫర్ వన్స్ ఓన్ హ్యాపీనెస్.
0: తృప్తి లేదు, అసంతృప్తి లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ ఎస్ సచ్ హాస్ గాట్ సాటిస్ఫాక్షన్ నార్ డిస్సాటిస్ఫాక్షన్.
0: అంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫ్ సెంటర్డ్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ సాక్రిఫైస్ వస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ బోర్న్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సాక్రిఫైస్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం అనగా మనకంటే వేరైనటువంటిది కాదు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: దైవత్వం అంత తన యందే ఉంటున్నది.
1: గాడ్ ఈస్ ఇన్ యూ, విత్ ఇన్ యూ.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు మన గుణములే మార్పు చెందుతున్నాయి.
1: ఓన్లీ ది అట్రిబ్యూట్స్ లీడ్ టు డైవర్సిటీ.
0: ఆహార విహారంతో లభించేటువంటివి.
1: దట్స్ ఆల్ డ్యూ టు అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: కామ క్రోధ లోభ మోహమల వచ్చినంతా కూడా దేహ అనుభవమానంతో వచ్చేటువంటివి.
1: ది యాంగర్, ది హేట్రెడ్, అవరెస్, ఆల్ దీస్ ఆర్ అవుట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: దయ, సహనము, సానుభూతి ఇవంతా హృదయం నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: ది లవ్, ది కంపాషన్, ది ట్రూత్ అండ్ సాక్రిఫైస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక అవియే స్వధర్మములు.
1: These are the qualities of the self
0: for dharma.
1: The other are
0: panikirani dharmamule paradharmamulu.
1: All that useless are paradharma.
0: Kaani swadharmamu anantakunu swaprayojanam kosam vacheetuntivi.
1: Swadharma, the one's own reality self.
0: స్వస్వరూపాన్ని దర్శించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ ఆల్ హెల్ప్ యూ టు రియలైజ్ ద సెల్ఫ్.
0: స్వానందమును అనుభవించే కోసం వచ్చేటువంటివి.
1: ఇట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్ ద సెల్ఫ్.
0: కనుక ఆనందమును మనమే అనుభవించాలి.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ బ్లెస్.
0: ఇంకొకరనేటువంటి వారే లేరు.
1: దేర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ రియాలిటీ.
0: ఒక అద్దాల మేడలో పోయి నీవు ప్రవేశిస్తే,
1: ఇఫ్ యూ గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్,
0: ఎదువైపు చూసినా నీ ప్రతిబింబమే.
1: గెట్ ఇన్ ద మ్యాన్షన్ ఆఫ్ మిర్రర్స్, యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబంలో నీవు నిన్ను నీవు చూసుకుంటున్నావు.
1: యూ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ ఎవ్రీ మిర్రర్.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల నీ ముఖం రౌండ్ అయితే ఆ అద్దంలో టాల్ గా కనిపిస్తుంది.
1: హౌఎవర్ ఇన్ సర్టన్ మిర్రర్స్ యువర్ ఫేస్ ఇస్ రౌండ్, బట్ దేర్ ఇట్ యు అపియర్ వర్టికల్.
0: నీ ఫేస్ యొక్క దడ్మం తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ యువర్ ఫేస్.
0: అద్దం యొక్క తప్పు.
1: మిస్టేక్ లైజ్ ఇన్ ద మిర్రర్.
0: అదే ప్రకృతి.
1: సో ది మిర్రర్ ఇస్ నేచర్.
0: ప్రకృతి యొక్క దోషముల చేతనే మనలో దోషం ఉన్నట్టుగా భావిస్తున్నాం.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇన్ ద నేచర్ యూ థింక్ దట్ మిస్టేక్స్ ఆర్ ఇన్ యూ.
0: కాదు కాదు.
1: నో.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడికి అద్దం పైన ఏమాత్రమూ నెపం వేయడు.
1: ద వన్ హూ హాస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది మిర్రర్ ద నేచర్.
0: నాకు ఎడమ వైపున మచ్చముంది అని నేను నిజంగా గుర్తించుకుంటే ఆ అద్దంలో కుడివైపున కనపడితే ఎట్లా నేను నమ్ముతాను?
1: ఇఫ్ యూ ఫైండ్ ది మోల్ ఆన్ మై లెఫ్ట్ పార్ట్, ఇఫ్ ఐ సీ ఇట్ ఆన్ ది రైట్ సైడ్ ఇన్ ద మిర్రర్, హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్?
0: కలిగే తన దీనిపైన తన నమ్మకం కలిగినప్పుడే పరదాన్ని ఏమాత్రము నమ్మడు.
1: ఇఫ్ యూ గాట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ డోంట్ బి క్యారీడ్ అవే. సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే ఎవరేది చెప్పినా నమ్ముతూ పోతుంటాడు.
1: ద వన్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విల్ బి క్యారీడ్ అవే బై ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
0: ఎందుకంటే నీవు ఒక మనిషివి.
1: యు ఆర్ ఎన్ ఇండివిడ్యువల్.
0: నీకు ఒక మనసు ఉంది.
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక అభిష్టం ఉంది.
1: యు హావ్ గాట్ ద
0: లైఫ్. నీకు ఆనందం ఉంటుంది.
1: యు హావ్ గాట్ హ్యాపీనెస్.
0: నీ తత్వాన్ని నీవు అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ రియాలిటీ.
0: ఇది కేవలం దైవాగ్నిత నీవు పూనుకోవాలి, కానీ పరుల యొక్క ఆజ్ఞకు ఏమాత్రము తల వంచరాదు.
1: యూ షుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్, నాట్ ది కమాండ్ ఆఫ్ ఫెలో మెన్.
0: కనుకనే నీకు నీవు ప్రతి ఒక్కదాన్ని కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: నో యువర్ సెల్ఫ్, నో దై సెల్ఫ్ ఫస్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది పర్సనిఫికేషన్.
0: ప్రేమ లేనటువంటి వ్యక్తి ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ నన్ విదౌట్ లవ్.
0: కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రేమ ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ ఈచ్ వన్ హాస్ గాట్ హిస్ ఓన్ లైక్స్ అండ్
0: డిస్లైక్స్. కానీ ఇవన్నీ కూడా ప్రేమయోగ మార్గములే.
1: దే ఆర్ ఆల్ ద ప్రేయో మార్గ.
0: బహిర్ముఖమైనటువంటి దాన్ని ప్రేమించేదంతా కూడా ప్రేయో మార్గమే.
1: ఆల్ దట్ దట్ గోస్ ఆఫ్టర్ ది ఎక్స్టర్నల్ ఇస్ ప్రేయర్.
0: శ్రేయస్సు కాదు,
1: ఇస్ నాట్ శ్రేయస్.
0: శ్రేయస్సును ప్రేమించాలంటే దైవాన్ని ఒక్కడే ప్రేమించాలి.
1: బీ ఆఫ్టర్ శ్రేయస్ ఇన్ వర్డ్, లవ్ గాడ్.
0: అది ఏ శ్రేయో మార్గము?
1: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: ఆ యొక్క గుణములన్నీ కూడా ఆ యొక్క శ్రేయస్ నుంచినే లభిస్తుంటాయి.
1: ఆల్ దీస్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ శ్రేయో మార్గ, ద పాత్ ఆఫ్ శ్రేయస్.
0: కనుక స్వధర్మాన్ని మనం అనుసరించాలి, ఆత్మధర్మాన్ని.
1: వీ హావ్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ద సెల్ఫ్, స్వధర్మ.
0: పరధర్మాన్ని మనం ఏమాత్రం అనుసరించకూడదు.
1: నాట్ పరధర్మ, పాత్ లీడింగ్ టు ద వరల్డ్.
0: కొన్ని సమయం నందు కొన్ని రకమైన మార్గంలో అనుసరించవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్ మే హావ్ టు ఫాలో డిఫరెంట్ పాత్స్.
0: ఒక కడవ నీళ్లలో ముంచినామంటే,
1: ఇఫ్ యూ జస్ట్ డిప్ అన్ ఎర్దన్ పాట్,
0: కడవ ఎందు నీరే ఉంది, ద దాని ప్రక్కన చుట్టూ నీరే ఉంది.
1: దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ వాటర్ అరౌండ్ ద పాట్.
0: కనుక లోపల వెలుపల కూడాను ఒకే వాటరే ఉంటుండాలి.
1: ద సేమ్ వాటర్ ఇన్సైడ్ అండ్ ఔటర్ ఎగ్జిస్ట్.
0: కనుక అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎవ్రీవేర్.
0: నీ లోపల నీ వెలుపల చుట్టూ ప్రక్కల సర్వత్ర కూడాను ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ వన్ ప్రెసెంట్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఏకత్వాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎలాంటి అభ్యంతరాలు వచ్చినప్పటికీ దాన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, బట్ వీ హావ్ టు రిమెంబర్ గాడ్.
0: నీకు ఒక మనసు ఉంది,
1: యు హావ్ మైండ్.
0: నీకు ఒక సంకల్పం ఉంది,
1: యు హావ్ గాట్ ఎ థాట్.
0: నీకు ఒక దీక్ష ఉంది,
1: యు హావ్ గాట్ ఎ డిటర్మినేషన్.
0: ఆ దీక్షని నీవు సాధిస్తూ పోవాలి.
1: ఫాలో యువర్ ఓన్ పాత్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ అచీవ్.
0: అటువంటి నీ దీక్షని నీవు వదిలిపెట్టి,
1: యు గివ్ అప్ యువర్ డిటర్మినేషన్,
0: పరదీక్షను నీవు ఫాలో చేస్తూ పోతే,
1: యూ ఫాలో అదర్ పాత్,
0: వచ్చేది ఏమిటింది?
1: వాట్ దట్ యూ గెట్?
0: ఉన్నది కూడా నువ్వు ఊడిపోతుంది.
1: అండ్ యూ ఆల్సో లూజ్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ ఆన్ హ్యాండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: చదువుతున్నారు,
1: యూ స్టడీ.
0: దేనికోసం చదువుతున్నారు?
1: వై డూ యూ స్టడీ?
0: ఉద్యోగాల కోసం చదువుతున్నారు.
1: ఫర్ జాబ్ యూ లెర్న్.
0: ఉద్యోగాలు కూడా అవసరమే.
1: జాబ్స్ ఆర్ నెసెసరీ.
0: ప్రాకృత విద్యలు,
1: దట్స్ వరల్డ్లీ నాలెడ్జ్.
0: అవి లౌకిక విద్యలు,
1: ఫిజికల్ నాలెడ్జ్, సెక్యులర్ నాలెడ్జ్,
0: భౌతిక విద్యలు,
1: సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ దానితో పాటు సాంస్కృతిక విద్యలు కూడా మనం ప్రయత్నించాలి.
1: అలాంగ్ విత్ ది వరల్డ్లీ నాలెడ్జ్ యూ హ్యావ్ టు హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అది ఏ శ్రేయో మార్గము?
1: ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్
0: మార్గము.
1: వరల్డ్లీ నాలెడ్జ్ ఇస్ ప్రేయర్.
0: మానవుడి కూడా రెండు ఉంటున్నాయి.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టూ.
0: అది ఏ? లెఫ్ట్ అండ్ రైట్.
1: లెఫ్ట్ అండ్ రైట్.
0: ఈ రెండు చేతులు ఇచ్చిండే దేనికోసమని?
1: వై టూ హ్యాండ్స్ ఆర్ గివెన్?
0: ఈ రెండు ద్వారా నీకు పనిచేసి రెండింటి యొక్క ఏకత్వం చేతనే పనిచేయాలి.
1: యూ వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ ఇన్ పర్ఫెక్ట్ హార్మోనీ.
0: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
1: భగవాన్ సెడ్ మెనీ టైమ్స్.
0: ఎందుకోసం మనం నమస్కారం చేస్తున్నాము?
1: వై డు వి నమస్కార?
0: ఈ రెండు చేతులు ఎందు 10 వేళ్లు ఉన్నాయి.
1: అండ్ ది టూ హ్యాండ్స్ హావ్ గాట్ ది 10 ఫింగర్స్.
0: ఇది ధర్మ మార్గమునకు ఇచ్చేటువంటిది.
1: వన్ ఈజ్ ఆఫ్ ధర్మ, రైట్.
0: ఇది ప్రాపంచిక ధర్మం కోసం ఇచ్చేది.
1: అదర్ ఈస్ ఫర్ ద వరల్డ్.
0: ఇది 5 వేళ్లు.
1: Here 5 fingers.
0: ఇది 5 వేళ్లు.
1: Here also 5 fingers.
0: ఐంతిని ఏకత్వం చేయటమే నమస్కారము.
1: Join both the hands, the 10 fingers, that is namaskara.
0: Kaka ekattam gavinchatame namaskaramu.
1: This unifying thing is namaskara.
0: Bhinnattam gavinchakoodu.
1: Not diversification.
0: Chaala mandi ippudante namaskaram andi antuntaru.
1: People do namaskara with one hand.
0: Emite pettukoni tala kottukovatam.
1: You are only hitting your head, that's all.
0: Vaani karmaku vaadu tala kottukuntunnadu.
1: You are just repenting for your destiny, hitting your head.
0: Namaskaramu.
1: Namaskaram.
0: నమ అహంకారం లేనటువంటిదే నమస్కారం.
1: ద వర్డ్ నమస్కార మెంట్ ద స్టేట్ ఆఫ్ ఈగోలెస్నెస్.
0: అహంకారం ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎన్ ఈగో.
0: నమ అనగా నేను కాదు.
1: నమ
0: మమ అనగా నేను.
1: ఐఎమ్ నాట్
0: మమ అనేటువంటి దాన్ని నేను కాదు. నమమా నేను కాదు.
1: యువర్ ఈగోలెస్నెస్, ఐ అబ్సెన్స్ ఆఫ్ ఐనెస్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు మానవుని అతపతనం చేస్తుంటుంది.
1: ఈగో నేచురలీ రూయిన్స్ యూ.
0: ఈ అహంకారం ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్.
0: కొన్ని దురాశలు ఉంటాయి.
1: యు మే హావ్ ఎక్సెసివ్
0: డిజైర్. దురాశలంతా దుర్గుణమైన ఆశలుగా మార్చుకోకూడదు.
1: ఓవర్ అంబిషన్ విల్ మేక్ యూ వికెడ్.
0: ఆశ ఉండవచ్చును.
1: ఎస్, యూ కెన్ హావ్ డిజైర్.
0: ఏ ఆశ?
1: వాట్ డిజైర్?
0: అవాపేక్ష ఆశ.
1: అండ్ యూ షుడ్ డిజైర్ గాడ్.
0: కనుకనే మీరా, సక్కుబాయి వీరందరూ కూడా ఆ విధమైనటువంటి స్వాపేక్షను ఆశిస్తూ వచ్చారు.
1: మీరా, సక్కుబాయి, దే డిజైర్డ్ గాడ్, నాట్ వరల్డ్లీ థింగ్స్.
0: తమను తాము ప్రేమిస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ లవింగ్ దేర్ స్పిరిట్.
0: ఈ దేహం నందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే.
1: గాడ్ ఇస్
0: లేరు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: అన్యులకి ఎవరికి ఇక్కడ స్థానం లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అదర్స్ టు బి ఇన్.
0: నా ఫ్రెండ్ అంటుంటారు, ఫ్రెండ్ లోపల చేర్చుకోవడానికి వీలవుతుందా?
1: యూ సే సో అండ్ సో ఇస్ యువర్ ఫ్రెండ్, ఈజ్ హీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ఫ్రెండ్ బయట వాడే.
1: ఫ్రెండ్ ఈజ్ అవుటర్ వన్.
0: కానీ రియల్ ఫ్రెండ్ ఎవరు?
1: హూ ఇస్ ద రియల్ ఫ్రెండ్?
0: అతనే గాడ్.
1: గాడ్ ఈజ్ ది ఓన్లీ రియల్ ఫ్రెండ్.
0: అతన్ని లోపల చేర్చుకోవడానికి వీలవుతుంది.
1: అండ్ హీ ఇస్ ఇన్ యూ.
0: ఇంకెవరిని చేర్చడానికి వీలు?
1: నో వన్ కెన్ గెట్ హిమ్.
0: ఒకే హార్ట్,
1: ఓన్లీ వన్ హార్ట్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ డబుల్ సోఫా.
0: మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఓన్లీ వన్ చైర్.
1: ఇస్ ఓన్లీ వన్ చైర్.
0: అందులోపల ఒక్కరికి మాత్రమే స్థానం.
1: ఓన్లీ వన్ హాస్ గాట్ ఛాన్స్ టు సిట్ దేర్.
0: ఆ విధమైనటువంటి భావం చేత మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే మనకు ఆనందమే, పరిసరముల ప్రాంతం వారికి కూడా ఆనందమే కలుగుతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ విత్ ది స్పిరిట్, వీల్ బి బ్లిస్ఫుల్ అండ్ పీపుల్ అరౌండ్
0: అస్ కలుగుతుంది.
1: ద హోల్ ఫ్యామిలీ విల్ బి పీస్ఫుల్.
0: కానీ కుటుంబానికి శాంతి కలిగినప్పుడు గ్రామానికంతా శాంతి లభిస్తుంది.
1: వెన్ ది ఫ్యామిలీ ఇస్ ఎట్ పీస్ ద హోల్ విలేజ్ విల్ ఎంజాయ్ పీస్. గ్రామమంతా
0: శాంతిగా ఉండాలంటే దేశమంతా శాంతిగా వస్తుంది.
1: వెన్ విలేజెస్ ఆర్ పీస్ఫుల్ ద హోల్ కంట్రీ విల్ బి ఇన్
0: పీస్. ఈనాడు మనం శాంతి శాంతి శాంతి చెప్తున్నాం.
1: వి రిపీట్ శాంతి పీస్ థ్రైస్.
0: ఆ శాంతి చెప్పేవాడు ఎందే లేదు.
1: ది వన్ హూ సేస్ దట్ ఈస్
0: ఎవరికి పీస్లెస్ శాంతి,
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ ఇన్ అదర్స్?
0: శాంతి అనేటువంటిది కేవలము చెప్పుకోవటం వల్ల వచ్చేటువంటిది కాదు.
1: పీస్ యు కెనాట్ గెట్ ఇట్ బై అటరెన్స్.
0: హృదయం నుండి దుర్భావం రాకుండా దాన్ని అణగదొక్కకోవటమే శాంతి.
1: సీ దట్ యు సబ్డ్యూ ఆల్ ద వికెట్ థాట్స్ ఇన్ యూ.
0: దుర్భావం మనందు ఏమాత్రం పుట్టకుండా చూసుకోవటమే శాంతి.
1: సీ దట్ బ్యాడ్ థాట్స్ డు నాట్ ఒరిజినేట్ ఎట్ ఎనీ పాయింట్.
0: దుర్భావం మనందు పుట్టినా అవి క్రమక్రమేణా పెరుగుతూ వస్తాయి.
1: ద బ్యాడ్ థాట్స్ వెన్ వన్స్ దే ఆర్ ఎంటర్టైన్డ్ దే గ్రో అండ్ మోర్ అండ్ మోర్.
0: కనుకొని వారందరూ ఏకత్వం కోసం పాటుపడుతూ వచ్చారు ఆనాటి గోపికలు.
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ హార్డ్ ఫర్ యూనిటీ.
0: నేను శారీరకంగా ఉంటున్నాను.
1: ఓ గాడ్ ఐ హావ్ ద బాడీ.
0: కానీ ఈ శారీరకంగా నేను ఏనాడు విసర్జిస్తాను నాకు తెలియదు.
1: వెన్ ఐ వుడ్ గివ్ అప్ దిస్ బాడీ ఐ డు నాట్ నో.
0: కానీ నీవు కూడా శారీరకంగా వచ్చావు ఇక్కడ.
1: యు ఆర్ ఆల్సో హియర్ ఇన్ ఫిజికల్.
0: ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధమైన బాంధవ్యం కుదరాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ బాడీ అండ్ ద డివైన్ బాడీ.
0: ఎట్లా కుదిరేది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: వృక్షంబువై నీవు వల్లిల్లు చుండిన వల్లికనై నీకు అల్లుకుందు.
1: If you are there as a gigantic tree, I am the creeper that climb around you.
0: ఆ క్రీపర్ కూడా పక్కన పోకూడదు.
1: The creeper should not go hither and thither.
0: అల్లుకొని పోవాలి.
1: The creeper should climb around the tree.
0: నీవు పొలుపొందు చుండిన తుమ్మిదనై నేను తిరుగుచుందు.
1: If you are like a flower, I'll be like a honey bee humming around you.
0: అనంత ఆకాశమే నీవైనా.
1: If you are the infinite sky,
0: చిన్న చుక్కై నేను నీలోన చెలగుచుందు.
1: And there like a shining tiny little star across the sky.
0: ఇలాంటి ఏకత్వాన్ని కోరుతూ వచ్చారు ఆనాటి గోపిక.
1: Gopikas prayed for that oneness, unity.
0: మేరు పర్వతమే నీవైనా.
1: If you are a mighty mountain,
0: పరచుకొని పారేద నేను నీలు సెలవేరునై.
1: I am like a waterfall.
0: వర సముద్రుడే నీవైనా.
1: If you are infinite ocean,
0: వాహినవుచి నేను నీలోన ఐక్యమగుదు.
1: Like a river, I merge in you.
0: అది ఏకత్వానికి మార్గము.
1: దట్ ఈస్ ద పాత్ టు యూనిటీ.
0: ఏమాత్రము భిన్నత్వం అనేది అక్కడ జరగడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ప్లూరాలిటీ.
0: అలాంటి ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దట్ వన్నెస్ ఆర్ యూనిటీ.
0: భిన్నత్వానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నం చేయకూడదు.
1: వీ షుడ్ నెవర్ మేక్ ఇట్ డైవర్సిఫై.
0: మన సంకల్పమే మనలో చేరకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ థాట్ లీడింగ్ టు డైవర్సిటీ.
0: నీ గురువు కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, కుమారుడు కానీ, ఎవరైనా సరే అందరూ నా యొక్క ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ బి దట్ mother or father or son is only one manifested to many.
0: ఇదిగా నీవు చెప్పుకోవటం కష్టమవుతుంది కనుక ఈ దేహం ఉంది.
1: You have got this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: There are five elements are in this body.
0: ఈ దేహంలో పంచభూతములే.
1: So also your body.
0: కాబట్టి మనం ఇద్దరు ఒక్కటే.
1: So both are one.
0: దీనికి భిన్నత్వం ఎక్కడుంది?
1: Why diversity?
0: నీ తల్లిలో ఉన్నటువంటిది పంచభూతములే.
1: Your mother has five elements.
0: నీ తల్లిలో ఉన్నది పంచభూతములే.
1: So also your father.
0: నీ మిత్రులో ఉన్నటువంటిది పంచభూతములే.
1: Five elements are in
0: this body. కాబట్టి ఇది వస్తు అద్వైతం.
1: And that from the object's point of view there is diversity, dualism.
0: కనుకనే అద్వైతం అనేటువంటిది ఒక్కొక్క పంచభూతం యందు కూడా అద్వైతమే ఉంటుండాలి.
1: Therefore five elements show this dualism.
0: భూతము లేనే లేదు.
1: And in fact nothing to do with the self.
0: ఎక్కడ వెతికినా చిక్కదు మనకు.
1: You cannot get it anywhere.
0: అయితే మానవుని యందు ఆరో భూతం కూడా ఒకటి ఉంది.
1: There is sixth element in man.
0: అది ఏ? పరమ ప్రేమ.
1: That is supreme love.
0: ఆ పరమ ప్రేమనే ఆరవ గుణము.
1: దట్ సుప్రీం లవ్ ఇస్ ద సిక్స్త్ ఎలిమెంట్.
0: పరమ ప్రేమనే పరమాత్మ తత్వము.
1: దట్ సుప్రీం లవ్ సిక్స్త్ ఎలిమెంట్ ఇస్ స్పిరిచువల్.
0: ఆ పరమాత్మ తత్వం అనేది తత్త్వం.
1: దట్ ఈస్ దట్ దౌ ఆర్ట్.
0: అదే నేను.
1: ఐఎమ్ దట్.
0: ఈ రకమైనటువంటి ఏకత్వానికి మనం ప్రయత్నం చేస్తూ పోవాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రియలైజ్ దిస్.
0: దేహాభిమానంతో మనం కృంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫ్రస్ట్రేటెడ్ బికాస్
0: ఆఫ్ బాడీ అటాచ్మెంట్. దేహాభిమానంతో మనం పొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఎక్స్టోల్డ్ ఆర్ ఇలేటెడ్
0: ఈ పొంగనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ నైదర్ బి ఇలేటెడ్ నార్ ఫ్రస్ట్రేటెడ్ విత్ ఈగో.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఎంతటి ఆనందమైనా మనం పొందవచ్చును.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ లవ్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ బ్లిస్ టు ఎనీ
0: లాట్.
1: స్టూడెంట్స్,
0: మనం ఎంత మందిని ప్రేమిస్తుంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది.
1: యాజ్ యు లవ్ పీపుల్ మోర్ అండ్ మోర్ యు విల్ బి బ్లిస్ఫుల్ మోర్ అండ్ మోర్.
0: ఎప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది.
1: దిస్ గెట్స్ యాడెడ్ ఆన్ ప్లస్.
0: మనం ఎంత తక్కువ మందిని ప్రేమిస్తుంటామో మన ఆనందం కూడా అంత తక్కువైపోతుంది.
1: ఇఫ్ యు లవ్ ఓన్లీ ఫ్యూ పీపుల్ సో ఆల్సో ది బ్లిస్ గెట్స్ డిక్లైన్.
0: మనం అందరినీ ప్రేమిస్తాం.
1: లవ్ ఆల్.
0: ఏమి నష్టం వచ్చింది నీకు?
1: వాట్ లాస్ యు సఫర్.
0: నీవేకేమి నష్టం లేదు.
1: నో లాస్ వాట్
0: ప్రేమించు ఎంత ఆనందము.
1: లవ్ యుల్ బి వెరీ హ్యాపీ.
0: వాడు నవ్వుతాడు నీవు నవ్వుతావు.
1: హి స్మైల్స్ ఆల్సో యు స్మైల్.
0: ఈ విధంగా అందరూ నవ్వేటువంటి ఒక మార్గాన్ని మనం అనుసరించాలి.
1: లెట్ అస్ ఆల్ కీప్ స్మైలింగ్ అండ్ ఫాలో ద పాత్.
0: ఎవరో మనం తిట్టాడని నీవు ఏడుస్తూ కూర్చుంటే వాడు నవ్వుతాడు నీవు ఏడుస్తావు. కాబట్టి నీవు ఇంకా నవ్వుతూ పోవాలి.
1: యు స్టిల్ లాస్ ఫర్దర్.
0: ఎందుకోసం?
1: వై?
0: ఆ విధముగా నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: హి సో హ్యాపీ బై క్రిటిసైజింగ్ మీ.
0: వాడి ఆనందానికి నా తిట్టే మూల కారణము.
1: అండ్ సో ది అక్యుజేషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మ్యాన్.
0: కాబట్టి నన్ను తిట్టి వాడు ఆనందిస్తున్నాడు.
1: సో హి సో హ్యాపీ బై అటాకింగ్ మీ.
0: ఆనందాన్ని నా నుంచినే వానికి లభ్యమైపోయింది.
1: సో హిస్ హ్యాపీనెస్ ఇస్ డ్యూ టు మీ.
0: ఎంత ఆనందం.
1: హౌ హ్యాపీ హి ఇస్ బై క్రిటిసైజింగ్ మీ.
0: కనుక ఇలాంటి ఉత్సాహంతో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ బబ్లింగ్ ఎంథూజియాజం,
0: సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇదే సర్వేశ్వర్యంలో.
1: సో ద సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ కంటైన్ ద బబ్లింగ్ ఎంథూజియాజం, డైనమిజం,
0: ఎక్కడ
1: ఉంటాడు నేచురల్లీ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ విల్ ఫాలో యూ త్రూ అవుట్.
0: కనుక
1: సో
0: నీరు గాలి రెండు ఉన్న చోటనే ఆత్మ ఉంటుండాలి.
1: సో వేర్ దిస్ వాటర్ ఇన్ ఎయిర్ దేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: కాబట్టి గాలి లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఎయిర్.
0: కాబట్టి దేవుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
0: గాడ్. లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్
0: నో ప్లేస్ బయటకు నీకు కనిపించకుండా ఉండొచ్చును.
1: యు మే నాట్ సీ వాటర్ ఆన్ ద సర్ఫేస్.
0: కానీ ఉంది భూమిలో.
1: బట్ దేర్ ఇస్ ప్రెసెంట్ వాటర్ ఇన్ డెప్త్.
0: కేవలం నీ యొక్క దుర్మార్గమైనటువంటి బుద్ధులు అభివృద్ధి కావడం చేతనే నీరు అట్టడుగునకు వెళ్లిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ యువర్ వికెడ్నెస్ ది వాటర్ హాస్ గాన్ డీప్ ఎనఫ్.
0: నీ దుర్మార్గపు జీవులను చూడటానికి ఇష్టం లేదు ఆ నీటికి.
1: దిస్ డివైన్ వాటర్ డస్ నాట్ వాంట్ టు సీ
0: ఎందుకు చూడాలి
1: ద వికెడ్ పీపుల్
0: అని వారికి నీరు తెప్పిస్తుంది తిరిగి.
1: అండ్ హౌఎవర్ ఇట్ పాసెస్
0: ఎలాంటి నీరు తెప్పిస్తుంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ వాటర్?
0: దుఃఖంతో వచ్చేటువంటి కంటిదారం నీరు తెప్పిస్తుంది.
1: ద వికెడ్ పీపుల్ హ్యావ్ టు షెడ్ ద వాటర్ ద టియర్ ఆఫ్ గ్రీఫ్.
0: భగవత్ స్వరూపమైన వాటర్ మధురమైన వాటర్.
1: Whereas the divine water is nectar.
0: అది దానిని తోయం అని పిలిచారు.
1: And this divine water of bliss is toyam.
0: తోయం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది?
1: When do you get that water?
0: భగవత్ నామాన్ని స్మరించే కొద్దీ తోయం అని బయలుదేరుతుంది.
1: As you sing the glory of God, you shed the tears of bliss.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమ తత్వము ప్రేమ చేతనే మనం పలకాలి.
1: The divine love has got to be realized by falling upon the
0: భగవంతుని వచ్చేసి చిత్తచోరుడు ఉంటాడు.
1: We say God చిత్తచోరా.
0: భగవంతుడా నువ్వు పక్క దొంగవు.
1: యువర్ బిగ్ రాబర్.
0: భక్తులందరూ కూడా వీడిని పట్టుకుని కొడతారు.
1: అండ్ ఆల్ డివోటీస్ విల్ మ్యాన్ హ్యాండిల్ హిమ్.
0: లేకపోతే పోనీ, భగవంతుని ఎందుకు దొంగ అంటున్నావు?
1: వై డు యూ కాల్ గాడ్ ఏ రాబర్ థీఫ్?
0: అట్ట కాదు, ప్రేమ చేత చిత్తచోర యశోదకే బా నవనీత చోర గోపాల్. చిత్త చోరాని పాట పాడుతుంటే వాడు కూడా దీంట్లో లీనమైపోయి వాడు కూడా పాట పాడతారు.
1: ద సేమ్ వర్డ్ వెన్ ఇట్ టేక్స్ ఎ మ్యూజికల్ టర్న్ కాల్ హిమ్ ఎ రాబర్ ది అదర్ జాయిన్ ఇన్ కోరస్.
0: ప్రేమ చేత నీవు పాట పాడు.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్ లవ్ యు
0: ప్రేమ చేతనే లీనమవుతారు.
1: ఆల్ జాయిన్ ఇన్ కోరస్.
0: ద్వేషం చేత వీడు దొంగ అంటే నీకు కోపం వస్తుంది.
1: అవుట్ ఆఫ్ హేట్రెడ్ ఇఫ్ యు సే కాల్ హిమ్ ఎ రాబర్ హి విల్ బి యాంగ్రీ.
0: ఇది ఇది అది.
1: సేమ్ థింగ్ ఇస్ దిస్ ఆల్సో దట్.
0: కనుకనే మనం ప్రేమ చేతనే పలుకులు పలకాలి.
1: అవుట్ విత్ లవ్ యూ
0: ప్రేమ చేతనే మన పనులన్నీ చేయాలి.
1: విత్ లవ్ యూ డూ యువర్ డ్యూటీ.
0: ఏ నష్టం వచ్చినా కానీ సరే, ఏ కష్టం వచ్చినా సరే ప్రేమ చేతనే నీవు అనుభవించు.
1: లెట్ దేర్ బి ఎనీ ట్రబుల్ ఆర్ లాస్ ఎక్స్పీరియన్స్
0: వద్దంటే మాత్రం పోవవి.
1: దాన్ యూ కెనాట్ గివ్ అప్ ఎనీవే.
0: దానికి నీవు స్వాగతం చేయి, స్వాగతం చేయి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
1: వెల్కమ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ థాట్.
0: దుఃఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ దాట్.
0: సుఖం వచ్చింది వెల్కమ్
1: వెల్కమ్ హ్యాపీనెస్
0: సమయకృత్వ లాభం లాభజేయాజి రెండు కూడా ఒక్కటే.
1: ది హ్యాపీనెస్ అండ్ మిజరీ ది ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ వన్ అండ్
0: ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. పెయిన్ లేకపోతే ప్రెజర్ లేదు.
1: ప్లెజర్ ఇస్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్. చీకటి
0: లేకపోతే వెలుతురుకు ప్రకాశమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో డార్క్నెస్ లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా మంచికే మనకు లభిస్తున్నాయి.
1: సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏది చేసినా కొన్ని నిందలు వచ్చినాయి, అవి కూడా మన మంచి కోసమని.
1: బ్లేమ్ సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: నిందలేంది బొందు బోదు అన్నట్టు. నింద లేకపోతే ఎట్లా వస్తుంది నీకు ఆనందం?
1: వితౌట్ బ్లేమ్ హౌ డూ ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కాబట్టి దాని వల్లనే నీకు ఆనందం కూడా లభ్యమవుతుంది.
1: సమ్టైమ్స్ యు ఆర్ హ్యాపీ బై బ్లేమ్ ఆల్సో.
0: కనుక ప్రపంచంలో ఇది ద్వైతంతో కూడినటువంటి ప్రపంచము.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: రెండు కాకుండా ఒకటి ఉండడానికి వీలు లేదు.
1: ద వరల్డ్ ఇస్ ఆఫ్ డ్యుయాలిటీ.
0: ఈ డ్యుయాలిటీ వల్లనే అర్థం బ్లైండ్నెస్ వస్తుండాలి.
1: డ్యుయాలిటీ లీడ్స్ టు బ్లైండ్నెస్. ఎ మ్యాన్
0: విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: కనుక నీవు హాఫ్ బ్లైండ్ గా ఉంటున్నావు.
1: యు ఆర్ హాఫ్ బ్లైండ్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ ద వరల్డ్.
0: ఇది ద్వైతంతో ఉండాలి.
1: ద వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఏకంగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ కెనాట్ బి నాన్ డ్యూయల్.
0: కనుకనే మనం ద్వైతం అనే దాంతో కూడా ఒక ఆనందాన్ని పొందాలి.
1: యు కెన్ బి యు కెన్ డిరైవ్ హ్యాపీనెస్ ఈవెన్ ఇన్ డ్యూయలిజం.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: స్వామి అడ్రస్ చేసినట్టుగా మీరు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులుగానే ఉండాలి.
1: యాజ్ భగవాన్ అడ్రెసెస్ యూ యాజ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యూ షుడ్ డిజర్వ్.
0: మీకు ఒక పేరు పెడుతున్నాను, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా.
1: స్వామి ఆల్వేస్ అడ్రెసెస్ యూ యాజ్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు పేరుకు తగినట్టుగా ప్రవర్తించండి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తించకండి.
1: నెవర్ బి
0: ఎవరిని చూసి ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీ,
0: ఎవరిని చూసి అసూయపడకండి.
1: డోంట్ బి జెలస్,
0: ఎవరిని చూసి ఆగ్రహపడకండి.
1: డోంట్ బి యాంగ్రీ,
0: అందరినీ చూసి ఆనందించండి.
1: బి హ్యాపీ విత్ ఎవ్రీబడి.
0: ఆనందమే మన ఆనందం.
1: దట్ హ్యాపీనెస్ ఇస్ యువర్
0: ఆనందం.
1: ఎటర్నల్
0: పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిత్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. ఇంతటి గుణములు ఉండినటువంటి వాళ్ళకి ఎందుకు దుఃఖం?
1: When there are so many attributes that it is non-dual, that is ethereal, the oneness, why are you miserable?
0: రేపటి దినమంత అర్థం చెప్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్రెస్ ద ఫర్దర్ డీటెయిల్స్ అండ్ మీనింగ్ టుమారో.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దినదినములకు మన కాలం గడిచిపోతుంటుండాలి.
1: డేస్ ఆర్ పాసింగ్ బాయ్,
0: కానీ కాలం గడిచే కొద్దీ గమ్యానికి సమీపంగా పోతూ రావాలి.
1: యాజ్ ద టైమ్ పాసెస్ ఆఫ్ యు ఆర్ నియరింగ్ ద డెస్టినేషన్.
0: మనం బెంగళూరుకు పోవాలని కారులో పోతుంటే,
1: ఇఫ్ యు గో టు బెంగళూరు,
0: గిరిజాకి బెంగళూరు దూరం అయిపోతుంటే నీవు బెంగళూరుకు ఎట్ట చేరగలవు?
1: అండ్ ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ దట్ హౌ కెన్ యూ రీచ్ బెంగళూరు?
0: ఎంత నిదానంగా పోయినా కానీ నీవు బెంగళూరుకు సమీపించే పోవాలి.
1: యూ మే బి స్లో బట్ యువర్ జర్నీ షుడ్ బి టువర్డ్స్ బెంగళూరు.
0: కనుకనే మనము మన ప్రయాణాన్ని ఏమాత్రం కూడా విరమించకూడదు.
1: వీ షుడ్ నాట్ గివ్ అప్ అవర్ జర్నీ.
0: నీ గమ్యం చేరేంత వరకు కూడా దీన్ని ఏమాత్రం కూడా మానుకోకూడదు.
1: డోంట్ స్టాప్ ఇన్ ద మిడిల్ అంటిల్ యూ రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే గమ్యాన్ని చేరాలి.
1: రీచ్ యువర్ డెస్టినేషన్.
0: గమ్యం ఎక్కడ ఉంటుంది?
1: వేర్ ఇస్ ఇట్?
0: నీ ఎందే ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి ఒక భావం దుర్భావం పోతే అదే గమ్యం.
1: వెన్ వన్స్ ద బ్యాడ్ థాట్స్ ఆర్ గివెన్ అప్, you are there at the point of destination.
0: ఆ సంకల్పమునకే మనకు అవకాశం ఇవ్వకూడదు.
1: Don't give scope for such bad thoughts.
0: అన్నిటి ఎందు గుడ్డినే మనం చూడాలి.
1: Take good in everyone.
0: గుడ్ అంటే కోడి గుడ్డు కాదు, మంచితనాన్ని మనం చూడాలి.
1: Just watch the goodness.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవత్వమును మనం ప్రేమించాలి.
1: Everyone should love God.
0: దైవము ఎక్కడో ఉన్నాడని కాదు.
1: God is not separate.
0: మీ యందే ఉంటున్నాడు.
1: God is in you.
0: మీతో.
1: With you.
0: మీలో.
1: In you.
0: మీ రౌండ్ లో.
1: Around you.
0: మీ చుట్టూ ఉన్నాడు.
1: Around you.
0: మీ ప్రక్కలో ఉన్నాడు. మీ పైన ఉన్నాడు. మీ క్రింద ఉన్నాడు.
1: He is present beside you, above you, below you,
0: behind you.
1: He is in you, above you, below you, around you.
0: ఇలాంటి దైవత్వాన్ని మొదలుపెట్టి ఎక్కడ మనం పోయేది?
1: కెన్ యూ గివ్ అప్ గాడ్ అండ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్?
0: ఎక్కడైనా పోతే ఇంత ఆర్టిఫిషియల్ దైవాన్ని చూడాల్సిందే.
1: యు మే గో ఎనీవేర్ బట్ యూ సీ ఆర్టిఫిషియల్ గాడ్. ఎందుకు
0: నీవు చూస్తుంటే ఆర్ట్ దైవాన్ని చూడొచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ ది హార్ట్ గాడ్.
0: బయట చూసేదంతా కూడా ఆర్టే.
1: అవుట్ సైడ్ ఈజ్ ఆర్ట్.
0: నీ హార్ట్ ఈజ్ ఇన్ సైడ్.
1: హార్ట్ ఈజ్ ఇన్
0: సైడ్. నువ్వు చూసుకో.
1: వాచ్ యువర్ ఇన్ సైడ్.
0: దీన్ని ప్రతి వేదాంతం కూడా నీ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమని చెప్తున్నాయి.
1: దీని వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ కాల్డ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ద స్పిరిట్ విత్ ఇన్.
0: భజన బినా సుఖ

0: now brings you a musical presentation by devotees from Visakhapatnam.
1: సాయి శరణం సత్య సాయి శరణం. సత్యసాయి భగవానుడు కైలాసం నుంచి సాయి శ్రీహరిగా వైకుంఠానికి చేరుకుంటున్నటువంటి శుభ సందర్భంలో స్వామి దివ్య పాదారవిందాల చెంత ఈ సంగీత విభావరిని ఒక పూజాపుష్పంగా సమర్పిస్తున్నాం.

ఈనాడు కైలాసం చూడలేదనే చింత మాకు లేదు, వైకుంఠం దర్శించలేదనే నిరాశ మాకంతకన్నే లేదు. ఎందుచేతనంటే ఈ ప్రశాంతి నిలయమే మాకు కలియుగ కైలాసము, నవయుగ వైకుంఠము.

స్వామి, ప్రేమామృతమూర్తివి నీవు, మా దైవం నీవే. సర్వేశ్వర, సత్యసాయీశ్వర, తల్లివై మా హృదయాలలో ప్రేమలతలు పూయించావు, తండ్రివై మానవతా విలువలు జోడించావు, గురువై అజ్ఞాన తిమిరాలు తొలగించావు. స్వామి, దైవభక్తి, మాతృభక్తి, దేశభక్తి మా హృదయాలలో కలిగించావు. ఈనాడు నీ ప్రేమ యజ్ఞంలో సమిధిలమవుతాం స్వామి. కులమత విద్వేషాలను రూపుమాపుతాం. సాయీశ్వర, నీవే మాకు ప్రాణము, మనసారా నేను కొలిచిన బ్రతుకు ధన్యము స్వామి. సాయిరాం.

మా స్వామి పాదాలు సత్యధర్మ శాంతి ప్రేమ సందేశాలు. కమలాసనుడు పట్టి కడిగిన పాదాలు శివుడు చిత్తములోన సేవించు పాదాలు. తలపైన శేషుడు దాల్చిన పాదాలు ఇలా నాలుగు చెరగులా ఏలిన పాదాలు. మోదాలు కలిగించు మోహన పాదాలు, ఖేదాలు కలిగించు కేశవ పాదాలు మా స్వామి పాదాలు. అటువంటి మీ పాదార విందాల్ని హృదయపూర్వకంగా నమ్ముకుంటూ స్వామి మీ పాదాల చింత ఈ గీతాన్ని వినిపిస్తున్నాం.

ఈ పుడమి ఎంత పుణ్యం చేసుకున్నది స్వామి. ఎందుచేతనంటే పురుషోత్తముడవతరించాడు. ఈ పుట్టపర్తి మీ అవతరణతో పుణ్యక్షేత్రమై వెలిసింది. ప్రేమామృతధారతో జగతిని ఉద్ధరింపగా సత్యధర్మ శాంతి ప్రేమ దివ్యలు వెలిగించగా పురుషోత్తమ నీవు అవతరించావు స్వామి.

ప్రేమస్వరూపుడైనటువంటి సత్యసాయి పరమాత్మని భక్తితో భజనలు చేయాలి. సాయిని మన హృదయ డోలికలలో ఉయ్యలు రూపాలి.